ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం జయము జయము. బృందగానం వింటారు. రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆంధ్ర శివక్షేత్ర గీతావళి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ.
1: మానవుని జీవన విధానం అనేకానేక మార్గములను కలిగి ఉంటుంది. ఎవరి వృత్తులు వారు చక్కగా నిర్వహిస్తూ సుఖమయ జీవితాన్ని గడపడం, సంపాదించిన దానితో తృప్తి చెందడం వారి ఉన్నతికి కారణమవుతుంది. మార్గం ఏదైనా చక్కగా జీవించడానికి దానిని నిర్ణయించుకోగలగడమే గొప్ప విషయం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే లోకమంతా విద్య నేర్చుకున్నట్టుకే ప్రాధాన్యమిస్తున్నది. కాబట్టి దాన్ని ప్రస్తావించే సందర్భాలు, మార్గాలు కోకొల్లలు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు మన పూర్వీకులు. ఈ రోజులలో స్త్రీ పురుష భేదం లేదు, అందరూ సమానమే, అందరూ ఉద్యోగస్తులే. అయితే మానవులందరినీ మంచి స్థాయిలో నిలబెట్టేది వారి సంస్కారం ఒక్కటే. దేనిచేత మానవుడు అలంకరింపబడతాడో ఈ శ్లోకం చక్కగా వివరిస్తోంది. కే

మానవునికి కేయూర కంకణాదులు, స్నాన చందనాదులు, హార నూపురాలు, అత్తరులు, స్త్రీలు తలలో ధరించుటకు వాడే బంగారపు సూర్యచంద్రులు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇవేమీ అలంకారాలు కాజాలవు అంటున్నారు. సంస్కారంతో కూడిన చదువు మాత్రమే అసలైన అలంకారం, మిగిలినవన్నీ నశించేవే అని భావం. వకార పంచకం మానవులను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుస్తుంది. వస్త్రేణ వపుషావాచ విద్యయా వినయేన చ. సమయ సందర్భాలను అనుసరించి వస్త్రధారణ ఉండాలి. వపుష్ అంటే శరీరం, దాన్ని శుచిగా ఉంచుకోవాలి. పరిశుభ్రత ఆరోగ్యకరం. వాక్కు మాట త్రికరణ శుద్ధితో ఉండాలి. మనస్సు వాక్కు పని మనస వాచ కర్మణ ఒకటే అయి ఉండాలి. అప్పుడే శ్లాఘింపబడతారు. విద్య

వినయంతో కూడి ఉండాలి. వినయం లేని విద్య రాణించదు. అందుకే విద్యా వినయ సంపన్న అన్నారు కృష్ణ పరమాత్మ. వినయేన శోభతే విద్య అని కూడా ఉంది కదా.

సుఖం అన్నారు పెద్దలు. విద్య వలన వినయం కలిగి ఉండాలి. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయ సంపన్నుడిని అందరూ మెచ్చుకుంటారు. వినయం వలన యోగ్యత కలుగుతుంది. యోగ్యత వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దాని వలన ధనం లభ్యమవుతుంది. ఆ ధనంలో కొంతైనా ధర్మకార్యాలకు వినియోగించినట్లయితే దానికి స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇలా చేసిన తరువాతనే సుఖం మనకు సంప్రాప్తిస్తుంది. వకార పంచకంలో చివరిది వినయం. వినయం లేని విద్య వ్యర్థమే. విద్యావంతుడు ముక్కోపి అయితే అతని దగ్గరున్న వారు భయపడతారు. అతను సౌమ్యుడైతే నిర్భయంగా అతని వద్దకు వెళ్ళి విజ్ఞాన సముపార్జన చేయగలుగుతారు.

0: మంచి రసభరితమైన ఫలాలతో నిండిన ఒక వృక్షం ఉంది. దాని మొదట్లో ఒక పనిరాజు కోరలతో విషాన్ని క్రక్కుతూ కనిపిస్తోంది. అందరూ పాముని చూచి భయపడతారే తప్ప ఆ మధురమైన ఫలాలను ఆశించి వెళ్ళి ప్రాణాలను కోల్పోలేరు కదా. అటువంటి వారే కోపిష్టివారు కూడా. అందుకే అరిషడ్వర్గాలను జయించగలగాలి, వాటిని దూరం చేసుకోవాలి. స్వస్తి.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో పురుగును తొలి దశలో నియంత్రించే ట్రైకోగ్రామా ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: మనకు రకరకాల పంటల్లో బాగా ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని రకాల పురుగులు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ పురుగుల నియంత్రణ కోసం, నివారణ కోసం మనం పెట్టేటువంటి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మనకి వరిలో కాండందులతో పురుగు వచ్చిందనుకోండి, మొవ్వులన్నీ చచ్చిపోతాయి, ఇట పీకితే పైకి వచ్చేస్తాయి. ఇంకా తర్వాత తర్వాత వచ్చిందనుకోండి, మన పంటలో తెల్ల కంకులు వస్తుంటాయి, అంతా తాలు గింజలతో ఉన్న కంకులు ఉంటాయి. వాటిని ఏం చేసుకుంటాం మనం? ఎందుకు పనికిరావాయి? అంటే కాండంతులచే పురుగు వలన మనం గనక సరైన సమయంలో వరిలో జాగ్రత్త గనక తీసుకోకపోతే ఎంత నష్టమో. అట్లాగే మనకి కూరగాయల్లో బెండ కానీ, టమాటా కానీ, లేకపోతే వంగ కానీ, వీటిలో కాయదొలుచు పురుగు ఎంత ఇబ్బంది పెట్టిద్ది. పుచ్చుకాయలు అంటుంటాం మనం, ఈ పుచ్చుకాయలతోటి కూరగాయలే అమ్ముడుపోవు. మరి అది వచ్చిందంటే నియంత్రించడానికి రకరకాల మందులు కొట్టాల్సి వస్తుంది. అలాగే వేరుశెనగలో ఆకుముడత ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక పత్తి తీసుకోండి, మామూలుగా ఈ గులాబీ రంగు పురుగు, కాయదొలుచు పురుగు, శనగపచ్చు పురుగు

పురుగు, ఇప్పుడు శనగపచ్చు పురుగు అంటే బీటీ పత్తి వచ్చినాక ఎక్కువ రావట్లేదు, కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. వరిలో ఆకుముడత, ఇంకా చెరుకులు అయితే పేకపురుగు కానీ కాండం తొలచు పురుగు కానీ, ఇలా రకరకాల పురుగులు మనం నియంత్రించడానికి అనవసరంగా చాలా ఎక్కువ ఖర్చు పెడతాం అనిపిస్తుంది నాకు. మరి మార్గం ఏముంది? తప్పదు కదా, పంటను విపరీతంగా నష్టం చేస్తున్నాయి కదా అనుకుంటాం. ఖచ్చితంగా మార్గం ఉంది. అసలు పురుగు మన పంట మీదకు వచ్చి పంటను కొరికి తినక ముందే వాటిని నియంత్రించవచ్చు. ఎట్లా? మనకున్నటువంటి అవకాశం ఏమిటి అంటే, ఈ పురుగులు ఎప్పుడైతే గుడ్లు పెడతాయో ఆ దశలోనే వీటిని నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడేటువంటి ఒక రకమైనటువంటి కందిరీగ మనకు అందుబాటులో ఉంది. మన ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దగ్గర చక్కగా పెరుగుతుంది అది. వాటిని మనము గుడ్ల రూపంలో పొలాల్లో ఆకులకి కొడతాం. వాటి నుంచి బయటకు వచ్చినటువంటి కందిరీగలు పంటంతా తిరిగి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రకరకాల పురుగులు ఉన్నాయి కదా, చెరుకులో వచ్చేటువంటి పేక పురుగు కానీ, చెరుకులో వచ్చేటువంటి కాండం తొలచు పురుగు కానీ, వరిలో వచ్చేటువంటి ఆకుముడత కానీ, పత్తిలో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగు కానీ, వేరుశనగలో వచ్చేటువంటి ఆకుముడత కానీ, టమాటా వంగ బెండలో వచ్చేటువంటి కాయతొలచు పురుగులు కానీ, వరిలో వచ్చేటువంటి కాండం తొలచు పురుగులు కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి గుడ్లు ఎక్కడున్నాయా ఎక్కడున్నాయని వెళ్ళి వెతుక్కొని వాటిలో ఈ కందిరీకలు గుడ్లు పెడతాయి. గుడ్డు ఎప్పుడైతే పెట్టిద్దో ఆ గుడ్డు పెట్టడం కోసం ఈ పురుగుల గుడ్లకి రంధ్రం పెడతాయి. ఎప్పుడైతే రంధ్రం పెట్టేదో ఆ గుడ్లని నాశనం అయిపోతాయి, మురిగిపోతాయి. కాబట్టి దాని నుంచి పంటకు నష్టం చేసేటువంటి పురుగులు బయటికి రావు. అప్పుడేమవుతుంది? రాబోయేటువంటి పురుగు సంతతి విపరీతంగా తగ్గుతుంది. ఇది ఒక పంట కాదు, రెండు పంటలు కాదు, రకరకాల పంటల్లో వాడుకోవచ్చు వీటిని. వరిలో వాడేది మటుకు ట్రైకోగ్రామా జపానికం అనే రకాన్ని వాడుకుంటాం, ఇతర పంటల్లో ట్రైకోగ్రామా కిలోనస్ అనే వాటిని వాడుకుంటాం. ఈ రెండు రకాలు మనకి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ గొడ్ల అట్టల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, అది మనం వాడుకోవాలి. అలాగే చాలా రకాల చోట్ల జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో కూడా ఈ ట్రైకోగ్రామా అట్టల్ని అమ్ముతూ ఉంటారు. మనం ఒక్క రెండు రోజులు మూడు రోజులు ముందు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు సిద్ధం చేస్తారు, మనం తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇది ఒకటి. ఎట్లా వాడాలా అనేటువంటి అనుమానం వస్తుంది. ఒక్కసారి పెడితే సరిపోయిద్దా అనే అనుమానం వస్తుంది. కాదు కాదు, మనము పంటను బట్టి సాధారణంగా పంట వేసిన తర్వాత ఒక నెల రోజులకి పురుగు తాకిడి మొదలవుతుంది లేకపోతే రాబోతుంది అనగా మనం మొదలు పెడతాం. అలా మొదలుపెట్టి తర్వాత తర్వాత వారం పది రోజులకు ఒకసారి, వారం పది రోజులకు ఒకసారి, ఒక నాలుగు సార్లు ఐదు సార్లు మనం పెడతా పోతూ ఉంటాం. అప్పుడు వాటి నుంచి బయటకు వచ్చినటువంటి కందిరీగలన్నీ కూడా మన పంటకు నష్టం చేసేటువంటి పురుగుల్ని గుడ్డు దశలోనే నియంత్రిస్తాయి. వరిలో మొదటి 30 రోజులకు ఒకసారి మొదలుపెట్టి తర్వాత ప్రతి 10 రోజులకి అట్లా 6 సార్లు పెడతాం. అదే పత్తిలో అయితే మొదట 15 రోజుల నుంచి మొదలుపెట్టుకొని 5 రోజులకోసారి 5 రోజులకోసారి 3 సార్లు పెట్టుకుంటాం. వేరుశనగలు అయితే విత్తిన 30 రోజుల నుంచి మనము 6 సార్లు పెట్టుకుంటాం. కూరగాయలు అయితే పూత సమయం నుంచి మొదలు పెడతాం, ఎందుకంటే అప్పుడు ఎక్కువ వస్తుంది, కాయదొలచు పురుగు కదా. కాబట్టి పూత సమయం నుంచి మొదలు పెడితే అప్పటికి ఈ కందిరీగలు సిద్ధమవుతాయి. ఈ పురుగులు అప్పుడే కాయ రాబోతుంది, పూత రాబోతుంది అనగానే ఈ గుడ్లు పెట్టుకుంటుంటాయి అక్కడక్కడ. అప్పుడు ఈ కందిరీగలు వెళ్ళి ఆ పురుగుల గుడ్లని నాశనం చేస్తాయి. అప్పుడు మనకి వచ్చేటువంటి కూరగాయలు, వంకాయలు కానీ బెండకాయలు కానీ చక్కగా పురుగు లేని కాయలు మనకు వస్తాయి. అలాగే వరిలో కాండం దొచ్చే పురుగు నాట్లు వేసిన 30 రోజుల నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి మనం 6 సార్లు పెట్టుకుంటాం. ఇలా అట్టలు తెచ్చుకోవాలి. ఈ అట్టలు తెచ్చుకొని సరాసరి పెట్టం, వాటిని మధ్యలో కత్తిరించడానికి ఆ గుడ్లను అతికించకుండా ఉంచుతారు. అక్కడ కత్తిరించేసి చిన్న చిన్న మొక్కలు చేసేసి అవి ఆకెనక పిన్నిస్తుతోటో గుండు సూతితోటో గుచ్చుతాం. వాటి నుంచి పైకి వస్తాయి. ఇక్కడ గుచ్చేటప్పుడు కూడా ఒకటి మర్చిపోకూడదు, పైవైపు గుచ్చకూడదు, ఎందుకంటే ఎండబడితే గుడ్లు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆకు వెనక వైపు మనం ఈ గుడ్లని మరి కొట్టాలి, అప్పుడు ఎండబడదు, చల్లగా ఉంటుంది, ఆ గుడ్లలోంచి కందిరీగలు బయటకు వస్తాయి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పంటలో మనకి నష్టం చేసేటువంటి పురుగుల్ని పంట మీదకు వచ్చి నష్టం చేసేటప్పుడు పురుగు మందులు తెలివి చంపడం కాదు, పురుగు మొదటి దశలోనే గుడ్డు దశ ఉంటుంది కదా, ఆ గుడ్డు దశలోనే మనం నియంత్రించుకోవచ్చు. ఎంత మంచి అవకాశం! మనం సద్వినియోగపరచుకోవాలి. మనం కనుక ఎక్కువ అడిగామనుకోండి వాళ్ళు కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు, ఊరక తయారు చేసుకుని ఉంచుకోలేరు కదా, గుడ్లు మురిగిపోతాయి కదా. అందుకని మనము వీటిని వాడుకోవటం మొదలు పెడదాం. చాలా చౌకగా ఇస్తారు ఇదంతా కూడా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి మనం. ఈ విధంగా ట్రైకోగ్రామా అనేటువంటి కందిరీగ సహాయంతో పంటల్లో పురుగు మొదటి దశలోనే నియంత్రించడానికి
అనేక అవకాశాలు.

పురుగును తొలి దశలో నియంత్రించే ట్రైకోగ్రామా, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనులు కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. ఇక కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి రాగల 4 రోజుల వరకు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేవు. వాతావరణ సమాచారం విన్నారు శ్రోతలకు. గమనిక, ఈ ఉదయం 11 గంటలకు మధురిమ శీర్షికన కోరికల కుటీరములో అంశంగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాలలో వరి సమగ్ర సస్యరక్షణ, ఈ అంశంపై నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివ గారి ప్రసంగం విజయవాడ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. గమనిక విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పూర్తి చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఈ బస్సులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుపుతున్నారు, ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. ఇక్కడ ఉన్నటువంటి

0: గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు, వెంటనే దానికి అక్కడికక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇష్టపడి పెట్టడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో మూడు పార్టీల పాత్ర ఉంటుందండి, మా పాత్ర మాత్రమే కాదు, కానీ ఇక్కడ సమన్వయంతో మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదే విధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది.
1: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2 కోట్ల 2 లక్షల రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణభారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల

0: లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. భారత ఫ్రాన్స్ మైత్రీ సంబంధాన్ ప్రశంసయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ నగరే స్వామినారాయణ మందిరస్య ఉద్ఘాటనం అకరోత్. తేన రాష్ట్రపతి మాక్రోన్ వర్యస్య యోగదానం సంస్మృత్య ప్రోక్తం యత్ ఏఐ ప్రౌద్యోగిక్యాః అథ జలవాయు సంకట నివారణస్య దిశి ఉభౌ దేశౌ జాగతిక నేతృత్వం వహతః. మందిర నిర్మాణం సాంస్కృతిక సేతురూపేణ కార్యం కరిష్యతి ఇతి తేన ప్రతిపాదితం.
3: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी.
2: భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన భ్రామక వార్తానాం ఖండనం కృతం. యాసు ఇసరో సంస్థాయాః నిజీకరణస్య ఉత తస్యాః భూమికాయాః న్యూనీకరణస్య సంభావనా వ్యక్తా ఆసీత్. సామాజిక మాధ్యమేషు ప్రసారితే ఏకస్మిన్ సందేశే ఇసరో సంస్థయా స్పష్టీకృతం యత్ నతు అస్యాః నిజీకరణం కరిష్యతే నచ అస్యాః మహత్వం న్యూనం భవిష్యతి. సంస్థయా ఉక్తం యత్ అంతరిక్ష క్షేత్రే నిజీ క్షేత్రస్య సహభాగితాయాః ముఖ్య ఉద్దేశ్యం ఇసరో సంస్థాం భారతస్య భావి అంతరిక్ష కార్యక్రమస్య అగ్రిమ జనాః అనుసంధానేషు అధిక ప్రభావిరూపేణ ధ్యానం కేంద్రీకర్తుం సక్షమం కరణం అస్తి. యదా చ ఉద్యోగ క్షేత్రం పరిపక్వ ప్రౌద్యోగికీనాం క్షమతానాం చ విస్తారం కరిష్యతి. दिल्ली राज्यस्य मुख्यमन्त्रिणा रेखा गुप्ता इत्यनया नवदिल्ल्याः सत्यनिकेतन क्षेत्रे भवन पतनस्य घटनायाः मजिस्ट्रियल इति दण्डाधिकारी अनुसन्धानस्य आदेशः प्रदत्तः. तथा च भवनस्य स्वामिनः विरुद्धं FIR इति प्राथमिकी पञ्जीकर्तुं निर्देशोऽपि प्रदत्तः. मुख्यमंत्री कार्यालय अवदत् यत् घटना स्थलस्य समीक्षायाः घटनायाः प्रारंभिक मूल्यांकनस्य च अनन्तरं अयं निर्णयः स्वीकृतः. CMO कार्यालय अवदत् यत् ये गभीर घटनायाः कृते उत्तरदायिनः इति ज्ञायते ते ते पूर्णतया

0: ఉత్తరదాతారః భవిష్యంతి. తథా చ విద్యాః కఠోరతమ ఉపబంధైః వ్యవహృతాః భవిష్యంతి. అత్రాంతరే గతరాత్రౌ అపరస్య మృత శరీరస్య ప్రాప్తే సతి అస్యాం ఘటనాయాం మృతకానాం సంఖ్యా షట్ యావత్ వర్ధితా అస్తి. స్థలే అన్వేషణస్య ఉద్ధారస్య చ కార్యం అనువర్తత. యత్ దళాని భగ్నావశేషాన్ నిష్కాశయితుం కస్యాపి నిబద్ధస్య జనస్య అన్వేషణార్థం చ కార్యం కుర్వంతి. NDRF, అగ్నిశామక సేవా, దెహ్లీ ఆరక్షకాః, అన్యే చ విభాగాః చ భగ్నావశేషాన్ నిష్కాశయితుం స్థలే కార్యం కుర్వంతః సంతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య శ్రీ వెంకటేశ్వర మహావిద్యాలయః దుఃఖద భవన పతనస్య కారణాత్ అద్య నిరుద్ధః భవిష్యతి. మహావిద్యాలయః అవదత్ యత్ అస్థాయీ ఉపాయరూపేణ సత్యనికేతన క్షేత్రే నివసతాం ఛాత్రాణాం మధ్యే అనేకేసాం వేతన అతిథి నివాసస్థానానాం అసురక్షాయాః భావస్య చ పరిసమాప్తేః అనంతరం ఛాత్రాణాం కృతే స్వస్య వర్గేషు ఆవాసం కల్పయతి. భవన పతనస్య దృష్ట్యా ఆర్యభట్ మహావిద్యాలయే అపి అద్య అధ్యాపనం స్థగితమస్తి. బిహార ఉత్తరప్రదేశయోః విభిన్నేషు భాగేషు భీషణ జలాప్లావనేన సామాన్య జనజీవనం తీవ్రతయా ప్రభావితమభవత్. బిహారే గంగా, గండక్, కోశీ చేతి ప్రముఖాః నద్యః సంకటస్తరం అతీత్య ప్రవహంతి. పట్నాయాం గంగానద్యాః జలస్తరః అనేకేషు ఘట్టేషు ఉచ్చతమ ఆప్లవం స్తరం అతిక్రమతి, యేన అధోవర్తి క్షేత్రేషు ఉచ్చ సతర్కతా వర్తతే. ఉత్తరప్రదేశే చతుర్వింశతి మండలాని ఆప్లవగ్రస్తాని సంతి. యత్ర వృష్టిసంబద్ధాసు ఘటనాసు పంచ జనాః స్వప్రాణాన్ అయచ్చన్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన తెలుగు సాహిత్యంలో ప్యారడీలకు ఆద్యుడు జెరుక్ శాస్త్రి గారు, అలాగే దక్షిణ భారత సినిమా నటి భానుమతి గారి జయంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత శ్రీ వడ్లమాని శ్రీనివాసరావు గారి ఎదుగు ఒదుగు కథానిక ప్రసారమవుతుంది. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, రచన శ్రీ కేవీ సత్యనారాయణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాయవరపు నానాజీ బృందం నాదస్వరం వింటారు. పాటల పల్లకి ఉదయం 8:59. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11:00 మధురిమ శీర్షికన కోరికల కుటీరములో అంశంగా వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మధ్యాహ్నం 1:33 మీరు దానాలు చేస్తారా ఎందుకు అనే అంశంపై మహిళా శ్రోతలు పాల్గొనే ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ సమాచారం అనంతరం జానపద రంజని కార్యక్రమంలో బుడబుక్కల వేషం పగటి వేషాలు వినవచ్చు శ్రీ వీర్నాల శ్రీనివాస్ బృందం నిర్వహణలో. పాల్గొన్నవారు శ్రీమతి వి మహాలక్ష్మి, వి సాయికృష్ణ, వి శోభాకృష్ణ, వి వరం, వి మనోహరి, వి ప్రకాష్, శ్రీమతి వి ప్రభావతి గారు. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వినవచ్చు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవం గురించి జి నందిని గారు తెలియజేసే వివరాలు, ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో వరి సమగ్ర సస్యరక్షణ అనే

అంశంపై నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో సొమాటిక్ ఈకో యాంగ్జైటీ, హీట్, ఎయిర్ అండ్ ఫిజికల్ పెయిన్ అంశంగా డాక్టర్ నళిని బిక్కిన గారి ఆంగ్ల ప్రసంగం వినవచ్చు. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమం విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియచేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416172999. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
2: అలగ్ అలగ్ దేశో మే మందిరో కి ప్రాణ ప్రతిష్ట హోతీ హై తో వహాన్ భారత్ కే ప్రాచీన్ విచార్ ఔర్ మానవీయ మూల్య భీ సాథ్ సాథ్ హీ జాతే హై ఔర్ భారత్ కా విచార్ కహతా హై సమానం మనః సహ చిత్త మేషాం అర్థాత్ హమారే మన్ సమాన్ హో హమారే హృదయ సాథ్ జుడే ఇస్లియే ఆజ్ జబ్ ఫ్రాన్స్ మే ఇతనా భవ్య మందిర్ బన్కర్ తయార్ హువా హై.
1: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గుహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
3: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should

బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా AFC అండర్ 20
ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది రెండో విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్

0: నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

ఇలా సమయస్ఫూర్తితో చమత్కారంగా కవిత్వం చెప్పి అందరినీ ఆకట్టుకోవడం అంటే అంత సులువు కాదు. తెలుగు సాహిత్య నందనవనంలో ఎందరో మహానుభావులు తమదైన శైలిలో కావ్య ప్రసూనాలు వెదజల్లారు. అయితే గంభీరమైన సాహితీ ప్రక్రియల మధ్య పారడీ అనే సరికొత్త హాస్య రసాత్మక ప్రక్రియతో తెలుగు పాఠకుల్ని కడుపుబ్బా నవ్వించి తెనాలి రామకృష్ణుల్లాగా, తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తిగా ఆయన పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆ అసాధారణ ప్రతిభాశాలే జరుగు శాస్త్రి గారు. వారి జయంతి ఈరోజు. ఆయన అసలు పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. తన పేరులోని అక్షరాలను కలిపి ఆయన సృష్టించుకున్న జరుగు శాస్త్రి అనే కలం పేరే కాలక్రమేణా ఆయన అసలు పేరుగా స్థిరపడిపోయింది. తెలుగులో ఆధునిక పారడీ కవిత్వానికి ఆద్యుడిగా పేరొందిన జరుగు శాస్త్రి గారు 1914 సెప్టెంబర్ 7 కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు భాషపై పట్టు, సాహిత్యంపై అమితమైన మక్కువ ఉండేవి. సంప్రదాయ విద్యతో పాటు తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే సమాజంలోని విచిత్ర ధోరణుల్ని, మనుషుల ప్రవర్తనల్ని నిశితంగా గమనించే గుణం ఆయనకు అలవడింది. తెలుగు సాహిత్యంలో ఉన్న గంభీరమైన కవిత్వ ధోరణుల్ని జరుగు శాస్త్రి గారు సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. పెద్ద పెద్ద కవుల ప్రసిద్ధ కావ్య పంక్తులను, గేయాలను తీసుకుని వాటి రాగవరసల్ని మార్చకుండా కేవలం పదాలను మారుస్తూ హాస్యాన్ని పండించడంలో ఆయన సిద్ధహస్తులుగా పేరుగాంచారు. అవి జరుగు శాస్త్రి పారడీలు అనే పుస్తకంలో వచ్చి విశేష జనాదరణ పొందాయి. ఎవరినైనా నవ్వించడం సులువేమో కానీ హేళన చేయకుండా కేవలం సున్నితమైన హాస్యంతో వారిని మెప్పించడం కత్తి మీద సాము లాంటిది. జరుగు శాస్త్రి గారికి అది వెన్నతో పెట్టిన విద్య. ఆయన రచనల్లో ఎక్కడా అశ్లీలత కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా కించపరిచే ధోరణి కానీ కనిపించవు. అందుకే ఆయన కవిత్వంలోని అనుకరణలు అసలు కవుల్ని కూడా ఎంతగానో మురిపించేవి. విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి, శ్రీశ్రీ వంటి మహాకవులే జరుగు శాస్త్రి గారి ప్రతిభను స్వయంగా ప్రశంసించడం ఆయన వ్యక్తిత్వానికి, ప్రతిభకు నిదర్శనం. జరుగు శాస్త్రి గారు కేవలం కవిగానే కాకుండా ప్రసిద్ధ పత్రికా రచయితగా, సంపాదకుడుగా కూడా సేవలందించారు. ఆనాటి ప్రసిద్ధ పత్రికలైన కృష్ణ, ఆంధ్ర, వాణి వంటి వాటిలో ఎన్నో వైవిధ్యభరితమైన వ్యాసాలు, కాలమ్స్ రాశారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలు ఆలోచింపజేసేవిగా ఉండేవి. జరుగు శాస్త్రి గారి ప్రతి

అక్షరం చమత్కారానికి చిరునామ. ఆయన రాసిన జరుగ్ శాస్త్రి ప్యారడీలు, శరత్ పూర్ణిమ వంటి రచనలు పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన నిఖార్సైన హాస్యప్రియత్వానికి ఒక చక్కని ఉదాహరణ ఆయన ఇంటిపై ఆయన చేసుకున్న చమత్కారమే. ఎవరైనా ఆయన్ని జలసూత్రం మీ ఇంటి పేరేమిటి అని అడిగితే ఆయన వెంటనే నవ్వుతూ నీటి సూత్రం H2O కనిపెట్టింది మావాళ్లే అని చమత్కరించేవారట. ఆయన సృష్టించిన ప్యారడీ ప్రక్రియ నేటికి ఎందరో ఆధునిక కవులకు, మిమిక్రీ కళాకారులకు, హాస్య రచయితలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. దీంతోపాటు మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో కొంతకాలం ఆయన స్క్రిప్ట్ రైటర్గాను ఎనలేని సేవలందించారు. సమాజంలోని విచిత్ర పోకడలపై ప్రసంగాలు, కవుల పరిచయాలు, అనుకరణలు, నాటకాలు, ధ్వని రూపకాల వంటి ఎన్నో ప్రక్రియలతో ఆయన ఆకాశవాణి శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆకాశవాణి ద్వారా ఆయన చేసిన రచనలు ఆనాటి ప్రసార రంగంలో ఒక కొత్త శైలిని పరిచయం చేశాయి. ఇలా తెలుగు కవిత్వానికి ప్యారడీ అనే కొత్త రంగును అద్ది హాస్య చతురత కలిగిన కవులు రచయితల్లో అరుదైన వారిగా శాశ్వత కీర్తిని గడించిన జరుగు శాస్త్రి గారు 1968 జూలై 20 శాశ్వత నిద్రకు ఉపక్రమించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన ప్యారడీ ప్రక్రియ, ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఆయన అందించిన సాహితీ సేవలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక నేటి మాటలో తర్వాత. ఆమె స్వరం సప్తస్వర సమ్మేళనం, ఆమె అభినయం చతుషష్ఠి కళల నిలయం, ఆమె గళం విప్పితే తీయ తేనెల మూటల పాటలు, కలం కదిపితే పద్మశ్రీలు కురిపించే కమ్మని కథలు, అభినయం, గానం, సంగీత దర్శకత్వం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్, రచన, చిత్రలేఖనం, ఇలా తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలోనే అష్టావధానం చేసిన ఆ అభినయ సరస్వతి, వెండి తెరకు లభించిన విలువైన బహుమతి ఆమె భానుమతి.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

కాళిందిగా వచ్చి కాళికమ్మలా విజృంభించి కాంచనమాలకే నచ్చేసి మిస్సమ్మను తాను మిస్ అయినా వెండి తెరకు సావిత్రి రూపంలో మరో అద్భుతం వచ్చి చేరిందిలే అని సరిపెట్టేసుకుని తొలినాటి మల్లీశ్వరిగా, మలినాటి లలితమ్మగా, మరునాటి రాజ్యలక్ష్మమ్మగా, ఎవరికీ లొంగని మంగమ్మగా, స్వాతిశయం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానానికి ప్రతిరూపంగా పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు తనదైన వ్యక్తిత్వంతో ఎల్లలు లేని ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి గారు. ఫీమేల్ డామినేషన్ అని కొందరు అనుకున్నా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితోనూ ఆమెది హిట్ కాంబినేషనే. ఆ రోజుల్లో చండీరాణి అనే సినిమాను నిర్మించి, నటించి, దర్శకత్వం కూడా వహించి 3 భాషల్లో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కథానాయిక నుంచి భామ వరకు పాత్ర ఏదైనా అది ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ఘనత మాత్రం ఆమెదే.

రంగంలో రాణించిన ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ భానుమతి గారిదే అంటారు ఆమె అభిమానులు. స్వర్గసీమ, మల్లీశ్వరి, లైలా మజ్ను, విప్రనారాయణ, బొబ్బిలి యుద్ధం, కృష్ణప్రేమ, గృహలక్ష్మి, చక్రపాణి, వివాహబంధం, అంతస్తులు, బాటసారి, తాతమ్మ కళ, మంగమ్మగారి మనవడు, మట్టిలో మాణిక్యం, బామమాట, బంగారు బాట మొదలైన శతాధిక సినిమాలు ఆమె ప్రతిభకు మచ్చుతునకలు. సినీ వినీల ఆకాశాన అర్ధ శతాబ్దం పాటు మెరిసి నాటికి, నేటికి, ఏనాటికి ధృవతారగా నిలిచిన తారక భానుమతి గారు.

1925 సెప్టెంబర్ 7వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి గారు జన్మించారు. ఆడవారి వేషాలు కూడా మగవారే ధరించే ఆ రోజుల్లో ధైర్యంగా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్యను ఒప్పించి సినిమాల్లో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని నాట్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు. 1939 తొలిసారిగా వరవిక్రయం అనే చిత్రంలో నటించిన భానుమతి గారి కెరియర్ను ఆ తర్వాత వచ్చిన కృష్ణప్రేమ, స్వర్గసీమ చిత్రాలు మలుపుదిప్పాయి. తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా పాత్ర ఉంటేనే ఆమె నటించడానికి అంగీకరించేవారు. సినిమాలో హీరోతో సమానమైన పాత్రల్నే ఒప్పుకునేవారు. 1943 తమిళ తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టర్, ఎడిటర్ అయిన శ్రీ పిఎస్ రామకృష్ణ గారిని భానుమతి గారు వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు భరణి పేరు మీదనే సంస్థను ప్రారంభించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను రూపొందించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, కళైమామణి, అనేక జాతీయ బహుమతులు, పలు విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్లు, తపాలా శాఖ విడుదల చేసిన స్మారక స్టాంప్ మొదలైన అరుదైన గౌరవాలు, పురస్కారాలు ఆమె ప్రతిభకు, బహుముఖ ప్రజ్ఞాపాఠవాలకు కొలమానాలుగా నిలిచాయి. ఆమె రాసిన అత్తగారి కథలు, పద్మశ్రీ బిరుదుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆమెకు అందించింది. 1939 వచ్చిన వరవిక్రయం చిత్రం నుంచి 1998 వచ్చిన పెళ్లి కానుక వరకు దాదాపు 60 ఏళ్ల పాటు సాగిన సినీ ప్రస్థానంలో అనేక శాఖల్లో అద్వితీయ ప్రతిభ కనబరిచి తనకు తానే సాటి అని నిరూపించుకున్న భానుమతి గారు 2005 డిసెంబర్ 24 చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె పాడిన పాటలు ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే పావురంలా విహరిస్తూ మనసున మల్లెల మాలలు నేటికీ ఊగిస్తాయి. సన్నజాతి తీగల్లాగా అల్లుకుపోయి సంపెంగ పూల పరిమళాలు వెదజల్లుతాయి. మొత్తం మీద సినీ పరిశ్రమ ఉన్నన్నాళ్ళు ఆమెను మరువడం అసాధ్యం. ఆ భానుకిరణాల వెలుగులు సదా ప్రకాశిస్తూనే ఉంటాయి.

0: ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరాల్లో ఇప్పుడు శ్రీ వడ్లమాని శ్రీనివాసరావు గారి ఎదుగు ఒదుగు కథానిక వింటారు.
1: పూర్వం ఒక మంచి పేరు ప్రఖ్యాతులున్న ఒక మునీశ్వర ఆశ్రమానికి కొంతమంది విద్య నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు వేర్వేరు ప్రాంతాల నుండి. అందులో నిగర్వి అనే శిష్యుడు ఒకడు ఉండేవాడు. అతడు గురువుగారు ముందు రోజు చెప్పిన ఎంత కష్టమైన పాఠనైనా సరే ఈ శిష్యుడు ఆ మొన్నాడు ఏమాత్రం తప్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లే గురుగారికి ఆ మొన్నాడు అప్పచెప్పేవాడు. ఇతని యొక్క జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను గురువుగారు ఎంతగానో ఉంచుకునేవారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి పరోక్షంగా, ప్రత్యేకంగా, ఒరేయ్ నాయనా, నా తర్వాత ఈ ఆశ్రమాన్ని సక్రమంగా నడిపేది ఎవరా అన్న సమస్య నాలో ఉండేది. కారణం నా అనారోగ్యం అన్న. కానీ ఇప్పుడు నాకు అటువంటి బెంగేమి లేదురా, అంటే నా తర్వాత ఈ ఆశ్రమాన్ని సక్రమంగా నిర్వర్తించే సమర్థుడివి నీవే. అయోమయంగా గురుగారు వైపు చూస్తున్న ఆ శిష్యుడు నిగర్వితో, మరేమి లేదురా నాయనా, ఈ ఆశ్రమాన్ని నడిపే సమర్థుడి నీవే అని సెలవిచ్చారు గురుగారు. అలా గురుగారు కొన్నిసార్లు తన మనసులోని ఆ శిష్యుడిపై తనకు గల అభిప్రాయాన్ని బయటపెట్టడం వలన ఈ నిగర్వి అన్న పేరు గల శిష్యుడికి ఒక అభిప్రాయం దృఢంగా ఏర్పడ్డది. అదేమిటంటే, ఓహో, గురుగారి దృష్టిలో మంచివాడు తెలివిగాడనన్న అభిప్రాయం ఏర్పడ్డది కనుక ఈ సదవకాశాన్ని నేను పూర్తిగాను నాకు అనుకూలంగా మార్చుకుని ఈ ఆశ్రమానికి తన తర్వాత నేనే ఆశ్రమవాసినని ఒక దుర్మార్గుపైన ఆలోచన మొలకెత్తసాగింది ఈ శిష్యుడికి. అంతే, ఇంకేముంది, తనకు దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని మంచిగా తనకు అనుకూలంగా మార్చుకుంటూ కొద్ది రోజుల్లోనే గురువుగారికి అతి దగ్గరగా సన్నిహితుడై కొనసాగిస్తున్నాడు ఈ కపట సూత్రధారి అయిన శిష్యుడు. పాపం ఇవేమీ తెలియని గురువుగారు బయటకు ఏదైనా పని మీద కానీ లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఎంతగానో నమ్మిన ఈ శిష్యుడికి మిగతా శిష్యుల బాధ్యతను, అలాగే ఆశ్రమం యొక్క బాధ్యతను కూడా అప్పగించేవారు. అంతే, ఇంకా మిగతా తన తోటి శిష్యులపై అధికారం చలాయిస్తూ వారిని అందరినీ ఇతని మాటలతో, చేతలతో బాధ పెడుతూ ఉండేవాడు. అంతేకాకుండా, చూడండి, నేను ఏం చెప్పినా సరే మీరు ఎదురు చెప్పకుండా చెయ్యాలి. అలా చెయ్యక ఎదురు చెప్పేవాళ్ళకి గురువుగారితో ఏమాత్రం సంబంధం లేకుండా నేనే కఠినమైన శిక్షను కూడా వేస్తాను. జాగ్రత్తగా ఉండండి అంటున్న ఇతని మాటలను, చేతలను ఎదిరించలేక మౌనంగా భరిస్తూ ఉండేవారు పాపం ఆ మాయకు బృందం. ఒకరోజు ఆ మిగతా శిష్యులందరూ కలిసి కూడబలుకుని ఈ నిగర్వి అన్న వారితో శిష్యుడిపై గురుగారికి చెప్పడానికి సిద్ధమై వెళ్ళి వారందరూ ఉన్నది ఉన్నట్లే, జరిగినట్లే చెప్పారు. గురుగారికి ఇలా వారందరూ కలుసుకున్నట్లు ఆ నిగర్వితో శిష్యుడికి తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. గురుగారు తన ప్రియమైన శిష్యుడిపై చెప్పిన విన్న గురుగారు కోపంగా వారిని అందరి వైపు చూసి, ఒరే, ఇక ఆపండ్రా, ఆపండి, మీరందరూ వాడిపై చెప్పిన చాడీలు, ఇంకా ఆపండి. మీరందరికంటే బాగా చదువుకుని నా చేత మంచివాడన్న పేరు సంపాదించుకున్నాడన్న కుళ్ళు మీ అందరికీ అంతా పక్కన పెట్టి ఇలా సమయాన్ని వృధా చేయకుండా మీ దృష్టినంతటిని మీ చదువుపై పెట్టండి, వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలా వాడిపై చాడీలు చెప్పే ప్రయత్నం చేయకండి, తెలిసిందా, చాలు, ఇంకా వెళ్ళండి అని కోపంగా తిట్టి వారిని అందరినీ తరిమివేశారు గురుగారు. అలా వారిని అందరినీ ఈ విధంగా కోపగించిన గురుగారికి ఆ నోట ఈ నోట తాను ఎంతో అభిమానించిన మరియు తన తర్వాత తన ఆశ్రమానికి వారసుడిని భావించిన ఈ నిగర్వి ప్రవర్తన గురించి, అతని మాటల గురించి పూర్తిగా తెలుసుకున్న గురుగారు తన శిష్యుడికి తగిన గుణపాఠం చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకరోజు గురుగారు తన శిష్యులందరినీ దగ్గరికి సమావేశపరిచి అంతకుముందే కొంతమంది శిష్యుల చేత కొంత దూరంలో ఒక పొడవాటి చెక్క బల్లపై ఒక పెద్ద గోనెసంచి, ఒక పెద్ద ఇనప కళాయి, అలాగే పెద్ద మొత్తంలో తాళ్ళపత్రాలను, కళములను తెప్పించి ఆ బల్లపై భద్రపరిచారు. అందరూ సమావేశమైన తర్వాత ఆ కూర్చున్న వారందరినీ ఒకసారి పరీక్షగా చూస్తూ అక్కడే కూర్చున్న నిగర్విని శిష్యుణ్ణి, ఒరేయ్ నాయనా, ఇలా రా అని దగ్గరగా పిలిచి, చూడు నాయనా, నాకు ముఖ్యంగా మూడు కోరికలు ఉన్నాయి. వాటిని దిగ్విజయంగా నెరవేర్చగల సమర్థుడు నీవే. అందువలన నా మూడు కోరికలను తీర్చి నన్ను సంతోషపెట్టు అని గురువుగారు చెప్పగానే వెంటనే ఏమాత్రం తడుముకోకుండా తనకు సాధ్యమైనవా, తను చేయగలడా అన్న ఆలోచన కూడా లేకుండా, అలాగే చెప్పండి గురుగారు అని అడుగుతున్న శిష్యుడి వైపు చూస్తూ, అలాగేనైనా చెప్తాను, జాగ్రత్త విను అని అంటూ, నా మొదటి కోరిక, చూడు, అక్కడ దూరంగా ఒక పెద్దగా ఉన్న సంచి ఉన్నది కదా, ఆ సంచిలో మనకు కనిపిస్తున్న ఆ ఆకాశాన్ని అంతటిని ఒక చిన్న చాపలాగా చుట్టి ఆ గోని సంచిలో అమర్చాలి. ఇంకా రెండోది నా కోరిక, అక్కడ కనిపిస్తున్న పెద్దగా ఉన్న ఆ ఇనుప కళాయిలోకి ఆ కనిపిస్తున్న సముద్రాన్ని ఒక్క నీటి చుక్క కూడా భూమిపై లేకుండా

ఆ కళాయిలో బంధించాలి. ఇంకా ముచ్చటగా నా మూడో కోరికను చెప్తున్నాను విను శ్రద్ధగా అంటూ చూడు. అక్కడ పెద్దగా కట్టకట్టిన తాళపత్రాలలో రాత్రివేళ ఆకాశంలో మనకు కనిపిస్తున్న చుక్కలన్నింటినీ లెక్కించి ఆ తాళపత్రాల్లో రాయాలి. ఎలాగంటే నువ్వు లెక్కించిన తర్వాత ఇంకొక చుక్క కూడా ఎవరు లెక్క పట్టడానికి మిగల్చకుండా ఉండాలి. ఇది నా మూడో కోరికలు. తీరుస్తావా, తీర్చగలవా, ఆ సత్తా నీలో ఉందా అని ప్రశ్నిస్తున్న గురుగారితో ఈ మూడు కోరికలు మానవజాతికి ఏమాత్రం సాధ్యం కాదన్న విషయాన్ని గ్రహించని ఈ నిగర్వి అనే శిష్యుడు, ఈ ప్రపంచంలో అన్నీ తనకే చేతనవునన్న అభిప్రాయం గలవాడైన ఈ శిష్యుడు ఏమాత్రం ఆలోచించకుండా, అలాగే గురుగారు, మీరు కోరిన ఈ మూడు కోరికలు తీర్చి మీకు మనశ్శాంతిని కలిగిస్తాను, విజయుడినై తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించండి అని అంటున్న గురుగారు వీడి యొక్క అమాయకత్వాన్ని అంతటినీ గ్రహించిన అతని తెలివి తక్కువతనానికి బాధపడుతూ కించింత గర్వం కలిగిన ఆ శిష్యుడి ఒకసారి పరీక్షగా చూస్తూ, అలాగేనైనా, నేను నీకు ఈ అప్పగించిన ఈ మూడు పనులను సక్రమంగా నిర్వర్తించి విజయుడివైరా అని దీవించారు గురుగారు. ఆ మరుసటి రోజు ఈ శిష్యుడు గురుగారు తనకు అప్పగించిన ఆ మూడు పనులు చేయడానికి ఉపక్రమించాడు. మొదటగా అతనితో చెచ్చుకున్న పెద్ద గోని సంచి దాని మూతిని తెరిచి పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ కొంచెం మధ్యగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నించుని పెద్దగా ఇలా అరుస్తూ, ఓ ఆకాశమా, చూడు, నేను చెప్పేది జాగ్రత్త విను. నీ అంతటి నువ్వే ఒక చిన్న చాప ఆకారంలో చుట్టుకుని ఇదిగో నా చేతిలో ఉన్న ఈ గోని సంచిలోకి వచ్చి ప్రవేశించు. ఇది నా ఆజ్ఞ మరియు మా గురుగారి యొక్క కోరిక. రా, ఇంకా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే నేను కళ్ళు మూసుకుని మరలా కళ్ళు తెరిచే లోపలే నీ పని పూర్తి చేసుకుని రా అని అంటూ మరోసారి పెద్దగా ఆకాశమా పెద్దగా కేకలు పెట్టాడు ఈ నిగర్వి. కళ్ళు తెరిచి చూశాడు, కానీ అక్కడ ఏమీ తాను అనుకున్నట్లు తాను ఆజ్ఞాపించినట్లు ఏమీ జరగలేదు. అది చూసిన శిష్యుడు కోపంతో ఊగిపోతూ, ఏమిటి ఇంత నీకు అహంకారమా, నా ఆజ్ఞ లెక్క చేయవా, చూస్తాను నీ అంతు గురుగారితో చెప్పి అని పెద్దగా అరుస్తూ అతని వాలకాన్ని చూసిన అటుపక్క వెళుతున్న జనాలందరూ ఇతను ఒక పిచ్చోళ్లా ఉన్నాడు అని పెద్దగా నవ్వుతూ వెళుతున్నారు. అక్కడితో తన ఆ ప్రయత్నాన్ని ఆపివేశాడు శిష్యుడు. ఇంకా రెండో పని అయిన సముద్రానికి అంతటినీ తన దగ్గరున్న పెద్ద సైజులో ఉన్న ఇనప కళాయిలోకి సముద్రం అంతటినీ అంటే ఒక చుక్క కూడా ఈ భూమిపై ఉండకూడదు అని గురుగారి కోరికను నెరవేర్చడానికి సిద్ధుడయ్యినాడు ఈ శిష్యుడు. గురుగారు తనకిచ్చిన పెద్ద ఇనప కళాయిని సముద్రానికి కొంత దూరంలో ఉంచి ఇలా గట్టిగా అరవసాగాడు, ఓ సముద్రమా, చూడు, నేను చెప్పే జాగ్రత్త విను. ఈ సముద్రంలో గల జలం నీరు చుక్క కూడా ఈ భూమిపై మిగకుండా మొత్తం జలం అంతా ఇదిగో నీకు ఎదురుగా ఉన్న పెద్ద ఇనప కళాయిలో వచ్చి చేరాలి. తెలిసిందా, నేను చెప్పేది వినిపించిందా అని మరింత తన స్వరాన్ని పెంచుతూ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా ఒక్క క్షణంలో తన కళ్ళను విప్పి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడి కోపంతో, ఏం సముద్రమా, నేను చెప్పినట్లు ఎందుకు చేయలేదు అని గట్టిగా అరవసాగాడు. అవేమీ పట్టించుకోలేని సముద్రం పెద్ద పెద్ద అలలతో పైకి లెగుస్తూ ఆ అలల నుండి వచ్చే చిరు తుంపలతో అక్కడ ఉన్న జనాలకి ఎంతో ఆనందాన్ని చల్లదనాన్ని అందిస్తున్నాయి ఇతగాడికి తప్ప. అంతటితో ఈ రెండో కోరికను గురుగారి కోరికను తీర్చలేనందుకు కొంత విచారం పొంది ఇంకేమీ చేయలేక ఆ సముద్రాన్ని కూడా ఆకాశాన్ని చపించినట్లే, చూడు సముద్రమా, నీ పని గురుగారితో చెప్పి నీ గర్వాన్ని అంతటిని అంతరించేలాగా చెయ్యకపోతే నా పేరు నిగర్వే కాదు, ఇక చూసుకో అని అక్కడ నుండి ఆ తన ప్రయత్నాన్ని సత్తి చెప్పి పాపం వెనుదిరిగాడు ఇంక చేసేది లేక. ఇంకా ముచ్చటగా గురుగారు కోరిన మూడో కోరికను నెరవేర్చటకు సంసిద్ధుడైనాడు ఈ శిష్యుడు. ఇంకా రాత్రి అయిన వెంటనే గురుగారు తనకు అప్పగించిన పెద్ద పెద్ద సైజులో ఉన్న తాళపత్రాల కట్టలను అలాగే కలములను తెచ్చి తన దగ్గరను పెట్టుకుని ఆకాశంలో కనిపించే చుక్కలను లెక్కపెట్టసాగాడు. తాళపత్రాలు వ్రాయడం మొదలుపెట్టాడు. కానీ పాపం ఎంత లెక్కపెట్టి వ్రాయగా ఇంకా ఆకాశంలో చుక్కలు మిగిలిపోయేసాగాయి. అంతేకాకుండా తన దగ్గరున్న గురుగారు ఇచ్చిన కళాలు తాళపత్రాలు అన్నీ కూడా నిండుకున్నాయి. అయ్యో, గురుగారు తనకు అప్పచెప్పిన ఈ మూడు పనులు ఏ ఒక్కటి కూడా చేయలేకపోయినా అన్న విచారంతో, అయినా సరే ఇది మానవజాతికి సాధ్యం కాదని పూర్తిగా అర్థమైంది అతనికి. మరైతే గురుగారు నాకెందుకు ఇవి తన కోరికలు తీర్చమని నన్నే ఎందుకు ఆజ్ఞాపించారు అన్న ఆ ఆలోచన తన బుర్రలో పదే పదే మొదలసాగింది. అప్పుడు అర్థమైంది, ఇదంతా నా తెలివి తక్కువతనానికి పరీక్ష అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. తనలో తానే గురుగారితో పలికిన ప్రగల్భాలు గుర్తుకొచ్చి, అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలనన్న గర్వంతో విరవీగా అన్నీ నాకే తెలుసునన్న గొప్పలెన్నో చెప్పాను. అలాగే అన్యం పుణ్యం ఎరగని నా తోటి విద్యను నేర్చుకోవడానికి వచ్చిన సోదరుల్ని నా మాటలతో నా చేతలతో వాళ్ళందరినీ ఎంతగానో బాధించాను. ఇప్పుడు నాకంతా అర్థమైంది, నాకు పూర్తిగా జ్ఞానోదయం తెలియంది.

0: అది సరే, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత గురువుగారికి నా ముఖం ఎలా చూపించగలను అని ఎంతగానో బాధపడుతూ ఇంకా తిండి తిప్పలు లేకుండా చాలా మటుకు చిక్కి శల్యమయ్యాడు. అప్పుడు అర్థమైంది అతనికి, నాలో ఉన్న గర్వం అంతా మటుమామి అయ్యింది అని చిట్ట చివరకు ఒక దీర్ఘమైన ఆలోచనలకు స్థిరపడ్డాడు. అదే గురువుగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలని, అలాగే గతంలో తాను ఎంతగానో బాధించిన తన తోటి సోదరులందరినీ కూడా కలుసుకుని వారిని కూడా క్షమించమని, వారిని కోరి వారితో మరలా జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. పాపం చేతులు కాలిన తర్వాత ఆకులు ముట్టుకున్న సామెతలాగా ఇతగాడు. ఇంకా మరేమీ తన మనసులోనికి ఏ ఆలోచన రాకుండా ఒకే దృఢమైన నిశ్చయానికి వచ్చాడు జ్ఞానోదయం కలిగిన శిష్యుడు. అంతే, ఆ మొన్నాడు తనకు గతంలో గురువుగారు తనకిచ్చిన ఆ మూడు వస్తువులను అతి జాగ్రత్తగా భద్రపరుచుకుని ఆశ్రమానికి పశ్చాత్తాపం కలిగిన మనసుతో బయలుదేరాడు. పాపం మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ అలా వెళ్ళిన అతగాడు బాగా పొద్దుపోయిన తర్వాత రాత్రి సమయంలో గురుగారు ఆశ్రమానికి చేరుకున్నాడు. చేరుకున్న అతనికి ఆ ఆశ్రమంలో అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఏదో ఒక దేవుడు మూల ఒక గుడ్డి దీపం తప్ప. అప్పటికే పొద్దుపోవడం వలన ఆశ్రమంలో ఉన్న తన తోటి స్నేహితులందరూ గాఢమైన నిద్రలో మునిగి ఉన్నారు. గురుగారు మాత్రం కొంత దూరంలో ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉన్నారు. అప్పుడు గురుగారిని శిష్యుడు తన తగ్గు స్వరంతో గురుగారు గురుగారు అని పిలుస్తూ ఉండడం, అప్పటికే తన ఆలోచనలను కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇంకా నిద్రకు ఉపక్రమిస్తున్న తరుణంలో ఎవరో తనని దీనంగా పిలుస్తున్నానన్న పిలుపు విని, ఈ అర్ధరాత్రి సమయంలో అది ఈ ఆశ్రమంలో నన్ను పిలుస్తున్న వారు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఆ ప్రక్కనే ఉన్న మరొక లాంతర్ దీపంతో బయటకు ఆ పిలుస్తున్న వ్యక్తి వైపు వచ్చి ఒకసారి అతన్ని ముఖం వైపు పరిశీలనగా చూస్తూ, నైనా ఎవరు నువ్వు? ఈ చీకటిలో పైగా నా వయసు పడటం వలన నా కళ్ళకు ఏమీ సరిగా కనిపించలేదు, ముందు లోపలికి రా నాయనా అని అంటున్న గురువుగారి మాటలకు సంతోషించి అలా లోపలికి వచ్చిన అతగాడిని వెంటనే తనతో ఏమాత్రము మానవజాతికి సాధ్యం కాని కోరికలను తీరుస్తానని తనతో వాగ్దానం చేసిన తన శిష్యుడి నిగర్వి అని గుర్తించి, ఏనాయనా ఏమైంది అని బాగా చిరిగిన ఇంకా బాగా మాసిన అంతేకాకుండా ఎన్ని రోజుల నుంచో తిండి లేక బాగా నీర్సించిన అతన్ని చూస్తూ ప్రశ్నించాలనుకున్న భావాన్ని కూడా మార్చుకున్నారు గురువుగారు. చూడాయినా, నిన్ను చూస్తే ఏమాత్రం తిన్నట్లు లేదు, అవునా అని ప్రశ్న గురువుగారికి ఏ సమాధానం చెప్పలేక కొంత సిగ్గుతో మరికొంత ఆకలి బాధతో సతమతమవుతున్న ఈ నిగర్వి శిష్యుడు మౌనంగా తన నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. తన వాలకాన్ని చూసి అప్పటికే కొంతమంది శిష్యులు గురువుగారు ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నారా అని తెలుసుకుందామని పాపం వారి నిద్ర మేల్కొని అక్కడికి వచ్చిన వారితో, ఒరే నాయన్లారా, పాపం ఇతగాడు ఎవరో కాదు, మన ఆశ్రమంలో మీ అందరికంటే పూర్వం బాగా తెలివిగా విద్యను నేర్చుకోవడానికి వచ్చిన మీ మిత్రుడు నిగర్వి. అతను బాగా ఆకలితో ఉన్నాడు, తనను తీసుకుని పోయి ఏదో కొంత ఆహారాన్ని తినడానికి ఏర్పాటు చేసి అలాగే తను విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయండి, రేపు అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని సెలవిచ్చారు. ఆ మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చాలా దీనావస్థలో ఉన్న తన శిష్యుడి నిగర్విని ఇంకేమీ ప్రశ్నించదలుచుకోలేదు. కారణం ఎన్నో ప్రగల్భాలు పలికి ఆఖరికి విఫలమయ్యాడని తెలుసుకున్నాడు. నిజానికి అది వాసమే కదా. సరే, ఆ రోజు పాఠం పూర్తి అయిన తర్వాత శిష్యులందరినీ ఆ ఆశ్రమంలో పెద్దగా ఎదిగి ఉన్న మహావృక్షం మీదకు తీసుకువెళ్ళారు. చూడండి నాయనలారా, ఇది ఒక చిన్న విత్తనంతో క్రమక్రమంగా ఎదిగి ఇలా మహావృక్షమై ఎదిగిన కొద్దీ వాటి కొమ్మలను ఒక ప్రక్కగా ఒదిగి మనందరికీ చల్లని గాలిని నీడని ఇచ్చి మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. అంత ఎదిగిన ఈ చెట్టును చూడండి, ఏమాత్రం గర్వం లేకుండా ఉందో, సంతోషంగా జీవిస్తుంది. ఇంకా మానవజాతి ఇంతే కదా, మనం ఎంత ఎదిగినా సరే మనం కనీసం కొంతమందికైనా మన వలన ఉపయోగం కలిగించాలి. ఉపయోగపడుతున్నాం అని ఏమాత్రం గర్వించకూడదు. అంతేకాకుండా అన్నీ మనకు మాత్రమే తెలుసునని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఈ సృష్టిలో నేర్చుకున్నది ఇసుక రేణువంత, ఇంకా నేరవలసిన కొండంత. ఇది గుర్తుంచుకుని నా శిష్యులపై మంచిగా పేరు తెండి, మిమ్మల్ని మంచిగా ఉన్నట్లు చూసుకోండి, ఇంకా పదండి అని వెళుతున్న తరుణంలో గురుగారు గురుగారు అని పెద్దగా ఏడుస్తూ నన్ను క్షమించండి అని గురుగారు అని తన కాళ్ళ మీద పడి విలపిస్తున్న శిష్యుణ్ణి మన్నించి ఆదరించారు సహృదులైన గురుగారు.
1: శ్రీ వడ్లమాని శ్రీనివాసరావు గారి ఎదుగు ఒదుగు కథానిక విన్నారు. ఉదయ సమీరాలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

కాళహస్తి మహాత్మ్యం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. వినబోతున్నది రంగుల రాట్నం చిత్రానికి బి వసంత, ఏపీ కోమల పాడిన పాట.

0: 20th meeting of the Western Zonal Council at Panaji in Goa today. OPEC Plus countries decide to keep oil production target for October unchanged. And in football, India qualify for the AFC Under-20 Asian Cup after 20 years following 3-0 victory over Bangladesh. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ.
2: జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 2027 గోదావరి పుష్కరాలు సీఎం సమీక్ష, జిల్లాలో ఎల్నినో ప్రభావం, దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమగ్ర సమీక్ష తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రాంతానికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేటలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ను రైతులు ప్రోత్సహించుకోవాలని సూచించారు. డ్రిప్ స్ప్రింక్లర్ల సేద్యానికి సబ్సిడీపై అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. హస్తకళల పరిరక్షణకు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్లను పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం, ఘాట్ల అభివృద్ది, రహదారి కనెక్టివిటీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే హోంస్టేలు, టెంపుల్ టూరిజం, హెలిటూరిజం అభివృద్దితో పాటు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీ నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధికారులను కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమీక్షించారు. పొగాకు రైతులకు కూడా పంట బీమా కల్పించే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ తెలిపారు. ఒడిశాలో వరి సాగు చేస్తున్న తెలుగు రైతుల ధాన్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దీంతో ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న సుమారు 50,000 మంది తెలుగు రైతులకు ఊరట లభించనుంది. రైతుల సమస్యపై ఎంపీ ఒడిశా ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. ఆలయాల పూల వ్యర్థాలతో సుగంధ ఉత్పత్తులు తయారు చేసి మహిళలకు ఉపాధి కల్పించేందుకు టెంపుల్ ఎసెన్షియల్స్ రాజమహేంద్రవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కడియంలో 35 మంది మహిళలకు అగర్బత్తీలు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రైల్వే జంక్షన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను అధికారికంగా పునరుద్ధరించారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరిక ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ పునరుద్ధరణతో నెరవేరిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్తో ముంబైకి రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు.

0: ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ రాయవరపు నానాజీ బృందం నాదస్వరం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కళ్యాణి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన వాసుదేవయని ఆది తాళం.

కార్యక్రమంలో ఇప్పుడు కీరవాణి రాగంలో శ్రీ ముత్తయ్య భాగవతార్ రచన అబ్బ వాణి నన్ను ఆదరింపవే ఆది తాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ రాయవరపు నానాజీ బృందం నాదస్వరం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0891 ఎస్టీడీ కోడ్ జత చేసి 2727244 2727288 అనే నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినండి. మరి మన ఫస్ట్ కాలర్ ని పలకరిద్దాం. హలో,
3: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. శుభోదయం అండి.
3: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరిపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం చెప్పండి వెంకట్రావు గారు.
3: మాకు ఈవేళ భానుమతి గారి జయంతి సందర్భంగా చక్కనే ఆ వ్యాఖ్యానంతో మీరు చెప్పారు, మాకు తెలియని విషయాలు కూడా చెప్పారమ్మా. చాలా నమస్కారం, చాలా థ్యాంక్స్ అమ్మా. మాకు మల్లేశ్వర సినిమా నుంచి భానుమతి గారు పాడిన పిలిచిన దిగబడరా పాట వినిపించండి అమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది.
3: నమస్కారం అమ్మా.
0: నమస్తే.

0: హలో,
1: హలో.
0: పాటల పల్లకి.
1: ఆ రాముడు వీడు మూవీలో అండి తెలిసింది నలరాజు నీరుపు తెలిసింది ఆయన పాట కావాలి మేడం. మా కాకినాడ దగ్గర గొల్లపల్లి నేను టాలెంట్ కూడా చేస్తుంటాను మేడం.
0: మీ పేరు?
1: నా పేరు నుగ్గల కొండబాబు మేడం.
0: ఓకే రండి కొండబాబు గారు, మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: నాకు భానుమతి గారి పాట అనురాగ సినిమా నుంచి ప్రేమ పిచ్చి ఒకటే పాట కావాలి మేడం.
0: సరే, అయితే వినండి మరి ఆ పాట.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నా
0: మాట్లాడుతున్నారు?
1: పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడమ్మ అనవరసక.
0: ఓకేనండి, మాణిక్యాలరావు గారు, ఏ పాట కావాలండి మీకు?
1: నాకు గృహలక్ష్మి సినిమాలోని కన్నులే నా కోసం కాచుకున్నావు అనే సాంగ్.
0: ఓకే, కన్నులే నీ కోసం కాచుకున్నావు అనే పాట. సరే,
1: ఓకే అమ్మా, ధన్యవాదాలు.

0: హలో, నమస్తే. పాటల పల్లకి
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ప్యాగే నుంచి మాట్లాడుతున్నాను, అక్కడ గారు.
0: ఓకేనండి. వీరబాబు గారు ఏ సాంగ్ కావాలి?
1: అజ్జిగుడి సినిమా నుంచి ఏమో ఏమో అయిందని సాంగ్.
0: ఓకేనండి, సరే అయితే వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0891-272-7244, 272-7288. మన తర్వాత కాలర్ని పలకరిద్దామా? హలో.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ నుంచి
1: మాట్లాడుతున్నారు? నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి నుంచి.
0: ఓకేనండి. అప్పారావు గారు ఏ పాట కావాలండి మీకు?
1: వెంకటేశ్వర మహాశయం చెప్పడానికి నాగి పాడతారు, వేగరారా ప్రభు.
0: అలాగే, తప్పకుండానండి. మీరు అడిగిన పాట వస్తుంది. నమస్కారం.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయాల్సిన మా వాట్సాప్ నంబర్ 7416171799. మా ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. శ్రోతలు వింటున్న కార్యక్రమం పాటల పల్లకి. హలో.
1: హలో, శుభోదయండి.
0: శుభోదయండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: విజయవాడ నుంచి హేమంత్ కుమార్.
0: ఓకేనండి. హేమంత్ కుమార్ గారు, ఏ సాంగ్ కావాలి?
1: బందిపోట్లో పాడుతుందండి, ఒక రాణి నా పాట వినిపిస్తారా?
0: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది.
1: మంచి ఛానల్ అండి, మంచి డిమాండ్ గల ఛానల్ మీది.
0: ధన్యవాదాలండి, వింటూనే ఉండండి మా కార్యక్రమాలు. మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నాకు
1: నా పేరు కొంటపోతు రామనాయుడు, మధ్య గ్రామము, పద్మనాభ మండలం, విశాఖ జిల్లా.
0: ఓకేనండి, చెప్పండి ఏ పాట కావాలి?
1: నిద్ర కొడుకులోని చెట్పట సీనికలు కడితే మేనం తడిపొడి తగ్గకం కాలం.
0: సరే అయితే ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: వింటాడు.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. గమనిక విన్నారు శ్రోతలు, వింటున్న కార్యక్రమం పాటల పల్లకి. మరి మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు కూడా మా యాప్ ద్వారా వింటున్నారా?
1: అవును మేడం, యాప్ ద్వారా వింటున్నా మేడం. ఈ రోజు మేడం మాకు శ్రీవారిం వచ్చట్ల మూవీ నుంచి నీకొకటి హృదయం మనిషికి ఒకటి ఉదయం అనే పాట వినిపిస్తాడు మేడం. మా ఫ్రెండ్ మాట్లాడుతుంటా మేడం మీతోటి.
2: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. మీకు అదే పాట కదా కావాలి?
2: ఇద్దరం ఫ్రెండ్స్ మేడం. నా పేరు గురుశంకర్, ఆళ్ళగడ్డ. ఇద్దరం ఒకే ఊరే.
0: ఓకే,
2: నేను మంచి రేడియో చూడనిలే మేడం.
0: ఓకేనండి, మరి వినండి అయితే ఆ పాట ఇద్దరు కలిసి.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి స్వాగతం. చెప్పండి, మీ
1: మాకు
0: పేరు ఎక్కడి నుంచి?
1: రాజమౌళి సినిమా నుంచండి. ఊరేది పేరేది పోతుందా మామ, పాట వినిపించండి. నా పేరు మల గంగరాజమ్మ, నాగలాపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి, గంగరాజు గారు మీరు అడిగిన పాట వస్తుంది, వినాలి.

శ్రోతలు వింటున్న కార్యక్రమం పాటల పల్లకి. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0891 272 7244, 0891 272 7288. మరింతమంది శ్రోతల్ని పలకరించే ముందు వాణిజ్య ప్రకటనలు.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, పాటల పల్లకి స్వాగతం. చెప్పండి, మీ పేరు?
4: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
3: ఓకేనండి ప్రసాద్ గారు, ఏ పాట కావాలండి మీకు?
4: యమగోల్ చిత్రంలో ఆలవే అందాల సులభామని పాట వేయండి మేడం.
3: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన
4: పాట. నమస్తే.
3: నమస్తే.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి చెప్పండి మీ పేరు.
1: మేడం, అనంతపురం జిల్లా పాపనపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు భానుమతి జయంతి సందర్భంగా అంతమంది మంచి మూవీ నుంచి నేనే రాధను అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి,
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
0: ఏమండి?
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకేనండి, వినండి. మరి మీకు నచ్చిన పాట వస్తుంది, వినండి.
1: వింటాను మేడం.
0: ఓకే.

మీరింతవరకు పాటల పల్లకి విన్నారు. ఈ కార్యక్రమం 10:30 నుంచి మళ్ళీ కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా పోషకాహార వారోత్సవాలపై ప్రత్యేక ముఖాముఖి వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అతిథి డైటీషియన్ ఏ నిరూష గారు, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఆకాశవాణి
1: పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్.

0: మణి. పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించి ప్రజల్లో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారోత్సవాలు జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ జాతీయ పోషణ వారోత్సవాలను ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోషణ, పోషకాల గురించి అవగాహన కల్పించడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ డైటీషియన్ శ్రీమతి ఏ. నిరూష. నిరూష గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: డైట్ అనే దానికి అర్థం మారిపోయింది. ఇంతకుముందు ఇన్ని రకాల జబ్బులు ఉండేవి కాదండి, ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల జబ్బులు రోగాలు వస్తున్నాయి. సో వీటికి డైట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ డైట్?
1: యాక్చువల్లీ ఇది వరకటికి ఇప్పటికీ మనం కంపేర్ చేస్తే మీరే అంటున్నారు రోజులు చాలా మారిపోయాయండి చెప్పాలంటే. సో ఇది వరకు ఎలా ఉండేదంటే ఫార్మింగ్ మీదే ఎక్కువ అందరూ డిపెండ్ అయ్యేవారు. ఇన్ని ఫీల్డ్స్ ఎవరికి లేవు, ఇంత ఇంజనీరింగ్ లేదు, ఎంబీబీఎస్ అంత లేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయాయి. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ రష్, అంతా కూడా రష్లో ఉన్నారు. చాలా బిజీగా సాగుతుంది మన లైఫ్ అనేది, అంతే స్ట్రెస్తో కూడా ఉంది. ఇది వరకు కంపేర్ చేస్తే ఫార్మింగ్లోనే ఉండేవారు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అక్కడే పని చేసుకొని, ఒక వెరైటీస్ కూడా ఏమీ ఉండేవి కాదు, తిండి వెరైటీస్ ఏం లేవు. మీ అందరికీ తెలిసిందే అప్పుడు తినేది ఏంటి, చల్దన్నం, అందులో కొంచెం ఆవకాయ పెరుగు అన్నం వేసుకొని అందులో కొంచెం ఆనియన్ వేసుకొని అదే వాళ్ళ ఫుడ్. ఇలా పిజ్జాలు లేవు, బర్గర్స్ లేవు, బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మార్నింగ్ వెళ్ళారంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎండైనా వానైనా వాళ్ళు చేసి ఆ పంట పండిస్తూ ఎంతో ఇది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ప్రతిదీ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది.
0: అవును,
1: చాలా వరకు 70% వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. 30% బయట చేసినా కూడా మీకు అంత హార్డ్ వర్క్ ఎక్కడుంటుంది? సో ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే చాలామంది ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, అందులోకి మొబైల్స్ ఒకటి వచ్చేసాయి. సో మనం ఎప్పుడు ఏం తింటున్నావో కూడా మనకు తెలీదు, ఆ ఫోన్ చూసుకుంటూ టక టక టకమని తినేస్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే 60-70% డైజెషన్ నోట్లోనే అయిపోవాలి, మన సలైవతోనే. అప్పుడు మనకి డైజెషన్ అనేది అవుతుంది, అరుగుదల కూడా మనకి చాలా బాగుంటుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇండైజెషన్ కానీ ఏమీ లేకుండా ఉండేది. ఈ రష్లో ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్కి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో చేసినా కూడా ఏదో ఉంటే మిగిలితే తినేసామా, లేకపోతే మధ్యాహ్నం ఏదో క్యారేజ్ బాక్స్ పిల్లలకి పెడుతూ మనం కూడా పట్టుకెళ్ళిపోయామా అని కాన్సన్ట్రేషన్ తప్ప క్వాలిటేటివ్ ఫుడ్ మనం ఏమన్నా తింటున్నామా అని ఎప్పుడూ ఆలోచించట్లేదు. క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ మనం తింటున్నాము, అందులో కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఉండకూడదు అని చాలా వరకు డైట్స్లో చాలా ఫ్యాన్సీగా వస్తున్నాయి, హై ప్రోటీన్ డైట్స్ ఉండాలి అనేసి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఏమవుతుంది, డైట్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది డైట్లో ఉండాలండి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే అందులో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మనకి రోజంతటికి మనకి సరిపడా న్యూట్రియంట్స్ ఉండాలి, అంటే విటమిన్స్ కానీ కాల్షియం కానీ, సో ప్రోటీన్ కానీ ప్రతీది కూడా మనకి ఆ న్యూట్రియంట్ బేస్డ్ కర్రీస్ మనం తీసుకుంటున్నామా లేదా. మీరు అడగచ్చు ఇది వరకు పెరుగన్నమే కదా తినేవారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, మనం ఏమో ఇన్ని వెరైటీస్ తింటున్నాం, మనం ఎందుకు ఇలాగ అవుతున్నాము అనేసి. సో వాళ్ళు తినేది కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్లే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోగలుగుతున్నారు. మనం కార్బోహైడ్రేట్స్ తీసేసాం, దానివల్ల మీరు ఏం తీసుకుంటున్నారు, ఈజీగా అయిపోయే ఒక రోటీలో ఏదో కర్రీ ఫ్యాన్సీగా లేకపోతే ఏదో బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకొని మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేసేస్తుంది, సో ఓవర్ ఈటింగ్ ఎక్కువ తినేస్తారు, దానివల్ల ఏమవుతుంది ఒబేసిటీ వస్తుంది. సో ఇలా జరుగుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామంది చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, నేను తగ్గిపోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, వెయిట్ తగ్గిపోవాలి అంటే ఫుడ్ మానద్దు. ఫుడ్ మానేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి, అది మీకు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా వెయిట్ పెరిగిపోతారు. సో పొట్ట అనేది పెరుగుతుంది, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఆడవాళ్ళకైతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ, అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు యాడ్ ఆన్ అవుతూ

0: ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేది లేకుండా ఉంటే మీకు రోజంతటికి నీరసం వచ్చేస్తుంది. సో వేరే న్యూట్రియంట్స్ ఉన్నా కూడా వాటి పని చేసుకుంటుంది, కానీ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎంతో డౌన్ అయిపోతూ ఉంటాయి. వాటిని కోపప్ చేయాలి అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అది ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది, దాన్నే కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఒకరు వచ్చారు, ఒక వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇంకేదో కాంప్లికేషన్ ఉంది, డయాబెటీస్ కానీ లేదా థైరాయిడ్ ఉంది లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్కి ఆ ఒక్క ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఆ పర్సన్ వెయిట్ బట్టి హైట్ బట్టి వాళ్ళకున్న కాంప్లికేషన్స్ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి సో వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి డైట్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా అతను చేసే వర్క్ లైఫ్ స్టైల్ బట్టి డైట్ అనేది మారుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చాలా వరకు చూసేస్తున్నారు జనరల్గా గూగుల్లో కానీ సోషల్ మీడియాస్లో వచ్చే డైట్స్ జనరల్గా ఎప్పుడు ఫాలో అవ్వకండి. మై కైండ్ రిక్వెస్ట్. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. పర్సనలైజ్డ్గా కస్టమైజ్డ్గా డైట్ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. మన డైట్స్ అన్నీ కూడా జనరల్గా ఇలా చెప్పేస్తే అయిపోదు. కెలరీ బేస్డ్ అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉండాల్సిన కిలో కెలరీస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, అంత బాగున్నారు అనే వాళ్ళకి ఒక 1875 కిలో కెలరీస్ ఆఫ్ డైట్ అనేది వాళ్ళకి పర్ డే వెళ్ళాలి. అంటే ఆ 1875 కిలో క్యాలరీస్లో ప్రోటీన్ ఇంత, కార్బోహైడ్రేట్స్ ఇంత, న్యూట్రియంట్స్ ఇంత అనేది మీరు డిజైన్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో అలాగని ప్రతిసారి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్ తినవసరం లేదండి. ఆకలి కూడా వేస్తుంది. సో ఆకలిని ఎప్పుడు రోజంతట్లో స్టార్వింగ్ అంటే ఆకలితో ఉండకండి. ఆకలితో ఉండకుండా కార్బోహైడ్రేట్స్ పెంచకుండా కర్రీ క్వాంటిటీ పెంచడం కానీ, కార్బోహైడ్రేట్స్ ఏవైతే తక్కువ ఉంటాయో ఇంటర్వెల్స్లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మెయిన్గా మీరు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్ అయితే బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ తీసుకోవాలి, అండ్ లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. పడుకున్నప్పుడు కూడా మనకి రోజుకి ఒక 300-400 కెలోరీస్ మన వెయిట్ బట్టి బర్న్ అవుతూ ఉంటుంది కెలరీస్. అంతగా డైట్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫుడ్ మానేకండి, లిక్విడ్ డైట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. పిల్లలకి ప్రతి ఒక్కరికి బ్రేక్ టైంలో కూడా త్వరగా అయిపోతుంది అనేసి కప్ కేక్స్ పెట్టడం, లేకపోతే ఇంటికి రాగానే స్నాక్స్ కింద ఇన్స్టంట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఐటమ్స్ త్వరగా ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తే అయిపోతుంది. సో ఆ ఈజీవి ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టకండి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్తీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నేర్పించండి. మీరు వాళ్ళు తినే క్వాంటిటీలో మీరు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, క్వాలిటీ ఆఫ్ ద ఈటింగ్ న్యూట్రిషన్లోనే వాళ్ళకి ఫోర్స్ చేయండి. జనరల్ అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు.
1: అదే, ఒక మనిషి శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రోటీన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వైటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అండి, జస్ట్ బ్రీఫ్గా మనకి.
0: ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా స్టేబుల్ అయ్యే ప్రతిదీ ప్రక్రియ అనేది కార్బోహైడ్రేట్స్లో ఉంటుందండి. సో మార్నింగ్ లెగిసి దాన్ని మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ కోపప్ చేసుకోవాలి అంటే అది ఓన్లీ కార్బోహైడ్రేట్స్లోనే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే అది మెయిన్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్లో లైక్ బియ్యం నూకలో కానీ లేదంటే వీట్ దలియా అంటారు ఎర్ర నూకలు కానీ, చాలా జావ టైప్లో ఎక్కువగా మార్నింగ్ కొంచెం ఫస్టే డ్రైగా తీసేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా తీసుకుంటూ ఉంటే మన డైజెషన్ కూడా ఏంటంటే ఫుల్గా డ్రై అయిపోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ వాటర్ తాగి తర్వాత దాన్ని ఏంటంటే మీరు సాఫ్ట్గా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు సెమీ సాలిడ్ నుంచి సాలిడ్కి వెళ్ళాలి. అలాగే డైట్ అనేది మనం చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్. అది బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎవరైతే టీ కాఫీ అలవాటు ఉన్నాయో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అలాగ కంటిన్యూ చేసి అలా వెళ్లే కొద్దీ అల్సరేటివ్ వరకు దారితీస్తుంది. సో ఆ అల్సర్స్ అవి రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ ఫస్ట్ వాటర్తోని ఫిల్ చేసుకొని తర్వాత కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ కానీ కుడుం కానీ.
1: సో ఎనర్జీ కోసం వి నీడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్.
0: ప్రోటీన్స్ అనేది మన బాడీ బిల్డప్ కోసం, అంటే లైక్ మజిల్స్ అనేవి బిల్డప్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనేది, సో దానికోసం మనకి దాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దెబ్బ తగిలినా దాన్ని హీల్ చేసుకోవాలన్నా త్వరగా ఆ ప్రాసెస్ అనేది మీకు త్వరగా క్యూర్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ ఏంటంటే ఇంకా ఓవరాల్ కంప్లీట్ ఇంకా బాడీకి కావాల్సిన మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, సో మన పిల్లలకి ఒక కాగ్నిటివ్ వెంటనే అలర్ట్ అవ్వాలి, టీచర్ ఏమైనా చెప్తున్నా లేకపోతే మనం ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా ఏమైనా పని చేయాలనుకున్నా మన మైండ్ అలర్ట్గా పనిచేయాలన్నా ప్రతిదానికి కూడా వైటమిన్స్ అనేది ప్రయారిటీ అనేది ఉంటుంది.

0: తీసుకోవాలి. సో నార్మల్గా ఫీవర్ వచ్చిందంటే ఫుడ్ మానేయండి, లైట్ తీసుకోండి, బ్రెడ్ తినండి అని చెప్తారు.
1: ఎస్
0: సో లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి లైట్ ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ పర్సన్లో, ఆ అఫెక్టెడ్ పర్సన్లో ఇమ్యూనిటీ అనేది కూడా అంత హైక్లో ఉండాలి. సో అలా ఉండాలి అంటే, సో మీరు జాగ్రత్తగా ఫుడ్ అనేది, నా దృష్టిలో అయితే కార్బోహైడ్రేట్స్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే, అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆ పర్సన్కి వచ్చిన ప్రాబ్లం బట్టి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విటమిన్ సి అనేది ఎక్కువగా ఇప్పుడే కాదు, ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో ఇమ్యూనిటీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఎక్కువ ఆమ్ల, ఉదయం లెగిసి వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి ఆమ్ల, నానబెట్టింది కాకుండా డైరెక్ట్గా తినేసినా కూడా పర్లేదు, దానిలో ఉన్నంత ఇమ్యూనిటీ ఇంకెందులోనే ఉండదని నేను చెప్తాను. సో
1: ఓకే.
0: ఆమ్ల అయితే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటుంది, సో అది వేసుకొని అది తినచ్చు మార్నింగ్. సో ఆమ్ల తీసుకోవడం కానీ, ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ చిన్న చిన్నవి మనం ఫాలో అవ్వగలిగేవి, సో ఈజీగా తీసుకునేవన్నీ కూడా మర్చిపోకుండా తీసుకుంటూ ఉండండి.
1: ఇప్పుడు రీసెంట్గా కిటోనిక్ డైట్ అంటున్నారండి, అసలు ఏంటంటే చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కిటోనిక్ డైట్, ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ అని. వాట్ ఈస్ దిస్
0: సో
1: కిటోనిక్ డైట్?
0: యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ డైట్లోనే నేను డైట్స్ ఇస్తున్నాను విత్ డిఫరెంట్ మల్టిపుల్ డిజార్డర్స్కి. సో ఈ దీనిలో నేను ఎప్పుడు కూడా డాష్ డైట్స్ కానీ, కీటో డైట్స్ కానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ కానీ, వీటన్నిటి గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోలేదు. ఎందుకు అంటే నేను, నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సో ఈ కీటో డైట్స్ గురించి కానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వీటన్నిటి గురించి మాట్లాడతారు. నేను ఒక్కటే చెప్తాను, ఫుడ్ ఎందుకు మానేస్తున్నారు, ఓన్లీ ఫ్రూట్స్ ఎందుకు తింటున్నారు, కాబ్సే కంప్లీట్గా నీల్ చేసేసే దీని దగ్గర, ఫుడ్డే మానేసిన దగ్గర, అసలు మీరు ఎలాగా సర్వైవ్ అవుతున్నారు మీరు రోజంతట్లో, ఇదొకటి నేను మాట్లాడతాను. డైట్ అంటే నేను కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఇవేమి కాదండి. డైట్ అంటే మాత్రం ఫుల్గా నేను చెప్పినట్టు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ కెలరీస్ కూడా చెప్పాను, 1875 ఏ ప్రాబ్లం లేకపోతే ఉండాల్సినవి. సో అలాగ డైట్ డిజైన్ చేసి ఇవ్వాలి, విచ్ షుడ్ మీట్ ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ డైట్ ఈస్. సో డోంట్ ఫాలో కీటో డైట్స్. సి ఒకటి ఏంటంటే, మీ మీ అంతటి మీరే మీకు తెలుసు, ఫుడ్ మానేస్తే ఎవరైనా వెయిట్ తగ్గిపోతారు, అదేం పెద్ద వింతేం కాదు. అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా ఒకటి పెట్టుకోండి, వెయిట్ తగ్గుతూ ఎంత హెల్దీగా నేను వెయిట్ తగ్గాను, ఎంత హెల్దీగా నేను వెయిట్ పెరిగాను, ఎంత హెల్దీగా నా కాంప్లికేషన్స్ రిజాల్వ్ అయ్యాయి అనేది దాని మీదే మీరు ఆలోచించి డైట్ అనేది ఎలాంటి డైట్ అయినా ఫాలో అవ్వండి.
1: ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవడం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలు ఏంటంటే,
0: చిన్న సమస్యలు అంటే మనం డైలీ చూసేవైతే ఇప్పుడు పిల్లలకి ఎవరు నువ్వులు ఇవ్వట్లేదు. సో ఐరన్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది.
1: ఓకే.
0: సో కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది పిల్లలకి. సో ఇదివరకు పిల్లలు హాలిడేస్ ఇస్తే బయట ఆడుకోవడం, లేకపోతే బయట ఎంజాయ్ చేయడం, పేరెంట్స్ అందరూ బయటకు వెళ్ళడం, ఎందుకంటే ఫోన్స్లో అంత సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకేమీ వాడకం అనేది ఉండేది కాదు. ఫోన్ వస్తే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, మామూలు ఫోన్స్ ఉండేవి, మాట్లాడేవారు పెట్టేసేవారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది, అండ్ ఆల్సో అదొక్కటి ప్రాబ్లం అని నేను చెప్పను. సో అది అలా కన్వే అయిపోయింది ఇప్పుడు ఫోన్ వల్ల. సో ఇదేంటంటే, పిల్లలకు కూడా ఏమైనా హాలిడే వస్తే బయటకు వెళ్ళి ఆడుకోండి అంటే కంప్లీట్ ఫోన్లోనే పిల్లలు ఎడిక్ట్ అయిపోతుంటే, ఇంకా వాళ్ళకి వైటమిన్ డి బయట ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ టైంలో ఎలా, ఈ చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం ఎక్కువగా చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, అండ్ ఇంకోటి దానివల్ల ఎనిమిక్ అయిపోతున్నారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనిపించదు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే మీకు పెరిగి పెద్ద అవుతాయి.
1: ఇప్పుడు పెరిగి పెద్ద అయినప్పుడు వచ్చే దీర్ఘకాల ప్రాబ్లమ్స్ ఏంటండి?
0: వీటి వల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఈ రష్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనే రష్లో వాళ్ళకి పాపం టిఫిన్ చేసేయాలి, అది చేసేయాలి అని మదర్ హడావిడి వాళ్ళ వేరే ఉంటుంది. వీళ్ళేంటంటే మోషన్ అనేది టైంలీ వెళ్ళలేరు. సో టైం అనేది ఎక్కడుంది వాళ్ళకి? సో త్వరగా రెడీ అయిపోవాలి, స్పీడ్గా తినేయాలి, వెళ్ళిపోవాలి. సో ఆ తినడం కూడా ఎక్కువగా, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా చ్యూ చేయలేరు, నవ్వలేరు, సో ఫాస్ట్గా మింగేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్స్టిపేషన్ ఎప్పుడవుతుందో వాళ్ళకి ఏంటంటే మోషన్ అనేది రెగ్యులరైజ్ అవ్వదు, అది చిన్నపిల్లల నుంచే ఉంది అది.

0: ఇప్పుడు.
1: ఎస్
0: సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎదర్ మాల్నరిష్డ్ ఆర్ ఒబేసిటీ ఆర్ కంప్లీట్ అండర్ వెయిట్ ఆర్ డెఫిషియన్సీస్ విత్ ఆల్ ద అదర్ వైటమిన్స్. సో ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి ఎక్కువ మనం పేరెంట్స్ గమనిస్తారంటే ప్యూబర్టీ ఏజ్లో గమనిస్తారు. ఆడపిల్లలకి ఫస్ట్ తెలుస్తుంది ప్యూబర్టీ ఏజ్లో, ఎర్లీ ఏజ్లో మెన్స్ట్రువల్ సైకిల్ రావడం కానీ 10 ఇయర్స్కి చూస్తున్నాం కదా. సో ఇదివరకు 13 to 14 ఇయర్స్ నుంచి ఉండేది, సో ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం అప్పుడు కూడా వాళ్ళు గమనించారు. ఎప్పుడంటే పీసీఓడి 13 14 ఇయర్స్ వచ్చినప్పటికే వాళ్ళకి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ రెగ్యులరైజ్ రాకపోవడం కానీ, సో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది.
1: అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నారు పీసీఓడి, ఇది కూడా డైట్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే వచ్చింది.
0: 100%
1: ఓకే.
0: నాట్ ఓన్లీ అబౌట్ ద డైట్, స్ట్రెస్, కంప్లీట్ స్ట్రెస్ పిల్లలకి ఎంత పెడుతున్నాం మనం, అది తినండి ఇది తినండి, తిను తిను తిను అనేది కూడా రిపీటెడ్లీ చెప్పడం ఒక స్ట్రెస్ పిల్లలకి. రిపీటెడ్లీ ఒకటే పని మీద మనం అలా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేసే కన్నా ఎక్కువగా ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి, ఇలా చదవాలి అలా చదవాలి, అలా మార్క్స్ రావాలి, ఇలా తినాలి, ఇది తినద్దు అది తినద్దు, బయటికి వెళ్ళొద్దు, ఆ ఫ్రెండ్తో ఉండాలి, ఈ ఫ్రెండ్తో ఆడుకోవాలి, ప్రతీది మనం A to Z గైడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. తెలియని స్ట్రెస్ ఎంత అనుభవిస్తారంటే వాళ్ళు, వాళ్ళు చెప్పుకోలేరు, ఎవరు వినేవాళ్ళు ఉండరు. ఆ స్ట్రెస్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ రూట్ కాజ్ చిన్నప్పటి నుంచే తీసుకురావాలి
1: మరి
0: పిల్లలకి.
1: ఇవన్నీ
0: అవేర్నెస్
1: డైట్ వల్లే వచ్చినాయి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుందండి
0: 100% అవుద్దండి.
1: ఏ ఏ టైప్
0: వెన్
1: ఆఫ్ డిసీజెస్?
0: స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి ఫస్ట్, అండ్ దాంతోపాటు ఫుడ్ అనేది కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైట్ కన్నా ముందు టైమింగ్స్. ప్రతి ఫుడ్ క్రేవింగ్స్ అంటారు ఇప్పుడు, అదొక ఫ్యాన్సీ అయిపోయింది,
1: అవునండి.
0: క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి నాకు అని. దేని క్రేవింగ్స్? మీరు అలవాటు చేసేదాన్ని బట్టే పిల్లలు ఉంటారు. సో మీరు చేసే ఆ హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లల్ని పెంచుతూ ఉండండి. నేను చెప్తున్నాను, వాళ్ళు అది మానేసి మమ్మీ ఇదే హెల్దీ అని తినేటట్టు ఉంటారు.
1: ఓకే.
0: ఈ చేంజ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, లైఫ్ లాంగ్ పాటిస్తారు.
1: రైట్.
0: ఇవాళ రేపు పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత పెట్టి చదివించాం కన్నా ఎంత హెల్త్ ఇచ్చారు అన్నదానికే ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువైపోయింది.
1: డయాబెటిక్ అండి, జూవెనైల్ డయాబెటిక్ నుంచి మొదలుపెట్టి ఏ ఏజ్లో డయాబెటిక్ వస్తుంది అనేది చెప్పడం కష్టం అయిపోతుంది.
0: అవును,
1: ఒకప్పుడు డయాబెటిక్ అనేది చాలా రేర్గా కనపడేది. సో ఇది డైట్ వల్లే అంటున్నారు. అండ్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డయాబెటిస్, టైప్ 1 అండ్ టైప్ 2, రెండు కూడా మనం డైట్ వల్ల రివర్స్ చేయొచ్చండి.
0: చేయొచ్చండి. 70% మీరు డైట్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, 30% ఫిజికల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి.
1: ఓకే.
0: నాకు బిర్యానీ తినాలని ఉంది, తినండి, యాక్టివిటీ చేయండి అంత వర్క్ అని నేను చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, దానికి తగ్గ యాక్టివిటీ, హార్డ్ వర్క్, ఇంట్లో కష్టపడండి. యోగా చేయండి, బర్స్ట్ అవుట్ యువర్ కెలరీస్, తినండి బర్న్ చేయండి, తినండి బర్న్ చేయండి. మీకు కావాల్సింది తినాలి అనుకుంటే దానికి తగ్గ ఎక్సర్సైజెస్ కూడా, యోగా ఆసనాస్ కూడా చేయండి. సూర్య నమస్కారాలు ఉంటాయి 12, సో అవి చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పించండి. సో హెల్దీ హ్యాబిట్స్ అనేవి మీతోనే స్టార్ట్ అవుతాయి, మీరు ఏం నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు.
1: ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనేటప్పటికీ ఆర్గాన్ రిలేటెడ్ కదండి, ఎక్కడ ప్యాంక్రియాస్ పని చేయకుండా ఉండే ప్రాబ్లం అది. మరి ప్యాంక్రియాస్ ని పని చేయించడానికి కూడా డైట్ యూజ్ అవుతుంది
0: దెర్ ఆర్
1: అంటారు.
0: ఛాన్సెస్ అండి,
1: ఓకే.
0: దెర్ ఆర్ ఛాన్సెస్. అది మీరు అంటే డైటీషియన్ గైడ్ చేసే కన్నా వాళ్ళు ఎంత డెడికేటెడ్గా మెంటలీ ఫిక్స్ అయిపోయారో వాళ్ళ నుంచి అది
1: మీ
0: ముడిపడింది.
1: క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ లో టైప్ 1 డయాబెటీస్ రివర్స్ అయిన సంఘటనలు ఉన్నాయండి?
0: ఉన్నాయండి, టైప్ 1 డయాబెటీస్ 2-3 కేసెస్ ఉన్నాయి, టైప్2 డయాబెటీస్ కూడా ఉన్నాయి.
1: అలాగే లేడీస్ లో వచ్చే మరో ప్రాబ్లం మెనోపాజ్. మెనోపాజ్ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి హాట్ ఫ్లషెస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో అది కూడా మీ డైటీషియన్స్ క్యూర్ చేయగలరు?
0: ఎస్ అండి. సి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ అండి, ఫుడ్ ఈజ్ ఎ మ్యాజికల్ వర్డ్.
1: ఎస్.
0: ఓకే, సో రూట్ కాజ్ నుంచి మనం ఫుడ్ ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే యూ కెన్ సీ చాలా మ్యాజిక్స్ అనేవి మీ లైఫ్ లో చూస్తారు.
1: ఇప్పుడు రీసెంట్ గా పాలిష్డ్ రైస్ వద్దు, మైదా ఇంటికి తీసుకురావద్దు, షుగర్ అనేది ఒక్క క్రిస్టల్ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇది ఎక్కువైపోయింది.
0: ఎక్కువైపోయింది.
1: దీని గురించి మీరేమంటారు?
0: యాక్చువల్లీ పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు అంటే ఇప్పుడు చాలామంది బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు, పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే

0: థైమిన్ డెఫిషియన్సీ వస్తుంది. సో బెరీ బెరీ అనే ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎందుకు అంటే ఆ బ్రాన్ అనేది కంప్లీట్గా ఉంటుంది, కోట్ అయిపోయి ఉంటుంది కాబట్టి, దాన్ని రిమూవ్ చేయరు కాబట్టి అది ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సమ్ కాంప్లికేషన్స్, డయాబెటీస్కి కానీ లేదంటే కాన్స్టిపేషన్కి కానీ, అలా కొన్ని కాంప్లికేషన్స్కి మీకు ఆ బ్రౌన్ రైస్ అనేది ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇది మంచిది అని బ్రౌన్ రైస్ ప్రతి ఒక్కరూ వాడేశారు అనుకోండి, ఫైబర్ ఎక్కువైపోయి దట్ విల్ రిలేట్ టు బాగా, అంటే ఆల్రెడీ పిల్లలు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా లీన్ అయిపోతారు పిల్లలు, నీరసం అయిపోతారు. మన బాడీలో ఎంత కంటెంట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఫైబర్ ఓవర్ అయిపోకూడదు, ఆయిల్ ఇంటేక్ ఎక్కువైపోకూడదు, న్యూట్రిషన్ ఓవర్ అయిపోకూడదు, ప్రోటీన్ ఎక్కువైపోకూడదు. సో ప్రతిదీ ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రూట్స్లో కూడా అందుకే చెప్తాను, ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకోకుండా సలాడ్లా తీసుకోండి. సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్ అండ్ మినరల్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ అని ఫ్రూట్ సలాడ్ లాగే చెప్తాను. సో జ్యూసెస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు అని. సో అలాగా ప్రతి కాంప్లికేషన్కి ఒక్కొక్క ఫుడ్ వెరీడ్ వెరైటీస్ అనే ఉన్నాయి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అండ్ కంప్లీట్ మిల్లెట్స్ కూడా ఎక్కువ తింటున్నారు ఇప్పుడు మీరు చూస్తే. సో మిల్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు. సో దానివల్ల బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో కావాల్సిన ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తర్వాత ఫాస్ఫరస్ జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మీకు మిల్లెట్స్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్ మన ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఫుడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఫుడ్ అనేది డిజైన్ చేయాలి తప్ప మంచిది అని ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఇచ్చేయకూడదు. సో వాటి వల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్స్ పడుతూ ఉంటాయి.
1: ఎసిడిటీ ఉంది అండి, ఎసిడిటీ అని చెప్పి మాక్సిమం ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంటారు. ఏది తిన్నా పడదు అనేస్తూ ఉంటారు. సో మరి పడదు అని చెప్పి అన్ని ఫుడ్స్ ని వదిలేసారు అనుకోండి, వాళ్ళకి ప్రోటీన్స్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ దొరకవు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఒకటేనండి, టైమింగ్. టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు కంప్లీట్ గా మానేయాలి. ఇది జనరల్. సో ఇది ఎవరైనా సరే ఫస్ట్ పాటించవలసింది. పులుసులు పులుపులు అలాంటివన్నీ కూడా మానేయండి. విటమిన్ సి చాలా చాలా మంచిది, బట్ ఈ టైంలో అది తగ్గే వరకు కొంచెం వాటిని కూడా తగ్గించుకోవడం మంచిది. పచ్చళ్ళు తినడం కానీ, ప్రిజర్వేటివ్స్ పికిల్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఇంట్లో నిలవ ఉన్న కూరలు నెక్స్ట్ డే తినడం, ఇలాంటివన్నీ కూడా మనం ఆపాలి.
1: రెఫ్రిజిరేటర్ ఇస్ ఎ మ్యాజికల్ బాక్స్. ఇందులో వండి పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది పర్వాలేదు అనే ఒక అలవాటు చాలా మందిలో ఉందండి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
0: ఇది చేయడం వల్లే ఫస్ట్ ఎక్కువగా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. సో ఇలా తినడం వల్ల ఫస్ట్ వాళ్ళకి వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. రెఫ్రిజిరేటర్ ఫుడ్స్ ని మాత్రం సీరియస్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని వల్ల ఇంకా ఇంకా ఇంకా కూడా మీకు కెమికల్స్ ఇంకా యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అంత ప్రిజర్వ్ అనేది తీసుకోకూడదు. సో అలాంటివి తీసుకుంటే అల్సర్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేయండి. వాటన్నిటికన్నా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి.
1: అట్ ద ఎండ్ ఏంటంటే, సరైన ఆహారం తీసుకుంటే శారీరకంగా బాగుంటాం, సరైన ఆలోచన విధానం ఉంటే మానసికంగా బాగుంటాం.
0: అంతేనండి, మనం ఎంత బాగా ఆలోచిస్తామో అంత పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. మీకు అవ్వాల్సిన పనులు కూడా చాలా అవుతాయి. పని హ్యాపీగా జరగాలి అన్నా మనం హెల్దీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు.
1: థ్యాంక్ యూ మేడం, మీ టైం ని మా శ్రోతల కోసం వెచ్చించి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు
0: తెలియజేస్తున్నాం.
1: నమస్తే. ఇంతవరకు పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. మిథునం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వప్న పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోరెన్ లైఫ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వినవచ్చు. అందుకోసం వారు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244-2727-288 అనే నెంబర్లు. హలో.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: హరి కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: ఓకే ఓకే. సరే అయితే మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మగధీరుడు మూవీలో ఇంటి పేరు అనురాగారు ఆ సాంగ్ చేసేయండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ మేడం జీ. నమస్తే. జై శ్రీ.

0: హలో, పాఠాలపల్లి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఆ పేరు నారాయణరావు అండి, బజ్జన్న నారాయణరావు.
0: ఓకే రండి, ఎక్కడి
1: అనకాపల్లి
0: నుంచి?
1: జిల్లా గౌరవపల్లి మండలం, ఏ కొత్తపల్లి మేడం గారు.
0: చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: లంకేశ్వరుడు పాట కావాలి మేడం గారు.
0: లంకేశ్వరుడులో. ఓకే, సరేనండి, మీకోసం మంచి పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో హలో హలో,
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: నమస్తే అండి. బాగున్నాను, చెప్పండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నామండి.
0: ఓకే, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అన్నాటి సుగమం అండి, కృష్ణ గారిది. ముక్కడక పెట్టుగారు ఉంటుందండి ఆ పాట కాదండి.
0: పల్నాటి సింహం.
1: అవునండి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో, పాటల పల్లకి. శ్రోతలు పాటల పల్లకి ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే అందుకోసం వాళ్ళు డయల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 0891-27272-44, 27272-78. హలో
1: మేడం గారు నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: అది విజయనగరం జిల్లా చేపటి మండలం బావులపాడు.

0: మేడం గారు.
1: ఓకేనండి, ఏ పాట కావాలి?
0: మీ గ్యాంగ్ లీడర్ లో కావాలి మేడం గారు.
1: గ్యాంగ్ లీడర్ లో ఏ పాట?
0: ఏదైనా పర్లేదు మేడం.
1: చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్?
0: అవునమ్మ, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్, న్యూ గ్యాంగ్.
1: మీ పేరు చెప్పలేదు?
0: నా పేరు నారాయణరావు అమ్మ, క్లాస్ సెంటర్ అండి. బాయిల్పాడు క్లాస్ సెంటర్ మేడం గారు.
1: ఓకేనండి, సరే మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో అమ్మ.
0: నమస్తే అండి. ఏ పాట
1: నమస్తే
0: కావాలి
1: అమ్మా.
0: మీకు?
1: నా పేరు గన్నుం కంటారావు అండి.
0: ఓకే,
1: చిన్న వీధి సామర్లకోట.
0: ఓకేనండి. పాట ఏంటి?
1: హేమా హేమిల్లో రికార్డ్ అయ్యింది సార్ మా.
0: హేమా హేమిల్లో ఏ పాట? ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్స్ అమ్మా.
0: నమస్తే.

0: హలో
1: హలో పాటల వాళ్ళకి చెప్పండి.
0: శంకర్ మేడం.
1: శంకర్ గారు ఎక్కడి నుంచి?
0: జగదాంబ సెంటర్ నుంచి.
1: జగదాంబ సెంటర్ నుంచి. ఓకే, ఏ సాంగ్ కావాలండి మీకు?
0: బిర్లా సాంగ్ వేయండి.
1: ఓకే, ఏ పాట?
0: బుగ్గ గిల్లుకు బురేలండుకు సాంగ్.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట
0: దానికి బాలసుబ్రహ్మణ్యం పాడాను.
1: అలాగే వినండి వినండి.
0: మాకోసం మీకు

0: మీరింతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు. ఇప్పుడు మధురిమ. ఈ కార్యక్రమంలో కోరికల కుటీరములో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు.
1: అంత మధురంగా ఆగి ఆగి ఆలాపన ఆరంభమైంది అంటే ఆ స్వరానికే కాదు, ఏ గుండె గొంతుకులోన కొట్టాడినా కొట్టుమిట్టాడేది ఒకటి ఉంటుంది, అది 3 అక్షరాల మాట అవడానికి. కానీ అది పూర్తవడానికి ఎంత పడుతుందో, ఎన్ని క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, యుగాలు గడవచ్చు. దాని పేరే కోరిక. దానికి జన్మస్థానం మన కంటికి కనబడదు, దానికి కూడా 3 అక్షరాలే, మనసు.

మనసులో కోరిక, అది ఏదైనప్పటికీ కూడా అమ్మతోట, నాన్నతోట, అన్నతోట, అక్కతోట, చెల్లితోట లేదా చెలితోట, ఏదైనా ఆ కోరిక అనే పుష్పం వికసించడానికి మనసు తోట ముఖ్యం. కోరిక అన్నాం కదండి, నాకు ఇది కావాలి అని అంత గట్టిగా అడగరు. నాకు అంటే చాలు, అంటే ఏమిటి పోని, నాకు ఇది. అప్పుడు అనంతరం వదిలేసిన ఆ మౌనంలో ఉన్న నిశ్శబ్దం ఉందే, దాన్ని మించిన సడి సవ్వడి చప్పుడు ధ్వని శబ్దం మరొకటి ఉండబోదు సుమా. అప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి పదాలను పేర్చుకొని చేర్చుకొని హృదయంలోంచి ఇలాంటి మాటలు బుద్ధిదాకా వెళ్ళకూడదు. బుద్ధి అనే పదును దాన్ని గాని కత్తిరించి ఉత్తరించి ఒక ఆకృతిలో చేసి హేతుబద్ధంగా మాట్లాడితే ఇంకక్కడ మనసుకు విలువే ఉంది. కాబట్టి మనసులోంచి వెలువడే కోరిక విన్నవించుకోవడమే కాదా? అవునేమో.

గుండె గూటిలో కోరిక చిన్న పిట్టలాగా ఇప్పుడే మనం విన్న వాద్య సంగీతంలాగా కువకు వకు వకు వకు అలాడుతూ ఉంటే, ఆ కువకువ గువ్వగా రూపొందాలంటే ఎంత భావనల లోతు ఉండాలి, ఆ తీయదనం సాంద్రత ఎంత ఉండాలి, దానికి అంతుండాలి, అంతే ఉండకూడదు, అలా అని మరి అంతే ఉండకూడదు కూడా. ఎంతో అది అలా అలా బయటకొచ్చి ఆ కోరిక రెక్కలు తొడిగిందనుకోండి, రివ్వుమంటుంది. ఆ రివ్వుమనడం ఏమో, ఏ సుదూర తీరాలకు, ఏ తీరాల ఆధారాలకు, ఏ ఆధారాలకు మూలమైన ఆ దారాలకో ఆ దారంట ఎగిరిపోతూ ఉంటుంది. చూసి ఆనందిస్తూ ఉండడం మనకున్న ప్రాప్తం అంతే. అందుకే ఆ సడి, ఆ సవ్వడి

మనసులో కోరిక రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వున సాగాక అది ఎవరినైనా అడగచ్చు, ఎవరికైనా చెందొచ్చు, ఏదైనా చెందొచ్చు, ఎక్కడి దాకైనా సాగచ్చు, అక్కడితో ఆగొచ్చు అన్నదేం లేదు. ఎందుకంటే మనిషికి మనసు అనేది కోరికల పుట్ట. అందులోంచి ఒక్కొక్క కోరిక పాము పైకి లేచి దీంతో సరనుకుంటే కుదరదు. ఆ పుట్టకి ఎన్ని రంధ్రాలు, ఆ రంధ్రాలలోంచి ఎన్నెన్ని సర్పాలు వస్తాయో ఏమో. అయితే కోరికలన్నీ సర్పాలేనా? కాకపోవచ్చు. కానీ ఒక్కోసారి మామూలు పూలమాలికలాగా బయలుదేరి తాడే కదా, హారమే కదా అనుకుని అంటుకోబోతే ఇంకేమైనా కావచ్చు. లేదా మనం భయపడినంత కాకుండా మనం ప్రియంగా హాయిగా హత్తుకునేలాగా కూడా కావచ్చు. ఏదైనా సాధారణంగా ఒకటే కోరిక, స్వచ్ఛమైన హృదయంలోంచి అచ్చమైన భావన జనించినప్పుడు అంతకన్నా సత్యమై నిత్యమై శోభిల్లే ఆ ఒకటే కోరిక. ఎవరిని ఎవరు చేరాలనో, ఎవరి దాపున ఎవరి దరిని ఎవరి దగ్గర దాగాలనో, అక్కడే ఆగాలనో.

తీరాలే గాని కోరిక తీరాన్ని చేరకుండా ఉంటుందా? తీరాలనుకున్నా తీరా చేరకుండా తీరలేదనుకోండి, అప్పుడు అది ఏకపక్షంగానే ఉంటుంది. పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా కోరిక తీరడం అంటే అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, మధుర మనోజ్ఞ మృదుల సరళ విధానంలో కోరికని చెప్పడం ఒక పద్ధతి. కోరికనగానే ఎంతసేపు కొంతమందికి వేరే మార్గాల్లో ఆలోచన వెళ్ళి అనుకుంటారు. అది మన భావనలో ఉంటుంది. కానీ కోరిక దీవెనెప్పుడు కూడా దివ్యంగా నవ్యంగా ఉంటుంది. ఎంతసేపు అది ముళ్ళకంపలాగే ఉంటుంది అనుకుంటే ఎలా? పూల గంపలా కూడా ఉంటుంది. ముఖ్యంగా చెలి కోరిక చెలునికి గులాబీ మాలిక, రసాల డోలిక, హంస తూలిక, అన్నీ బాగుంటే అది కేవలం ఒక తాదాత్మ్య మాలిక.

ఎవరి నుండైనా ఎవరైనా కోరుకునేది ఆపదలో ఉంటే రక్ష, అప్పుల్లో ఉంటే లక్ష. అంటే లక్షతో అప్పు తీరిపోతుందా అంటే అంతకు లోపే అన్నమాట. అలా కాకుండా ఇంకా ఆకలితో ఉంటే భిక్ష, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒకప్పుడు రిక్ష. ఇలా ఎన్నైనా ప్రాసల కోసం వేసుకోవచ్చు, కానీ ఇదేమిటండి, ఎవరైనా వరం కోరుకో అని ఏమి శిక్ష కావాలో కోరుకో అంటారా? ఇలాంటి శిక్షలు అలాంటి శిక్షణలు దొరికేది ప్రేమలో. ప్రేమలో ఏమిటో వినబడడం లేదండి. ఏదో పాతాడు భైరవులో రేలం గారు అన్నట్టు అంటే ప్రేమలో. ప్రేమ అన్నది అంత ఏం రహస్యంగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. తల్లి బిడ్డ మీద చూపించేది, నాన్న సంతానం మీద చూపించేది, అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బంధువర్గం స్నేహితులు ఇరుగు పొరుగు ఎవరైనా ఎవరి మీదైనా స్నేహభావంతో కూడినటువంటి ప్రేమను కురిపించవచ్చు, చూపించవచ్చు. కానీ ప్రేసీ ప్రియుల మధ్య ఉండే ప్రగాఢమైన భౌతిక వాంఛలకు అతీతమైన, చూశారా అదే పొని విన్నారా, వాంఛ కాంక్ష కామితము ఇవన్నీ కూడా కోరికలకు కోరికకు పర్యాయ పదాలు.

ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఎవరో ఎంత అందంగా ఏమి శిక్ష కావాలో కోరుకో అంటున్నారు. ఆ కోరిక ఏమిటో, ఈ శిక్ష ఏమిటో, మధ్యలో ఈ ప్రశ్న ఏమిటో

ఆ ప్రేయసి ఏం కోరుకుందో, ఈ ప్రియుడు మహాశయుడు ఏమిచ్చాడో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు, ఎవరికీ తెలియదని కాదు. ఇలాంటి కోరికలన్నీ, ఎన్ని కోరికలు, ఇవాళ 100,000 రూపాయలు దొరకదు, లేదా మృష్టాన్న భోజనం కావాలి, లేదా పొద్దున్నే వేడివేడి ఇడ్లీ కారప్పొడి నెయ్యి సాంబారు చట్నీలతో అల్పాహారం కావాలి, ఇవి కోరికలే. లేదా ఫలానా చలనచిత్రం చూడాలి, అలా నాటకానికి వెళ్ళాలి, నాట్యాన్ని తిలకించాలి, ఇవన్నీ. నేను పాట పాడగలగాలి, అదొకటే కోరిక కాదు, ఆ పాట అందరూ వినగలగాలి, ఇది కోరికే. ఇలాగా ఎవరి స్థాయి స్తోమతను బట్టి వాళ్ళకి వాళ్ళకి కోరికలు కలుగుతాయి. కానీ వాళ్ళకు ఆ స్థాయి స్తోమత ఉందా అన్న సంగతి కోరికను తీర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకరికి ఈ పూట గడిస్తే చాలు, మరికొందరికి మనకి రేపటి వరకు ఉంది కదా, ఏం పర్వాలేదు, మనకన్నా లేని వాళ్ళకన్నా మన నయం కదా కన్నా అని అనుకోవడం. ఈ కన్నవారు ఉన్నవారు లేనివారు కలిమి లేమి కష్టం సుఖం బాధ లాభం నష్టం దుఃఖం ఈ కలగా పులగపు కోరికలన్నీ కలిపి ఒక పెద్ద భవనం అయిపోయిందనుకోండి, అమ్మో, ఒక కోరిక అనే ఒక పాకలోకే మనం వెళ్ళి తలదాచుకోలేం, అది ఎంతవరకు నిలబడుతుందో ఏమిటో అని సందేహం. మరి అన్ని కోరికలున్న భవనంలోకి మరి ఎక్కడుండాలి? చల్లగా చక్కగా పొందిగ్గా ఇమిడిగ్గా అల్లుకున్న తీర్చగలిగే మనసు, దానికి సంబంధించి ఎదురుగా అలాంటి మనిషో వస్తువో ఉన్నవన్నీ కూడుకొని ఎంచక్కని పైకప్పుతో చుట్టుపక్కల ఆవరణలో ఉన్నావనుకోండి, అదేమవుతుంది?

కాంక్ష, మనోరథం, మనోవాంఛ, ఇవన్నీ కూడా సంస్కృతంలో కోరికలు. తెలుగులో మళ్ళీ సంస్కృతం తెలుగు రెండు అనుబంధం చేస్తే కామితము, కామన, ఇవన్నీ కామన్గా ఉండేవి. తెలుగులోకి వచ్చేసరికి అందరికీ మనకు బోధపడేది, ఒక్కోసారి బాధపడేలా చేసేది కూడా కోరికే. ఈ మూడక్షరాల మాట కాదుటండి, త్రేతాయుగంలో ఒక ఇతిహాసానికి ఆద్యము, ఆజ్యము, రాజ్యము, వీరభోజ్యము, ధర్మ సంస్థాపన సామ్రాజ్యము ఏర్పడడానికి కారణం. అదేదో శబ్దం వినబడితే వేటాడాలనే కోరికతో అక్కడికి వెళ్ళి ఏనుగనుకొని బాణం వేస్తే ఆ శబ్దానికి శబ్దభేది విద్యతో శబ్దాన్నే కాదు హృదయాన్ని కూడా భేదించింది ఆ బాణం. ఆ కోణంలో చూస్తే శ్రవణ కుమారుని పరిత్యాగం, తత్ఫలితంగా వారి తల్లిదండ్రుల శాపం దశరథుడికి, వేట కోరిక, తనకి పుత్రుడు కలగాలనే కోరిక నెరవేరుతుందనే ఆనందం కూడా. శాపం తిన్నా పుత్రశోకం వలె మరణిస్తావంటే ఆ వల్లనే కారణం, పుత్రుడంటూ కలగాలి కదా, అంతవరకు లేరు. శోకం కలిగితే కలిగిందిలే, పుత్రులు కలుగుతారు కదా. పుత్ర కామేష్టి, కామం అంటే కోరిక, ఇష్టి యజ్ఞం, సంతానం కలగాలని దశరథుడు, ఇవన్నీ కోరిక.

ఎన్నికలు అలా ఉంటే ఎక్కడో యుద్ధంలో వరాలిచ్చాడాయన. ఆ కోరికలు సరిగ్గా కైక రామపట్టాభిషేకానికి ముందుగా కోరింది. దాంతో కథ మొత్తం మారిపోయింది. అలాంటి కోరికలు ఇలాంటి ఫలితాలే ఇస్తాయి.

ఆ కోరికలు కైక కోరిన మందర ప్రోద్బలం ఉన్న కళ్యాణరాముణ్ణి జగత్కళ్యాణరామునిగా చేసి గంగ దాటడంతో అయోధ్యాపురి ప్రజల బెంగ గంగ అలల్లాగే అలా అలా అలవోకగా తీరాన్ని తాకుతూ వెళుతూ తాకుతూ వెళుతూ తిరిగి రామదర్శనం ఎప్పుడా సీతా సమేతంగా అని ఎదురు చూడడం కూడా కోరికే. ఇంకా కొన్ని కోరికలు మన హాయికి మించి స్థాయికి మించి సహాయం చేసేవాళ్ల తాహతుకు మించి మనకున్న పరిస్థితుల నుంచి ఎత్తుగా ఎక్కువగా ఎగసి ఎగిరి పడ్డాయనుకోండి, ఎదిగితే పర్వాలేదు ఒదుగుతాయి, ఎగిరేయనుకోండి ఎక్కడ విరుగుతాయో ఎలా అరుగుతాయో ఎక్కడెక్కడికి అరుదెంచుతాయో ఏ హద్దుల అరుగులు తెంచుతాయో తెలీదు. అందుకే కళ్ళాలుండాలి కోరికల గుర్రాలకి, లేకపోతే

ఆడ దానికి దీనికి కాదు, మగ వారికి వీరికి కాదు, మనిషికి, ఎవరికైనా అదుపులో ఉండే కోరికలు, పొదుపుగా చేసుకునే బ్రతుకు తీరికలు, ఇవి పెట్టుబడి, పలుకుబడి, బతుకు దిద్దేబడి. ఇవేవి పట్టించుకోకుండా హాయిగా వలచిన హృదయం కోసం నిన్నే కోరుకొని అని మోహనంగా ఆలాపనందుకున్నావు అనుకోండి, ఘర్షణే ఉండదు.

నయనం నయనం కలిసాక నాయనాయక చెప్పేది ఏముంది అని అందులో అనుభవంతో పండిన వాళ్ళు, నిండిన వాళ్ళు, ఉండిన వాళ్ళు, కొండకచో నరవేరక మండిన వాళ్ళు, రకరకాల భాష్యాలు చెప్పచ్చు, లాస్యాలు చిలికించవచ్చు. ఇవన్నీ అలా పక్కన పెట్టేస్తే అక్కడ చూశారు ఎంచక్క కోరికేదో తీరిపోయింది. మనసు మనసు తెలుపుకోవడం, తెలుపు మనసుని మరింత తెలుపు అయ్యేలాగా చేసుకోవడం. మరి మాసికలు, మాయనిధనం, మాసినధనం ఇలాంటివేమీ అంటకుండా, ముట్టకుండా, తాకకుండా స్వచ్ఛంగా, అచ్చంగా, ముచ్చటగా, అచ్చట్లు ముచ్చట్లు ఆడుకునే ఆ హృదయాలకు తీయతీయగా తీరిన కోరిక, ఇహ తీయలేనంతగా తీరిపోయిన కోరిక, కలగలిసి జతగలిసి జంటగా పంటగా ఎంచక్క కనువిందుగా పసందుగా అందుతూ ఉంటే ఆ అందం చందం

కోరిక తీయతీయగా తీరగానే సరిపోతుందేమిటి? మరి కోరినది తీరిందా లేదా అన్నది పూర్తిగా మన సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. కోరిక తీరడమే కష్టం. తీరిన కోరికతో సంతృప్తి కలిగిందా లేదా అంటే ఆ అనుభూతి కలగడం మరీ కష్టం. ఒక్కోసారి చుట్టూ ఉన్నవాళ్ళందరికీ కూడా మనకు కలిగిన కోరిక ఏదో తీరిన విధానం ఏదో తెలిసాక అమ్మయ్య అని వాళ్ళైనా

తృప్తి పడతారు, కానీ మనం సంతృప్తి పడినా ముఖంలో వ్యక్తం చేయం. చేస్తే ఆహా వీడు చాలా ఆనందంగా ఉన్నాడని వాళ్ళు ఏమైనా అనేసుకొని, ఇంకా మనకేమైనా కోరికలు ఉంటే అవి తీరకుండా వాళ్ళు అడ్డుపడిపోతారేమో అని ఇదంతా మనసు చేసే మాయాజాలం, మహేంద్రజాలం. అయినప్పటికీ అలా పరితృప్తితో హాయిగా పాట అందుకునేవాళ్ళు ఉంటారు. పాట అందుకోవడం, పాట అందుకోవడం కూడా అంటే అక్కడితో ఆగిపోరు, తర్వాత ఇంకేదో పని పాటు ఉంటే చూసుకుంటారు.

కోరికల కుటీరంలో చేరాక, కోరికలన్నీ తీరాక కోరినది నెరవేరినది అని హాయిగా ఆలాపించుకుంటూ ఉంటే, నిజమైన కోరిక తీర్చే శక్తి ఆలకించాలిగా. మరి అలాంటి ఆలాపన ఇంతటితో అయిపోయిందనుకుంటే అవతల ఇంకా మనకి జాగా ఏదో కనబడుతూ ఉంటుంది. తీరని కోరిక కాదు, తీరవలసిన కోరిక. అలనాడు పుండరీకుడు తల్లిదండ్రుల సేవలో ఉండగా పాండురంగడొచ్చి దర్శనమిస్తానంటే, తల్లిదండ్రులను సేవించుకునే కోరికే ప్రధానమైనది, నీకు తెలియదా అంటే అంతసేపు ఆయన అలా నిలబడ్డాడు. ఎలా కాళ్ళు కాలుతున్నాయంటే, ఆయన పుండరీకుడు అలా ఒక ఇటుకేసి, నువ్వు వచ్చి నిలబడు ఇటుకేసి అంటే అలాగే నిలబడ్డాడు. తల్లిదండ్రుల సేవ అనే కోరిక నుండే భగవద్వీక్షణం అనే కోరిక, శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్య

0: ధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ కామినీ కామితాకారుడు లక్ష్మీదేవి ఆశించేటటువంటి వ్యక్తి భోగేచ్ఛ వర్జించి మానవులు ఈ భోగాలనే కోరికల్ని వర్జించి రుక్మిణీ సంగ అంటాడైన కాంక్షితైకాంత సంసేవన కోరికలన్నిటికీ మించినటువంటి కోరికని కలిగించేవాడు ఆయనని చూడాలని వేడాలని దర్శించాలని నిదర్శనంగా ఉండాలని ఐక్యం కావాలని అది అసలైన కోరిక అది అసలైన తీరడం అంటే
1: కృష్ణ

పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవా భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దెందమానందముందింపయందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూషింపలేమైతి మో దేవా నీ పాద

చెన్నారము నేరుషులు నిన్ను గన్నార కన్నారు, నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా. భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా దయాపూర.

అత్తలు కోడళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నారు. పి సుశీల స్వరంతో కలిసి పిబి శ్రీని వాయిస్, మదనకామరాజు కథ చిత్రం నుండి.

0: దోచిపోదువో.
1: ఘంటసాల పి సుశీల ఇద్దరు మిత్రులు చిత్రం కోసం గానం చేసిన గీతం.

మధుమంజరి సినిమా పాటలు విన్నారు. మరి కొన్ని చలనచిత్ర గీతాలు ఇదే ప్రసారంలో 1 గంట 10 నిమిషాలకు వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:29:47. మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి వీలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్

0: ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ధి అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూకాశ్మీర్కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయి

0: రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా శరీర ఆరోగ్యానికి దంత ఆరోగ్యానికి గల సంబంధం అవగాహన అనే అంశం గురించి డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు మనం దంతాల లేదా నోటి ఆరోగ్యానికి మన దేహ ఆరోగ్యానికి అంటే మన శరీరంలో ఉండేటువంటి ఆరోగ్యానికి అసలు ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఎటువంటి సంబంధం ఉంది, వాటి పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి, ఏ ఏ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది, ఆ సమస్యలను ఎలా నివారించవచ్చు అనే అంశాల గురించి డాక్టర్ గారి ద్వారా, నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం విపులంగానే చర్చించి ఈ అంశం గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇది. అయితే ముందుగా ఏంటంటే ఒక విషయం, చాలామంది దంత ఆరోగ్యం అనగానే పంటి నొప్పండి, పుచ్చు పన్నండి, పిప్పి పన్నండి, చెవుళ్ళ సమస్యలండి, ఇంతవరకే ఆలోచిస్తుంటారు. కానీ మీరు మాత్రం అంతకుమించి చాలా విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పి, అంటే వైద్య నిపుణులు అంటుంటారు. ఈ వివరాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మన స్టూడియోస్లో ప్రముఖ దంత వైద్య నిపుణులు, పెరియోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారిని అడిగి వివరించుకుందాం. నమస్కారం డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు నేను అడిగాను కదా వాటి గురించి, ఇలాంటి దంతాలు అలాగే శరీరానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అనే విషయం మీద ఒక్కసారి వివరంగా చెప్పండి.
2: తప్పకుండా అండి. మన నోరు ఉంది కదా, ఓరల్ క్యావిటీ అంటారు, అది మన దేహానికి ఎంట్రీ పాయింట్ లాంటిది అనమాట. సో మనం ఏ ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా మన నోటి ద్వారానే లోపలికి వెళ్తుంది, తద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నోరు చాలా ఆరోగ్యంగా ఉండటం అవసరం. సో మన నోటి ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం కూడా ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ సమస్యలుంటే, అంటే నోట్లో సమస్యలుంటే అక్కడ ఆరోగ్యానికి పూర్తిగా, అంటే మన హెల్త్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అవి నిరూపించబడినవి కూడా. ఉదాహరణకు మనకు చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు మొదట్లో చిన్న చిగురు వాపులాగా మొదలయ్యి అది ఇన్ఫ్లమేషన్కి దారితీసి చీవుం పెట్టి అట్నుంచి స్లోగా లోపల పంటి ఎముకకి వ్యాపించి అక్కడి నుంచి పన్ను లూజ్ అయిపోయి పన్ను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది మనకి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పన్ను కోల్పోయిన తర్వాత ఇంక అయిపోయిందిగా పన్ను పోయింది కదా అనుకోవటానికి లేదు, ఆ ఇన్ఫెక్షన్ అక్కడే ఉండి స్లోగా అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి కదా మనకి, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తులు, ఇలాంటి అవయవాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వాటి ఎఫెక్ట్స్ ఆ ఆర్గన్స్లో కనపడుతుంటుందండి. సో పంటి లేదా నోటి ఆరోగ్యాన్ని విస్మరించడానికి అవకాశం లేదు.
1: అయితే డాక్టర్ గారు, ఈ బ్యాక్టీరియా అసలు మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో కొంచెం వివరంగా చెప్తారండి.
2: తప్పకుండా అండి. మన చిగుళ్ళలో ప్రొఫ్యూజ్గా రక్త ప్రసారం ఉంటుందన్నమాట, మంచి రక్తం అందుతూ ఉంటాయి అన్నమాట చిగుళ్ళకి. సో ఆ ప్రొఫ్యూజ్ రక్త ప్రసారం చిన్న చిన్న క్యాపిలరీస్ అంటారు అన్నమాట, బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. ఆ క్యాపిలరీస్ ద్వారా మనకి చిగుళ్ళకి విరివిగా రక్త ప్రసారం అందుతూ ఉంటుంది. అంటే బాగా రక్త ప్రసారం ఉన్న చిగుళ్ళలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు అన్నమాట, చిగుళ్ళ వాపు లాంటి ఏమైనా సమస్యలు వస్తే రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్ అంటే దైనందిక కార్యక్రమాలు, అంటే మనం తినటం లేకపోతే బ్రషింగ్ చేయటం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా కానీ ఆ చిగుళ్ళకి చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ గాయాల ద్వారా ఏమవుతుందంటే ఈ క్యాపిలరీస్, ఈ బ్లడ్ క్యాపిలరీస్లోకి బ్యాక్టీరియా ప్రవేశించడం జరుగుతుంది. మన నోట్లో ఎప్పుడు విపరీతమైన కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, నోట్లో ఎప్పుడు నివాసం ఉంటాయి అన్నమాట. సో ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి అదును చూసుకుని ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో ఈ చిగుళ్ళ వాపులు కానీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిగుళ్ళలో చిన్న చిన్న గాయాలు అవటం వల్ల ఆ గాయం ద్వారా ఈ బ్యాక్టీరియా ఆ బ్లడ్ క్యాపిలరీస్లోకి ప్రవేశించి తద్వారా ఏమవుతుందంటే మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. సో దీన్ని బ్యాక్టీరీమియా అని అంటారన్నమాట, బ్యాక్టీరీమియా అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ బ్యాక్టీరీమియా వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా వాటి అవయవాలు, అంటే బ్యాక్టీరియాకి కూడా అవయవాలు ఉంటాయి కదా, వాటి సెల్ వాల్ కానీ లైపోపాలిసాకరైడ్స్ కానీ లైపోపాలిసాకరైడ్ సెల్ వాల్ అంటారన్నమాట, అలాంటి వాటి అవయవాలు కూడా సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి అనేక ప్రక్రియలు జరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియకి ప్రేరేపిస్తాయి అన్నమాట అవి శరీరంలో. ఈ ప్రక్రియ వల్ల అనేక మార్పులకి కారణమవుతాయి అన్నమాట వివిధ అవయవాల్లో.
1: అయితే డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఈ బ్యాక్టీరీమియా సమస్య వల్ల అసలు ఏ రకాల వ్యాధులకు మనిషి గురయ్యే అవకాశం ఉందండి?
2: చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఈ నోటి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తలెత్తుతాయని మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి నిరూపించడం కూడా జరిగిందనమాట రీసెర్చ్లో. ఏంటంటే ఇవి ప్రూవ్ కూడా చేశారన్నమాట. ఉదాహరణకి ముఖ్యమైన కొన్ని చెప్తాను. హార్ట్ డిజీజ్, నోరు బాగోపోతే హార్ట్కి ఏమవుతుంది అండి అని చాలామంది అనుకుంటారు. నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా అని ఈ బ్యాక్టీరీమియా అనే ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్లో ప్రవేశిస్తాయో అక్కడి నుంచి అవి హార్ట్కి చేరి హార్ట్లో ప్లాక్స్ అంటారన్నమాట, ప్లాక్ ఫార్మేషన్కి దారితీస్తాయన్నమాట. సో ఈ ప్లాక్స్ అంటే ఏం లేదండి, కొన్ని కొవ్వు పదార్థాలు, సెల్యులార్ వేస్ట్ ప్రొడక్ట్స్, అలాగే కాల్షియం, ఫైబ్రిన్ మొదలైన వాటి మిశ్రమం అన్నమాట ఈ ప్లాక్స్. ఈ ప్లాక్స్ ఈ ఆర్టరీస్లో ఎప్పుడైతే చేరుకున్నాయో సో ఎథెరోస్క్లెరోటిక్ ఈవెంట్స్ అంటారన్నమాట, ఎథెరోస్క్లెరోసిస్ జరిగి దాని ద్వారా హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ డిజీజెస్, హార్ట్ అటాక్ వంటివి సంభవించే ప్రమాదం ఉందండి. అలాగే డయాబెటీస్, డయాబెటీస్ చాలా ప్రూవ్ చేశారండి డయాబెటీస్కి, మన చిగుళ్ళ వ్యాధులకి, నోటి వ్యాధులకి ప్రూవ్ చేశారన్నమాట. చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు షుగరు పెరిగిపోతూ ఉంటాం, చూస్తుంటాం, గమనిస్తూ ఉంటాం. అలాగే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిగుళ్ళ వ్యాధులు కానీ లేకపోతే నోట్లో అనేక వ్యాధులు కూడా చూస్తుంటాం అన్నమాట. సో రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్న అంశాలు అన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ అనమాట, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా చూస్తుంటాం. నోటి ఆరోగ్యం సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే లో బర్త్ వెయిట్, అంటే పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, అలాగే ఆ పుట్టే శిశువులు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. అంటే ముందుగానే నెలలు నిండకుండానే శిశువు జన్మించే అవకాశం ఉందన్నమాట, ఆ ప్రమాదం కూడా ఉంది. సో నోటి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి మనం సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్స్, వయోవృద్ధుల్లో అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు కదా, ఇంట్లో బెడ్ రిడెన్ వృద్ధులు ఉన్నవాళ్ళు నోట్లో ఉన్న బ్యాక్టీరియా పొరపాటున లంగ్స్లోకి కూడా ప్రవేశించి వాళ్ళకి న్యూమోనియా లాంటి సమస్యలు కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. కొత్తగా రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఆల్జైమర్స్ డిజీజ్, బ్రెయిన్లో నోటి ద్వారా వెళ్ళిన క్రిములు బ్రెయిన్లో కూడా మనం ఐడెంటిఫై చేశారన్నమాట. ఈ క్రిముల్ని బ్రెయిన్ టిష్యూస్లో, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేశారన్నమాట ఈ క్రిముల్ని. ఇవి మెమరీ లాస్కి, ఆల్జైమర్స్ డిజీజ్కి, అనేక బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలకి కారణాలు అయ్యుండొచ్చు అని రీసెర్చ్ ఇప్పుడు బాగా స్పీడ్గా జరుగుతుంది. ఇలాంటి ఇన్ని సమస్యలు ఉన్న ఈ నోటి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదు.
1: అయితే డాక్టర్ గారు, ఇన్ని ఆరోగ్య సమస్యలకు మూలమైనటువంటి ఈ నోటి సమస్యల్ని దంతవైద్య నిపుణులు వాళ్ళ వద్దకు వచ్చేటువంటి పేషెంట్లను వివరించి వాటి నివారణలు కూడా సూచించవచ్చు. కానీ ఒక్కసారి ఈ వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు మొదలైన తర్వాత దంతవైద్య నిపుణులు నోటిని పరిశీలించి ఆయా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని గుర్తించి వాళ్ళకి తెలియజేయడం ఏమైనా సాధ్యం అవుతుందంటారా?
2: ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి. మనం నోరు అంటే మనం పరీక్షలు చేసేటప్పుడు, డెంటల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు నోటి సమస్యలతో వచ్చినప్పుడు మనం నోరు తెరిచి చూస్తాం కదా, చూసినప్పుడు ఎన్నో రకాల ఇండికేషన్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయన్నమాట. కేవలం దంతాలు, వాటికి చిగుళ్ళు, వాటికి ఉండే సమస్యలే కాక దేహానికి సంబంధించిన అనేక వ్యాధుల తాలూకు లక్షణాలు కూడా మనం నోట్లో గుర్తించవచ్చు. ఉదాహరణకి డ్రై మౌత్ అంటారు. సో నోరు తెరవగానే మేము ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం, మౌత్ మిర్రర్ అంటారు అన్నమాట. ఆ మౌత్ మిర్రర్ పెట్టినప్పుడు మిర్రర్ జారిపోదు, అతుక్కుపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే డ్రై అయిపోతుంది. మామూలుగా నోట్లో లాలాజలం ఉత్పత్తి అయ్యి తడిగా ఉంటే మనం పెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ జారిపోతాయి, అలా జారిపోకుండా అతుక్కుపోవడం జరుగుతుంది, దాన్ని డ్రై మౌత్ అంటారు. ఈ డ్రై మౌత్కి అనేక కారణాలు ఉన్నాయండి, ముఖ్యంగా బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వల్ల కానీ డ్రై మౌత్ చూస్తుంటాం అన్నమాట. అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, బాగా క్రానిక్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి డ్రై మౌత్ చూస్తుంటాం. అలాగే బీపీకి చాలా మందులు వాడుతుంటారు, ఉదాహరణకి సార్టాన్స్ అంటారు, లేకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు. ఇలాంటి మందులు వాడకం వల్ల కూడా నోరు ఎండిపోయి దానికి రిలేటెడ్గా అనేక సమస్యలు నోట్లో కానీ శరీరంలో కానీ మనం చూస్తుంటాం అన్నమాట. అలాగే బ్లీడింగ్ గమ్స్ అంటారు, అంటే చిగుళ్ళలోంచి రక్తస్రావం రావటం చాలా ఎక్కువగా చూస్తుంటాం, ఇది కామన్గా చూస్తాం అన్నమాట. కానీ ఈ బ్లీడింగ్ గమ్స్ని తేలిగ్గా తీసుకోకూడదని చెప్పి మేము సూచనలు ఇస్తూ ఉంటాం. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న బాబు 12 ఏళ్ల వయసు ఉన్న ఒక కుర్రాడు మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అతనికి నోట్లోంచి అలా రక్తస్రావం, చిగుళ్ళలోంచి విపరీతంగా రక్తస్రావం అయిపోతుంది, ఏం చేయకుండానే ఊరికే ఒక 5 నిమిషాల్లో అలా నోరంతా రక్తంతో నిండిపోవడం గమనించామన్నమాట. సో వెంటనే బ్లడ్ టెస్టులు చేయిస్తే అతనికి ల్యూకీమియా ఉన్నట్టు గుర్తించామన్నమాట. తద్వారా వెంటనే అతన్ని హెమటాలజిస్ట్ దగ్గరికి పంపించి దానికి తగిన వైద్యం చేయించడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం తరచూ చూస్తుంటాం. అలాగే హీలింగ్, మనం పళ్ళు తీసిన తర్వాత, కొంతమంది పళ్ళు పీకించుకుంటుంటారు కదా, తీసిన తర్వాత ఈ పళ్ళు తీసిన చోట గాయం మాంటానికి లేట్ అవుతూ ఉంటుంది చాలామందికి. సో డిలేడ్ హీలింగ్ అంటారన్నమాట. ఇది షుగర్కి ఒక నిదర్శనం అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఆలస్యం అవుతుంటుంది అన్నమాట ఈ వ్యాధి నయం అవటానికి, గాయం మాంటానికి సమయం పడుతూ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నోట్లో చాలా చోట్ల చిన్న చిన్న వాపులు లాగా రావటం, చిన్న చిన్న చీములు పట్టడం లాంటివి చూస్తుంటాం అన్నమాట. అది చూసిన వెంటనే వీళ్ళకి షుగర్ ఉందని చెప్పి గుర్తించి తగిన వైద్యులకి మనం రెఫర్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యకు కూడా మనం పరిష్కారం చూపిస్తూ ఉంటాం. అలాగే బ్యాడ్ బ్రెత్, నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది. సో దుర్వాసనకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు, ENT సమస్యలు, అలాగే లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి అనేక సమస్యలు బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన రూపంలో బయటపడుతూ ఉంటుంది అన్నమాట. ఓవరాల్ అల్సర్స్ అంటారు అన్నమాట. అల్సర్స్ అంటే నోట్లో పొక్కుల్లాగా రావడం, అల్సర్స్ లాగా రావడం చూస్తుంటాం. ఇవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే బి కాంప్లెక్స్ లోపాల వల్ల ఎక్కువగా చూస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం నోట్లో అల్సర్స్ గుర్తించడం జరుగుతుంది. సో ఇలా నోట్లో ఒకసారి చూసి ఆరోగ్యం ఎలా ఉంది, మనిషి యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అని కూడా ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుందండి.
1: అయితే డాక్టర్ క్షితీష్ గారు, ఈ నోటి సంబంధిత తద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు నివారించడానికి ఎలాంటి చర్యలు అందరూ పాటించాలండి?
2: ఇది అందరూ అనుకున్నంత కష్టమేం కాదండి. ఇన్ని సమస్యల గురించి చెప్తున్నారు కదా, ఇన్ని సమస్యలు మనం హ్యాండిల్ చేయగలమా, ఇంత కష్టమా, ఏం చేయాలి మనం అని ఒక కంగారు గురి అవుతూ ఉంటారు. సో ఎటువంటి కంగారుకి గురవక్కర్లేదు, చాలా సులభం ఇది. కొన్ని చిన్న చిన్న అలవాట్లతో మనం పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం ఈజీగా అరికట్టచ్చు అన్నమాట, ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా రోజుకి 2 సార్లు పళ్ళు శుభ్రం చేసుకోవడం అవసరం, 2 సార్లు బ్రష్ చేసుకోవడం చాలా చాలా చాలా ముఖ్యం. సో అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటిల్లిపాదికి చెప్పే ముఖ్యమైన సూచన ఏంటంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోండి, పడుకునే ముందు ఖచ్చితంగా పళ్ళు తోముకొని పడుకోండి అనేది స్ట్రెస్ చేసి మరీ చెప్తూ ఉంటాం. అలాగే పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. పంటికి పంటికి మధ్యలో ఉన్న స్పేస్లో, కొంతమందికి ఖాళీలు ఉంటాయి, కొంతమందికి ఖాళీలు ఉండవు. సో ఏదైనా పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి ఫ్లాస్ అని,

0: ఇంటర్డెంటల్ బ్రషెస్ అని కొన్ని పరికరాలు ఉంటాయి, చిన్న చిన్న బ్రష్లు లాగా దొరుకుతాయి. ఫ్లాస్ అంటే ఒక చిన్న దారం లాంటిది. ఈ సాధనాలను ఉపయోగించి పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. అలాగే ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు బాగా మారిపోయాయి. బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. హై షుగర్ డైట్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. షుగరీగా స్టిక్కీగా ఉన్న ఆహార పదార్థాలని అవాయిడ్ చేసి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను మనం ప్రిఫర్ చేసినట్లయితే మన పంటి ఆరోగ్యం బాగుంటుంది, నోటి ఆరోగ్యం బాగుంటుంది, మన దేహం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. అలాగే టొబాకో స్మోకింగ్ లాంటివి, గుట్కా లాంటివి ఆపేయటం చాలా చాలా అవసరం అండి. దాని ద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి టొబాకో వాడకం ఆపేయటం ముఖ్యం. అలాగే తగిన మోతాదులో నీరు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. స్టే హైడ్రేటెడ్ అంటుంటాం. మంచినీళ్ళు తగిన మోతాదులో తీసుకోవటం అనేది ఎన్నో రకాల సమస్యలని ప్రివెంట్ చేస్తుంది, చాలా సమస్యలు రాకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో తగిన మోతాదులో మంచినీళ్ళు తాగటం కూడా చాలా అవసరం. అలాగే షుగరు, బీపీ వంటి సమస్యలు ఉన్నవాళ్ళు వాటిని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరం అన్నమాట. సో షుగర్కి సంబంధించిన ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుంటూ షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది అవసరం అన్నమాట. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వృద్ధులు సంవత్సరానికి కనీసం ఒక 2 సార్లు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పళ్ళని టెస్ట్ చేయించుకొని మొదటి దశలోనే వాటిని చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అది ఎక్కువైపోయి పెద్ద ట్రీట్మెంట్లు అవ్వకుండా మొదటి దశలోనే వాటిని చెక్ చేయించుకొని వాటిని ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందండి.
1: ప్రారంభ దశలోనే
0: అవాయిడ్ చేయొచ్చు. సో మీ హార్ట్, బ్రెయిన్, ఇమ్యూనిటీ ఇవన్నీ ఈ చిన్న చిన్న అలవాట్లతో మనకి సేఫ్గా ఉంటాయన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ దంతవైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం అంటారు కదా, సంవత్సరానికి 2 సార్లు, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? అలాగే మీ అనుభవంలో ఏమైనా నోటి పరీక్షలు లేదా దంత పరీక్షలు చేస్తూ శరీరంలోని వ్యాధుల్ని గుర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి. చాలాసార్లు ఇవి గుర్తించడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నో వ్యాధుల్ని మనం జస్ట్ నోట్లో ఊరికి అలా లైట్ వేసి చూడటం వల్ల మనకి అర్థమైపోతాయి అన్నమాట. అలాగే ముఖ్యంగా మా వద్దకు చిగుళ్ళ రక్తస్రావం చీమతో చాలామంది వస్తుంటారు. అలా వచ్చిన కొంతమందిలో నోట్లో చూడగానే వీళ్ళకి డయాబెటీస్ స్టార్ట్ అయిపోయింది అని అర్థమైపోతుంది. సో ఇందాక నేను చెప్పిన మల్టిపుల్ యాప్సెసెస్ అంటారన్నమాట, అంటే నోట్లో ఒక 5-6 చోట్ల చీము పట్టడం జరుగుతుంది, ప్రెస్ చేస్తే చీము వస్తూ ఉంటుంది అన్నమాట. సో చూడగానే వీళ్ళకి షుగర్ ఉందని చెప్పి అర్థమయ్యి ఒక గ్లూకోమీటర్ తెచ్చి చూస్తే 350-400 షుగర్ ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. సో వెంటనే మనం డయాబెటాలజిస్ట్ దగ్గరికి పంపించి తగిన వైద్యం చేయిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే చాలామంది పళ్ళు లాగుతున్నాయని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి. పళ్ళు జువ్వని లాగుతున్నాయండి, చల్లటివి తాగినా వేడి తాగినా లాగుతున్నాయి, అసలు ఏం తాగకపోయినా కానీ పళ్ళులో లాగేస్తున్నట్టు ఉన్నాయండి అని చెప్పి చాలామంది వస్తున్నారు. సో ఇది కొంచెం కేర్ఫుల్గా అధ్యయనం చేసి కొంచెం వాళ్ళ హిస్టరీ అంత జాగ్రత్త తీసుకుంటే ఇది మైగ్రేన్ అని తేలుతోంది చాలాసార్లు. సో మైగ్రేన్ అంటే అందరూ తలనొప్పి వరకే పరిమితం అనుకుంటారు, కానీ మైగ్రేన్ పళ్ళలోకి రావచ్చు. అలాగే కడుపు నొప్పి కూడా ఒక రకమైన మైగ్రేన్ అవ్వచ్చు, దాన్ని అబ్డామినల్ మైగ్రేన్ అంటారు. అలా మైగ్రేన్ అనేది పళ్ళల్లో కూడా చాలాసార్లు చాలా మందికి చూస్తున్నాం ఈ రోజుల్లో. సో ఈ జివ్వును లాగడానికి కారణం ఏంటి, పన్ను ఏమైనా పిప్పన్ను ఉందా, లేదా జివ్వుల సమస్యలు ఉన్నాయా, లేదా ఎక్స్రే తీసి ఏం చేసినా అన్నీ మామూలుగానే ఉంటాయి, పళ్ళన్ని బలంగానే ఉంటాయి. సో ఇది లోతుగా అధ్యయనం చేసి హిస్టరీ తీసుకోవడం వల్ల మైగ్రేన్ అని గుర్తించడం ద్వారా, అదే న్యూరాలజిస్ట్కి రిఫర్ చేయడం ద్వారా ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చూపించడం జరుగుతుంది ఈ మధ్య. ఇలా చాలా సందర్భాల్లో మనం దేహంలో ఉన్న సమస్యలు అంటే డెప్త్లో ఉన్న అంటే పైపైనే కాకుండా డీప్గా ఉన్న వ్యాధులను కూడా మనం హిస్టరీ ద్వారా వాళ్ళని అడిగి వాళ్ళ లక్షణాలు నోట్లో చూసి ఇవన్నీ గుర్తించడం జరుగుతుందండి ఈ మధ్య.
1: డాక్టర్ గారు, మీ అనుభవంలో ఎంతో మందికి మీరు వైద్య సేవలు అందిస్తుంటారు, మీ యొక్క వైద్యాలయం ద్వారా ఈ ఓరోఫేషియల్ పెయిన్కి సంబంధించిన సమస్యలు, డెంటల్ స్లీప్ మెడిసిన్కి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు, ఇవి ఏ రకమైనటువంటి సమస్యలండి, వాటికి ఏ విధంగా మీరు సూచనలు అందిస్తుంటారు?
0: చాలామంది మధ్య ఓరోఫేషియల్ పెయిన్ అనేది ఒక కొత్త సైన్స్ అండి. ఇది అమెరికాలో డెంటల్ కరికులంలో కూడా యాడ్ చేశారు. ఇది మన దేశానికి ఇంకా అంత విరివిగా వ్యాపించలేదు. ఓరోఫేషియల్ పెయిన్ అంటే ఏంటంటే ఈ ఫేస్ రీజియన్లో, నోట్లో కానీ లేకపోతే ఫేషియల్ రీజియన్లో, మెడ ఈ రీజియన్లో ఉన్న ఏ నొప్పైనా కానీ ఎందుకు వస్తుంది ఆ నొప్పిని అని కనిపెట్టడం అనేది ఈ సైన్స్ అన్నమాట. సో ఈ సైన్స్ ద్వారా ఏంటంటే మనం కేవలం నోరు పళ్ళనే కాక అనేక రకమైన సమస్యలని, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను కూడా గుర్తించడానికి వీలవుతుందన్నమాట. ఉదాహరణ

0: నాకు మా దగ్గరికి కొంతకాలం క్రితం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ దవడల నొప్పులు, తలనొప్పి, నోరు తెరవలేని పరిస్థితి, నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి, నోరు ఓపెన్ చేస్తే మొత్తం నోట్లో అంతా పొక్కుల్లాగా వచ్చేసి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. అలాగే జ్వరం ఒక 6 నెలల నుంచి కంటిన్యూస్గా ఆగకుండా 102, 103 జ్వరంతో బాధపడుతుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మా దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి నోట్లో పరిశీలనగా చూసి ఆవిడ హిస్టరీ తీసుకున్న తర్వాత ఏదో ఆటోఇమ్యూన్ డిజీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి బ్లడ్ టెస్ట్లు పంపించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్లో SLE అనే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అనే ఒక సమస్య ఉన్నట్టుగా గుర్తించాం అనమాట. సో వెంటనే ఆ సమస్యని గుర్తించి రూమటాలజిస్ట్కి రిఫర్ చేయడం జరిగింది. సో ఆవిడ రూమటాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించుకొని ఆ మందులు వాడటం వల్ల పూర్తిగా ఆరోగ్యం పొందారు, హ్యాపీగా ఉన్నారు, పూర్తిగా అంతా తగ్గిపోయినవి. సో ఇటువంటి సమస్యలు నోటికి సంబంధించిన ఈ అల్సర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నోట్లో మాత్రమే ఉంటుంది అని అనుకోవటం అపోహండి. సో లోపల ఏదో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు, ఏదో సమస్య లోపల ఏదో జరుగుతున్న ప్రక్రియ, ఆ ప్రక్రియ ఈ నోట్లో కనిపిస్తోంది మనకి. సో ఆ కనిపించిన దీన్ని మనం గుర్తించి లోపల ఉన్న ఆ వ్యాధిని గుర్తించడం అనేది ముఖ్యమైన అంశం అనమాట. ఇదే ఓరోఫేషియల్ పెయిన్లో మనం రోజు చేసే పని అనమాట. ఏ రకమైన వ్యాధుల వల్ల ఈ నోట్లో ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి, వాటి ఎఫెక్ట్స్ నోట్లో ఎలా ఉన్నాయని చూస్తుంటాం అనమాట. ఇవే కాక క్రానిక్ ఫేషియల్ పెయిన్స్ అనమాట, చాలామందికి ఈ ఫేస్ రీజియన్లో చాలామందికి నొప్పులు వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం అనేది ఈ సైన్స్. అలాగే TM జాయింట్ ప్రాబ్లమ్స్ అనమాట, టెంపరోమాండిబులర్ జాయింట్స్, TMJ అంటారు. ఈ జాయింట్ దవడకు సంబంధించిన జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్లో చాలామందికి నొప్పి, ఈ క్లికింగ్ సౌండ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ సంబంధిత సమస్యలను కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి నిద్ర అనేది సరిగ్గా పట్టదండి. ఇది చాలా ముఖ్యమైన ఒక ఆరోగ్య సమస్యగా మనం పరిగణించాలి. సరిగ్గా నిద్రపోవట్లేదు, రోజుకి 2 గంటలు 3 గంటలు నిద్రపోతుంది అనుకోండి, వాళ్ళకి నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది. సో సపోజ్ ఏమైనా చిన్న గాయం అయిందనుకోండి, ఆ గాయం తాలూకు నొప్పి విపరీతంగా చాలా మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది అనమాట. ఆ నొప్పి కూడా తగ్గదు, మనకి ఏ మందులు ఇచ్చినా కానీ సరిగ్గా నిద్రపోనప్పుడు నొప్పులు కానీ ఆ వ్యాధులు కానీ తొందరగా నయం అవ్వన్నమాట. N3 స్టేజ్ లేక REM స్టేజ్ ఆఫ్ స్లీప్ అంటారు అనమాట. ఆ స్లీప్లో ఈ స్టేజెస్లో N3 అనే ఒక స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఏమవుతుందంటే మనం నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర అంటాం కదా, ఆ గాఢ నిద్రలో మన శరీరం తాలూకు ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే గాయాలు కానీ అవన్నీ నయం అవుతాయి ఆ టైంలో. సో ఆ టైం తగ్గిపోయింది అనుకో, నిద్రపోయే ఆ సమయం ఆ N3 అనే స్టేజ్ తక్కువగా ఉంటే గాయాలు కూడా తొందరగా మానవు అనమాట. సో ఇది మనం చాలా చాలా చూస్తున్నాం, మేము కూడా రోజు గమనించి ప్రతి కేసులో నొప్పి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్లీప్ హిస్టరీ ఏంటి, మీరు ఎలా నిద్రపోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాం అనమాట. సో నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి ఆ యాంగిల్లో కూడా మనం చూసి వాటికి కూడా తగిన వైద్య సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే మయోఫాషియల్ పెయిన్ అంటారు, ఫేషియల్ న్యూరాలజీస్ అంటారు, ట్రైజమ్నల్ ఆటోనామిక్ సెఫలాలజీస్ అంటారు, ఇట్లా రకరకాల వ్యాధుల్ని మనం ఓరోఫేషియల్ రీజియన్లో అంటే నోట్లో కానీ లేకపోతే ఫేషియల్ రీజియన్లో కానీ గుర్తించి వాటికి అనేక వైద్య సలహాలు ఇవ్వటం లేకపోతే మనం మా చేతిలో ఉన్న వైద్యం చేయటము చేస్తుంటాం అనమాట. దీన్నే ఓరోఫేషియల్ పెయిన్ అంటారు. ఈ సైన్స్ ప్రపంచంలో బాగా వ్యాపిస్తోంది, మన ఇండియాకు కూడా వచ్చిందండి. మేము కూడా రోజు డైలీ లైఫ్లో కూడా అందరి పేషెంట్లకు గుర్తించడం జరుగుతుంది.
1: చివరిగా డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఈ కార్యక్రమం ద్వారా ఈ దంత ఆరోగ్యానికి సంబంధించి, నోటి ఆరోగ్యానికి సంబంధించి శ్రోతలకు ఏదైనా సలహా ఇస్తారండి?
0: తప్పకుండా అండి. మీ నోటి ఆరోగ్యాన్ని విస్మరించకండి, అది మీ ఆరోగ్యానికి అద్దం వంటిది అనమాట. సో ఓరల్ క్యావిటీ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద జనరల్ హెల్త్ అంటారు అనమాట. సో ఓరల్ హెల్త్ బాగుంటే జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది. నోటి ఆరోగ్యం బాగుంటే మనిషి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు, రీసెర్చ్ కూడా అది నిర్ధారణ చేసిందనమాట. తరచూ దంత వైద్య పరీక్షలు చేయించుకోవటం, ముఖ్యంగా వయోవృద్ధుల్లో విస్మరించకూడదండి. కనీసం 2 సార్లు వృద్ధులు వారి దంతాలకు సంబంధించి, నోటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా చాలా అవసరం. దంత వైద్యం కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా అనేది గుర్తించడం చాలా ముఖ్యమండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ దుర్గా క్షితీష్ గారు. శారీరక ఆరోగ్యానికి, దంత ఆరోగ్యానికి ఉన్నటువంటి నిగూఢ సంబంధాన్ని గురించి మరిన్ని వివరాలు చెప్పారండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు శరీర ఆరోగ్యానికి, దంత ఆరోగ్యానికి గల సంబంధం అవగాహన అనే అంశం గురించి డాక్టర్ దుర్గా క్షితీష్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కార్మిక గీతం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం అంశం ఆధారిత ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమంలో మీరు దానాలు చేస్తారా, ఎందుకు అనే అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట వింటారు, చిత్రం ఒక్కడు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనితా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు. పేదల సేవ, మీ భూమి మీ హక్కు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, సంజీవని వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: లీడర్షిప్ కాన్క్లేవ్ పేరిట పెట్టుకున్న ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు, మన ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునే వేదిక, మన నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకునే వేదిక. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రానికి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక విజన్ లో ఏమేం చేయాలో స్పష్టత ఇచ్చాం. ఇది అమలు చేయడానికి స్వర్ణ జిల్లా, స్వర్ణ నియోజకవర్గం విజన్ మానిటరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశాం.
0: తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి, జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ పనులకు సంబంధించి వివిధ శాఖల నుండి పొందాల్సిన అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలకు తావు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. చైనా జోడీ హేజీటింగ్ రెన్ జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించడం ప్రశంసనీయమన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఇది మరో అద్భుతమైన విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

0: మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 3207 కొత్త పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 5796 ఫిర్యాదులపై స్పందించినట్లు మంత్రి తెలిపారు. శక్తి యాప్, ఆపరేషన్ దుర్గా వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భద్రత రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో ఐటీఏటీ బెంచ్ల పరిధిని రాష్ట్రానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేస్తే పన్ను చెల్లింపుదారులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర ప్రతినిధులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం లేదా హైదరాబాద్కు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురవుతున్న సమయం, ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరుతూ,
1: వినాయక చవితి అంటే కేవలం దీన్ని ఒక ఆధ్యాత్మిక చింతన, భక్తికి సంబంధించిన విషయంగానే కాకుండా ఈ పండగ సందర్భంగా సామాజిక స్పృహతో, బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రీకారం చుట్టడం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటయ్యే విగ్రహాలని మట్టితోనే తయారు చేయాలని, తద్వారా బయోడిగ్రేడబుల్ గా చేయాలని, దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా, తద్వారా నీరు కలుషితం కాకుండా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ,
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నతాధికారుల మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వద్ద కాపు

0: నిర్మాణానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వసంతం చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు.

ఈ మధ్యాహ్నం 2:30 జానపద నంజనే కార్యక్రమంలో బుడబొక్కల వేషం పగటి వేషాలు వింటారు. నిర్వహణ శ్రీ వీర్నాల శ్రీనివాస్ బృందం.

మహిళావాణి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి. మహిళలు ఎలా ఉన్నారు? మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సోమవారం రానే వచ్చేసింది. మరి అంశం ఏంటో కూడా చెప్పేస్తున్నాను. మరి మీరు ఫోన్ అంశం గురించి ఎదురు చూస్తున్నారని తెలుసు. ఈనాటి అంశం ఏంటంటే, మీరు దానాలు చేస్తారా? మరి దానాలు చేస్తే ఎందుకు చేస్తారండి? అదే

0: ఇలాంటి అంశం ఏంటంటే మీరు దానాలు చేస్తారా, ఎందుకు? ఈ అంశంపై మీ అభిప్రాయాల్ని మన ఆకాశవాణి శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే 2727288 అలాగే మరో నంబర్ 2727244 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి శ్రోతలు ఎవరైనా విశాఖ వాసులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయాలి. అలాగే సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు కూడా ఈ కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పుకున్న నంబర్లో అంటే 2727288 అలాగే మరో నంబర్ 2727244 అనే నంబర్కి డయల్ చేసి మీ అభిప్రాయాలు మన శ్రోతలందరితో పంచుకోవచ్చు. మరి మన తొలి శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే అమ్మ.
0: హలో.
1: హలో, నమస్తే, శుభ మధ్యాహ్నం.
0: హలో, హలో అండి.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అమ్మ, ఇందిరా విశాఖపట్నం. బాగున్నారా?
0: బాగున్నాను ఇందిర గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం. శుభ మధ్యాహ్నం.
0: శుభ మధ్యాహ్నం మీకు కూడా.
1: శుభ సోమవారం. ఎప్పుడు వస్తుందా అని చూస్తుండం.
0: మరి మీరు ఎదురు చేస్తున్న శుభ సోమవారం రానే వచ్చింది కదా. ఇందిర గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను విశాఖపట్నం నుంచి చేస్తున్నాను. నా పేరు ఇందిర. దానాలు అనేవి మనకు అత్యవసరం అమ్మా. ఒక మంచి మార్గంలో మనిషిని నడవడానికి కూడా ఇవి తోడ్పడతాయి. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకోవాలి. అంటే మనకు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవరికైనా ఏదైనా ఇవ్వడం. నేను విద్యాదానం చేశాను కొందరికి, అయితే దానికి కూడా ముఖ్య కారణం ఉందమ్మా. నేను డిగ్రీ శ్రీకాకుళంలో ఉమెన్స్ కలెక్టర్ అని మా దరసైంది. అయితే ఆ ప్రిన్సిపాల్ గారు మేము చదివినప్పుడు మాకేమో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ కి ఎగ్జామినేషన్ ఫీజు కట్టారు. అప్పట్లో 50 రూపాయలు అన్నమాట. సెకండ్ ఇయర్ కి 50 రూపాయలు, థర్డ్ ఇయర్ కట్టారు. మాకు స్కాలర్షిప్ వస్తే ఇద్దామని మా నాన్నగారు కూడా వచ్చి, ఆ స్కాలర్షిప్ వచ్చినట్టు తండ్రి కూడా సంతకం పెట్టాలి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చిస్తూ ఉంటే ఆవిడ వద్దని చెప్పి, ఆవిడ మా నాన్నగారు కూడా చెప్పిన సలహా ఏం తెలుసండి, నీకు చదివేక ఉద్యోగం వస్తే నువ్వు పేద పిల్లలకు సాయం చెయ్యి. ఎలా ఎలా చేయడం అంటావా? ఒక నలుగురికి ఫీజు కట్టి, ఒక నలుగురికి పుస్తకాలు కొని, ఒక నలుగురికి పుస్తకాలు అంటే డ్రెస్సులు కొని అలాగా చెప్పారండి.
0: చాలా చక్కగా.
1: ఆ డబ్బులు మాత్రం తీసుకోలేదండి. అలాగే నాకు డిగ్రీ 6 నెలలకు ఉద్యోగం వచ్చింది తెలుగు పండిట్గా. బిఏ స్పెషల్ అనమాట నాది.
0: మంచి అవకాశం వచ్చింది అనమాట.
1: వచ్చింది, చేశానమ్మా. చివరి వరకు ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో పేద పిల్లలకి 4 ఫీజు కట్టే, 4 పుస్తకాలు కొనిచ్చి, 4 డ్రెస్సులు కుట్టించి, అలాగా
0: చాలా
1: సాయం చేశాను. అదే కాకుండా గొప్పని చెప్పుకోవడం కాదు, ఓ 17 ఏళ్ల పాటు నారాయణ సేవ చేశానురా. ఏంటంటే 2-3 కేజీలు పులిహార కానీ సాంబార్ అన్నం కానీ.
0: ఇందిర గారు, మనకి మరో శ్రోత కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. చాలా సంతోషం. నమస్తే అండి. నమస్తే. ఇలాగే పాల్గొన్నారు.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే. మరో శ్రోత మనకి ఎదురు చూస్తున్నారు, వారేమంటారో విందాం. హలో.
2: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సరి కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: చాలా బాగున్నాను సరి కుమారి గారు. మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే మేడం జీ.
0: చెప్పండి సూర్య కుమారి గారు,
2: టాపిక్ చెప్పండి మేడం జీ.
0: టాపిక్ మరి మన, మీరు దానాలు చేస్తూ ఉంటారా, ఎందుకు చేస్తారు?
2: దానాలు చేయడం అంటే మనం మామూలుగా అంటే మనం చేసింది చెప్పకూడదు, కానీ మనకెవరైనా ఏ రూపంగా కానివ్వండి, మార్సాయం చేసినా కానీ అది మనం గుర్తు పెట్టుకోవాలి. మనకి వాళ్ళు మంచి చేశారు, వాళ్ళు మనకు చేయడం వల్ల చిన్నదే కావచ్చు, కానీ ఆ టైంకి మనకు అదే పెద్దది సాయం అనేది. ఏదైనా
0: ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం పొందితే, మరి మీరు మీరు ఎవరికైనా చేస్తూ ఉంటారా ఇటువంటి సహాయం?
2: చేశాను కానీ చెప్పనండి అలాగనేసి, కానీ ఆశించను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాలి అనేది.

0: మరి
1: ఆశించనండి
0: అదే
1: ఇప్పుడు.
0: కాదండి, దానం
1: అది
0: గొప్పదనం, చెయ్యడమే, ఆశించకూడదు అంటారు.
1: ఆశించకూడదు, మనం ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వాలి,
0: అంతే.
1: కానీ ఆశించకూడదు, అది ఆశించడం అనేది తప్పు అవుతుంది. అది
0: చాలా
1: అది ఆలోచనలో కూడా రాకూడదు. కానీ మనం చేయగలిగినంత చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి పిల్లల చేత ఇప్పించడం అనేది మంచిదండి.
0: చాలా మంచిది, చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు అవ్వాలి.
1: అది
0: అయిన తర్వాత ఒకసారి ఏమి అలవాటు
1: ఇలా ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎంతో కొంత
0: అంతే,
1: మీరు ఇవ్వగలిగినంతే ఇవ్వండి, కానీ ఆశించకండి అని చెప్పాలండి. అలా చెప్తే బాగుంటుందండి. అమ్మ నాన్నగారు అలాగే నేర్పారు,
0: అంతే.
1: అదే మాకు చేయగలిగినంత అంతే.
0: వాళ్ళు నేర్పింది మనం మన తర్వాత తరం
1: మనం నేర్చుకున్నాం, మనం నేర్చుకుని మన పిల్లలకి. ఇప్పుడు మా పాప అదే నేర్పుతామండి.
0: ధన్యవాదాలు మరస్రోతకి కూడా అవకాశం. నమస్తే, మరస్రోత ఏమంటున్నారు విందాం. హలో,
2: హలో అండి.
0: హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు రాధిక అండి, కాకినాడ నుంచి చేస్తున్నానండి.
0: రాధిక గారు విన్నారా ఈనాటి అంశం?
2: విన్నానండి.
0: చెప్పండి.
2: దానం ఏ రకంగానే చేస్తే మంచిదేనండి.
0: నిజమే,
2: మనం ఏదైనా ఇప్పుడు మనం ఏమైనా చేసిన తప్పుడు కానీ ఉన్నా, మన ఏదైనా పాపాలు ఉన్నా సరే, అది ఒక రకంగా మనకి కడుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత అది పిల్లలకి మనం నేర్పాలండి.
0: దానం అంటే ఒక రకంగా ఇవ్వడం నేర్పించడం అండి కదా.
2: అదే దానం ఒక రకంగా ఇవ్వడం నేర్పించాలి, పిల్లలకు కూడా నేర్పించాలి. కానీ అది మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని మనం చెప్పలేం కదా.
0: అంతే,
2: మరి ఎవరికి కూడా తడిపిస్తాం, తప్పదు అది. కానీ దానాన్ని ధన రూపంగానే ఇవ్వక్కర్లేదు.
0: అంతే,
2: ఏ రకం ఇచ్చినా చాలా, మధ్య రూపంలో కానీ ఒక వాటర్ క్యాన్ రూపంలో కానీ, అంటే ఏ రకంగానే దానం చేయాలి. ఎప్పుడు కూడా అనేది దానం అనేది
0: కోరుతారు
2: కానీ చెడుకోరదండి.
0: అవునండి,
2: దానం అనేది మనలో కూడా ఉందండి. అది ఏమో మనలో ఏముందో, మనలో పూర్వ జన్మలో ఏముందో, ఇప్పుడు ఈ జన్మలో ఏముందో.
0: ఓకే రాధిక గారు, మరో శ్రోత కూడా మనకి లైన్ లో ఉన్నట్టున్నారు. హలో,
3: హలో, శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు.
0: శుభ మధ్యాహ్నం.
3: బాగున్నారా?
0: చాలా బాగున్నాను, మీ నవ్వు వింటే చాలు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి కాల్
3: చేస్తున్నారు?
0: రాధి గారు విన్నారా ఈనాటి అంశం?
3: విన్నాను విన్నాను. మంచి టాపిక్ ఇచ్చారు, కానీ కొంతమంది ఏంటంటే కుడి చేతి చేసింది ఎడం చేతికి తెలియకూడదు అని ఒక ఇది ఉంది. అందుకని మనం ఇచ్చింది మనం చెప్పకూడదు, మనం పుచ్చుకుని చెప్పచ్చు కదా.
0: ఇప్పుడు మనం
3: నేను చెప్తాను, మనం ఇస్తాము, మనకు మనం ఇప్పుడు మీతో చెప్పకూడదు. కానీ మన పిల్లల చేత చేయించడం మాత్రం అది మనం చెప్పాలి వాళ్ళకి. ఎవరికైనా ఇప్పుడు మన పిల్లలు బుక్స్ వాళ్ళు చదివిస్తారు, నెక్స్ట్ తరం వాళ్ళకి బుక్స్ అవసరం ఉంటది. కొంతమంది పేదవాళ్ళు కొనుక్కోలేరు, బుక్స్ రేట్లు ఎక్కువ, వాళ్ళు చదువుకుంటామని మన పిల్లల చేత ఆ బుక్స్ వాళ్ళకి ఇప్పించిస్తే వాళ్ళకి కూడా పిల్లలకు కూడా తెలుస్తుంది. మనకి అంటే మనకి పనికిరానివి, వాళ్ళకి పనికి వస్తాయి. అర్థమైంది? అది అలాంటివి చేసినప్పుడు మనం చేస్తే మన పిల్లలు భవిష్యత్తు తర్వాత భగవంతుడు ఎలా నిర్ణయిస్తుంది అది ఎలాగో అవుతుంది. కానీ మనం ఆశించి మాత్రం చేయకూడదు. ఇంత ముందు కాలరు కంటే అంత ముందు కాలరు చెప్పారు ఆవిడ, బాగా చెప్పారు కరెక్ట్
0: గా.
3: అది మాత్రం ఆచరణ మనం పెట్టుకోవాలి, పిల్లలకి మాత్రం నేర్పించాలండి. ఇప్పుడు అవసరం ఎవరి మన వల్ల కాకపోయినా ఇంకెవరైనా చేస్తామో, మేము ఏదైనా చెయ్యాలనుకుంటున్నామో అని అనుకున్నప్పుడు వాళ్ళ చేత అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటే వాళ్ళకి ఇప్పించే ఇది కూడా మనం బాధ్యత తీసుకుంటే మనం చేయకపోయినా మరొకరు కొంతమంది ముందుకు వస్తారు. మేము చేస్తాము, ఎలా చెయ్యాలో మాకు తెలీదు, మీరు ఏం చెయ్యాలి చెప్పండి అని అంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఆ దారి చూపించాలి. ఇంకా పలానా అనాథాశ్రమం ఫ్యాన్ లేవు, లేకపోతే ఏవో వాళ్ళకి లైటింగ్ లేవు,
0: ఏదో ఒక రూపంలో
3: అది మనం మనం చేసింది మన కొంత అయితే ఇంకెవరైనా చేస్తామంటే కూడా వాళ్ళ చేతి చేయించితే వాళ్ళకి కూడా మంచిదే, మనకి మంచిదే.
0: థ్యాంక్ యూ రాధి గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అండి. హలో,
4: శుభ మధ్యాహ్నం శ్రీధర్ గారు.
0: శుభ మధ్యాహ్నం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: సుమలత అండి, కాకల్లో నుంచి.
0: సుమలత గారు విన్నారా ఈనాటి అంశం?
4: సూపర్ గా విన్నానండి.
0: మరి చెప్పేసేయండి అయితే సూపర్.

0: మీ ఆన్సర్ కూడా.
1: చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారికి దానం చేయడం బాగా అలవాటు అండి. ఆ అలవాటు నాకు వచ్చింది. బిచ్చగా ఎవరైనా ఉంటే మా నాన్నగారు ఎవరైనా 10 రూపాయలు ఇచ్చినా అందులో రూపాయి దానం చేయడం అలవాటు అయిపోయింది.
0: అంతే, మనకి ఎంత ఉంటే ఉన్నంతలో ఎంతో కొంత ఒకరికి సహాయం పడ్డం అనమాట. దానం అంటే ఇంకేం లేదు, మనకి ఇచ్చే గుణం మనం నేర్చుకుంటాం, ఒకరికి సహాయం చేస్తాం, అంతే కదా.
1: అవును మేడం. తర్వాత నా అలవాటు నా పిల్లలిద్దరికి వచ్చింది. నా పెద్దోడు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే పాపం ఆడ ఆకలితో ఉన్న తక్కువ ఆకలి తీరుస్తాడు అనమాట.
0: చాలా మంచిదండి.
1: ఒక ఆవిడొచ్చి అన్నది, అమ్మా నీ అబ్బాయి తినకపోయినా నాకు పడిచిన పెట్టాడమ్మా అని అంటే చెప్పుకోవడంలో నాకు చాలా ఆనందం వేసిందమ్మా.
0: నిజమే కదా, పిల్లలకి ఎవరైనా బయట వాళ్ళు పొగిడితే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది తల్లిదండ్రులకు కదా.
1: ఇప్పటికి కూడా మా పిల్లలు అయితే బాగా చదవలేదు, వాళ్ళు కూడా దానం చేయడం నేర్చుకున్నారు. ఎలా ఉండాలో అన్ని నేర్చుకున్నారమ్మా.
0: చాలా మంచిదండి,
1: థ్యాంక్ యూ.
0: ఓకే, నమస్తే అండి. మరి ఈనాటి మన అంశం ఏంటంటే, మీరు దానాలు చేస్తారా, ఎందుకు? మరి అంశంపై శ్రోతలు ఎవరైనా ఫోన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 డయల్ చేయాల్సి ఉంటుంది. మరి శ్రోతను పలకరిద్దాం. హలో
2: హలో శ్రీదేవి గారు నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? నీలవేణి గారి, కొంచెం మీరు రేడియో వాల్యూమ్ తగ్గించండి.
2: అలాగే
0: చెప్పండి. చెప్పండి మేడం.
2: అమ్మగారు నిత్య అన్నదానం చేసేవాళ్ళండి, ఇప్పుడు అన్నపూర్ణాష్టకం
0: చదివేవారు.
2: అది నోటికి వచ్చేసింది అండి. కానీ ఆవిడకి నాకు ఫైటింగ్ ఏంటంటే, వేడి అన్నం కుక్కర్లో బయట నుంచి బిచ్చగాడ అరిస్తే గేడు ఏం చేసేవాళ్ళు. నేనమ్మా ఒకళ్ళన్న తినాక ఎలా అయ్యిందమ్మా అంటే, ఎప్పని ఆవిడకి నాకు ఎక్కడ వచ్చేదన్నమాట. అయితే ఒక నానుడు ఉంది, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. నా విషయంలో మాత్రం అది నిజమైంది. మా వారు ఎంత సింపుల్ అంటే, వర్క్ లో మాత్రం ఆయన చేసినట్టు బ్యాంక్ లో ఎట్లా అట్లా చేయలేదు. అయితే ఆయన మెరిట్ కోసం ఏదో మెప్పు కోసం చేయలేదు, తన బాధ్యత అనే చేసుకునేవాడు. సేమ్ పిల్లలు కూడాను ఒక సూపరింటెండెంట్ పోలీస్ పిల్లలు అయినా గానీ నేను అనుకుంటా, నేను ఏ దానం చేసానో నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎప్పుడైనా నాగేశ్వరరావు గారు గుప్త దానం చేసేవాళ్ళు, అలాగే గుప్త దానం చేస్తే బాగుంటది అందరు తెలిసేలా కాదు. నా విషయంలో మాత్రం మా అమ్మగారు అన్నపూర్ణాష్టకం నా నోటికి బాగా వచ్చింది.
0: చాలా బాగుంది నీలవేణి గారు, చాలా మంచి విషయం మన శ్రోతలతో పంచుకున్నారు. ధన్యవాదాలు అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోతలు చెప్పినట్టు మనకి దానం చేయడం అంటేనండి, ఒకడికి ఇవ్వడం అన్నది, అంటే మనకి ఇవ్వడం అనే గుణం కూడా నేర్చుకుంటాం. అది పిల్లలకి ముఖ్యంగా నేర్పించాలి. మరో శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
3: హలో, నమస్కారం అండి. మీరంతా బాగున్నారని, క్షేమంగా ఉన్నారని ధన్యవాదములతో నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీరు అన్నట్టు అందరూ క్షేమంగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మీ పేరేంటి?
3: నా పేరు శక్తి అరుణ్ కుమార్ అండి, ఊరు ఉప్పలగుప్తం అండి.
0: అరుణ్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
3: బాగానే ఉన్నామండి.
0: బాగానే ఉన్నారా? చెప్పండి, విన్నారైనటి అంశం?
3: విన్నానండి.
0: మరి చెప్పండి.
3: దానం అంటే, దానంలో గొప్పదానం నా దృష్టి
0: నిజమేనండి. బాగుంది.
3: శ్రమదానం గొప్పదండి.
0: నిజమే,
3: మనం ఎన్ని పెట్టినా ఎన్ని పెట్టినా ఏం చేసినా సామర్థ్యాన్ని పెంచినట్టు ఉంటదండి.
0: నిజమే, కొందరి దగ్గర ధనం ఉంటే దానం చేస్తారు, లేనప్పుడు శ్రమదానం చేయొచ్చు. చాలా మంచి విషయం చెప్పారు అనుకు మరి.
3: కానీ ఒక విషయం అండి, టౌన్ లో పట్టణాల్లో దొక్కాడాలంటే ఇక్కడ మా రెక్కలాడాలండి.
0: ఎక్కడైనా ఎవరికాడాలన్నా
3: రెక్కలాడాలండి. అవునంటారా?
0: ఎవరికైనా మరి పని చెయ్యంది, మరి ఎలా వస్తుందండి? ఎవరైనా పట్టణాలైనా పల్లెల్లో
3: డొక్కార్నోళ్ళు అని అంటారు.

0: రెక్కాడి డొక్క ఆడిన వాళ్ళకి న్యాయం ఎలా చేస్తున్నారండి?
1: చాలా మంచి చేస్తున్నారండి, శ్రమదానం కూడా ఒకటి. చాలా చక్కని విషయం చెప్పారు మరో శ్రోత కూడా అవకాశం ఇద్దామండి. ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారు. మరో శ్రోత కూడా అవకాశం ఇద్దాం. మరి మనకి అరుణ్ కుమారి గారు చెప్పినట్టు శ్రమదానం కూడా చేయొచ్చండి. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈ మధ్యన మనం వింటూనే ఉన్నాము, ఒక యువకుడు నదిని శుభ్రపరిచి, మనకి ఇప్పుడు అరుణ్ కుమారి గారు చెప్పారు కదా శ్రమదానం అని, తను ఒంటరిగా నదిని శుభ్రపరిచి ఈ మధ్యన మనంతా సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఒక్కడే నదిని శుభ్రపరచడమే కాకుండా తన గురించి అందరూ తెలుసుకుంటున్నారు, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. చూసారా, దానం అన్నది ఏ రూపంలోనైనా కావచ్చు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే,
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవి గారు చెప్పండి. దేవి గారు విన్నారా ఈనాటి అంశం? చెప్పండి.
2: దానం గురించి అడుగుతున్నారు.
1: అవును చెప్పండి.
2: దానం అంటే సహాయం, ఏ సహాయం చేసినా దానం రూపంలోకి వస్తుంది.
1: అంతేనండి.
2: మా వారు అలాగా చాలా విషయాల్లో చేస్తారు. చెప్పలేము ఆయన చేసింది ఒక్క పలానా పని అంటే చెప్పగలం. అలా కొన్ని ఎవరు కష్టంలో ఉన్నా పరిగెట్టి వెళ్ళి చేస్తుంది అనమాట. పిల్లలు, స్కూల్ పిల్లలు ఎవరైనా సహాయం అడిగితే వారికి మనం చేయలేకపోయినా ఆయన చేయలేకపోయినా చేతితో డబ్బులు సహాయం చేయలేకపోతే వేరే వాళ్ళతో డొనేషన్ చేయిస్తారు. ఉంటాయి కదా కొన్ని డోనర్స్ ఉంటారు కదా,
1: వాళ్ళతో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు
2: చేస్తారు. ఇది అవుతుంది. ఆయన పూజ
1: మీరు చేస్తూ ఉంటారా?
2: దేవుడికి పూజలు
1: మీరు?
2: నేను చేస్తుంటాను. నేను గుడికి వెళ్తుంటే చేస్తుంటాను, నేను దేవుడికి చేస్తుంటాను, ఆయన ఏమో ఆ రూపంలో చేస్తుంటానండి.
1: చాలా
2: బాగుంది. కష్టం అంటే చాలు, పరిగెత్తి వెళ్ళి చేస్తారు. ఎక్కడన్నా ఎవరైనా బయట చనిపోయినా చేసినా గబగబ వెళ్ళి 10 మంది పిల్లకుండా ఆయన ఒక్కలే, ఆయన అంతా ఆయనే వెళ్ళి చేస్తారు. తర్వాత పోలీసు వారిని పిలిచి తర్వాత సోషల్ వర్కర్ ఆయన 96 నుంచి అన్ని చేస్తుంటారు. మా
1: దగ్గర
2: కరెంటు పోయినా.
1: ఓకేనండి, ఇలాగే మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. మన శ్రోతలు ఎంతో చక్కగా స్పందించి మనకి ఎన్నో విలువైన సమాచారాన్ని మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకుంటున్నారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటారు విందాం. హలో
3: హలో
1: హలో, నమస్తే అండి.
3: గుడ్ ఈవినింగ్ మేడం. తేజ్ని ఫ్రమ్ రాజమండ్రి.
1: తేజ్ని గారు శుభ మధ్యాహ్నం అండి, చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
3: డొనేట్ చేయడానికి వస్తాం కదా మేడం.
1: ఏదైనా దానం, అసలు దానం ఎందుకండి చేస్తాం చెప్పండి.
3: దానం చేయడం అనేది మనీతోనే కాదు మేడం, మనకున్న టాలెంట్ ని కూడా దానం చేయొచ్చు.
1: నిజమే.
3: అంటే తెలుగు మీడియం స్టూడెంట్ గా నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్, దట్స్ వై వాంట్, సారీ, నేను ఇప్పుడు డొనేట్ చేయాలి అనుకుంటున్నా. నాకున్న నాలెడ్జ్ ని ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చారో వాళ్ళకి.
1: చాలా మంచిదండి, జ్ఞానాన్ని ఎంత పంచితే అంత పెరుగుతుంది కదా.
3: మనీతోనే దానం చేయాలి, దాని నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకి కాదు మనకున్న టాలెంట్ ని కూడా దానం చేయాలి.
1: మీరు మీ నాలెడ్జ్ ని ఎంత మందికి దానం చేస్తే మీ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది.
3: అలానే దానం చేసేటప్పుడు దాని నుంచి వచ్చే ఒక ఆనందం ఉంటుంది, అది మనం ఫీల్ అయ్యి అది మన పిల్లలకి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతాం అనేది కూడా నేర్పించాలి.
1: నిజమే, అది మాటల్లో చెప్పలేం మీరు అన్నట్టు కదా.
3: అప్పుడే వాళ్ళకి దాని విలువ అనేది బాగా అర్థమవుతుందని నా ఒపీనియన్.
1: కరెక్ట్. మనం వాళ్ళకి చెప్పే కన్నా చేయించి చూపిస్తే, లేదా వాళ్ళతో చేస్తే వాళ్ళు ప్రాక్టికల్ గా తెలుసుకొని ఫీల్ అవుతారు. చాలా బాగుంది తేజ్ని గారు. మరి ఇలాగే మహిళావాణిలో పాల్గొంటూ ఉండండి, మీ అభిప్రాయాలు మన శ్రోతలందరితో పంచుకుంటూ ఉండండి. ఓకేనండి, నమస్తే. మరి ఈనాటి మన అంశం, మీరు దానం చేస్తారా, ఎందుకు? మరి శ్రోతలు ఎవరైనా

0: కాల్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు అంటే 2727244, మరో నంబర్ 2727288 అనే నంబర్ డయల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈనాటి మన అంశం, మీరు దానాలు చేస్తారా ఎందుకు? మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో
1: మేడం,
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అన్నదానం.
0: మీ పేరు?
1: మా పేరు కొండపోతి రమణం అండి.
0: రమణం గారు, విన్నారా ఈనాటి అంశం? చెప్పండి.
1: అన్నదానం.
0: అన్నదానం చేస్తూ ఉంటారా మీరు?
1: చేస్తాం మేడం. ఈ లైన్ త్వరగా అంటే తక్కువ ఎక్కువ కాదు.
0: అదే మనం ఎంతమందికి చేయగలం అంతమందికి. ఒకరు క్షుద్బాధ
1: తీర్చుకుంటే 11 మంది.
0: మన వీలు బట్టి కదా. నిజమేనండి, మంచిది కూడా అన్న. ఆకలితో ఉన్న వారికి అన్నాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచిది కూడా అన్న.
1: బట్టలు
0: అదే మీకు చేతనైంది చేస్తూ ఉంటారనమాట. మరి ఇలా మీకు చేయాలని ఎవరైనా నేర్పించారా? ఎందుకు చేస్తూ ఉంటారు? అందరినీ చూసా. నిజమే, మంచి అన్నది ఎవరి నుంచైనా చూసి నేర్చుకోవాలి. చాలా బాగుంది రమణం గారు. ఓకేనండి, నమస్తే. ఇలాగే మరి మహిళవాణిలో పాల్గొంటూ ఉండండి. మన శ్రోతలు చాలామంది అని చెప్పారు కదా, అంటే చూడండి అంటారు, చేసిన దానం ఎప్పుడు చెప్పుకోకూడదు, అలాగే కుడి చేత్తో చేసిన దానం ఈ ఎడం చేతికి తెలియకూడదు అని అంటారు. కాకపోతే మనం చెప్పకపోయినా ఒక మంచి మెసేజ్ అన్నది సమాజంలో వెళ్తుంది. ఒక దానం చేయడం మనం చెప్పవసరం లేదు, మనం దానం చేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో, వాళ్ళ స్టేటస్లో వాళ్ళు ఏమి ఇచ్చినా ప్రతీది స్టేటస్గా పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ స్టేటస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ గ్రూప్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు చూసి వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన అయితే వస్తుంది కదా. అందుకే మంచి పని అన్నది నలుగురికి తెలియాలి కదా. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో మార్పు వస్తుంది. చాలామందికి ఒక ఐడియా ఉంటుంది, ఆహా నేను కూడా ఇలా చేయొచ్చేమో, దానం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. దానం అంటే ప్రత్యేకంగా ఏంటో కాదండి, మనకు ఉన్న దాంట్లో అవసరమైన వాళ్ళకి మనం సహాయం చేయడం. అలాగే ఆపాత్రదానం కూడా చేయకండి, అంటే అనవసరంగా అవసరం లేని వారికి కూడా ఇవ్వకూడదు కదా. ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి అది ఇస్తే దాని విలువ కూడా పెరుగుతుంది. అందుకే దానాలు చేసేటప్పుడు వాళ్ళు అర్హులా కాదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని రకాల దానాలు ఉంటాయి, మనం అనుకుంటాం అన్నదానం, వస్త్రదానం, ఇలా చేస్తూనే ఉంటారు. అలాగే విద్యాదానం, ఇది ఒకరి జీవితమే, వాళ్ళ జీవితాంతమే దానం వాళ్ళకి ఉపయోగపడుతుంది. విద్య అనేది వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతుంది కదా. మరి ఇలా దానం అంటేనండి చాలా ఉంటాయి, ఏ రూపంలో అయినా చేయొచ్చు. మరి ఈనాటి మన అంశం, మీరు దానాలు చేస్తారా ఎందుకు? ఈ అంశంపై శ్రోతలు ఎవరైనా మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి దానం చేయడం వల్ల అండి ఒక చెప్పలేని అనిర్వచనీయమైన ఆనందం కూడా కలుగుతుంది కదా. లేని వాళ్ళకి ఇవ్వడంలో సంతోషం, అలాగే మనకు ఉన్నది నలుగురితో పంచుకోవడంలో కూడా ఒక ఆనందం ఉంది. అంటే అందరూ సమంగా ఉండాలి, అందరికీ ఎవరికి ఎటువంటి బాధ లేకుండా, ఎవరో బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కూడా మనం సహాయం చేయడం ద్వారా కూడా, అంటే మన సమయాన్ని దానం చేస్తున్నాం వాళ్ళని ఆదుకుంటున్నాం కదా. ఇలాగా మంచి పని ఎప్పుడు ఏ వయసులో అయినా చేయొచ్చండి. అంటే చిన్నపిల్లలుగా నేర్పిస్తే వాళ్ళు ఎక్కువ కాలం చేయగలుగుతారు, అలాగే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చు. ఒక్కసారి ఎవరికైనా సహాయం చేసి చూడండి, ఏదైనా ఇచ్చి చూడండి, అది ఎంత తృప్తిగా ఉంటుందో ఆ ఆనందం మీ కళ్ళల్లో ఎదుటి వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. అందుకే ఇవ్వడం అన్నది నేర్పించాలి, అది చిన్నప్పటి నుంచి నేర్పించాలి.

మనకు అవకాశం ఉన్నంత వరకు మనకు ఉన్న దానిలో నలుగురితో పంచుకోవడం, ప్రతిదీ అలాగే ఎవరైనా దుఃఖంగా ఉన్నా వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ఏదో ఒక చిన్న మాట సాయం చేయడం, ఇటువంటివి కూడా చేయొచ్చు. మరి దానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మనందరికీ తెలుసు కర్ణుడు, దానం అంటే కర్ణుడు గురించి చెప్పుకుంటాం, సిబి చక్రవర్తి గురించి చెప్పుకుంటాం. ఇలాగా మనం అంతంత దానాలు చేయలేకపోయినా మనకున్నంత దానిలో ప్రశాంతంగా నలుగురితో పంచుకుంటూ సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉందాం. ఏమంటారు? మరి ఈనాటి మహిళావాణి కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలందరికీ, అలాగే విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 28.3 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 20 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్టుగా నమోదైంది. 1-2 చోట్ల తేలికపాటి వానలు, ఉరుములతో కూడిన వర్షపాతం కూడా. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని, బుడబుక్కల వేషం, పగటి వేషాలు, శ్రీ వీర్నాల శ్రీనివాస్ బృందం నిర్వహణలో.

0: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరవేణి బాలారావే బకులముఖి మా పాలిట రావే,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరవేణి బాలారావే బకులముఖి మా పాలిట రావే,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: కృపా కలిగి ఉండవి నీవు అగ్నిదేవరా సహాదేవరా,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: కృపా కలిగి ఉండవి నీవు అగ్నిదేవరా సహాదేవరా,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: బ్రహ్మ ఈశ్వరిపటు వాక్కు నీవు అగ్నిదేవరా సహాదేవరా,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: బ్రహ్మ ఈశ్వరిపటు వాక్కు నీవు అగ్నిదేవరా సహాదేవరా,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: మూల ఇంటిలో ముద్దుల గుమ్మ ముచ్చటలాడగ పంతము ఎలా,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: మూల ఇంటిలో ముద్దుల గుమ్మ ముచ్చటలాడగ పంతము ఎలా,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: పాల పక్షి ఓ గరుడా పక్షి కోయల వంటి గంధము నీది,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: పాల పక్షి ఓ గరుడా పక్షి కోయల వంటి గాత్రము నీది,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబక దండం పెట్టర నీవు అనుకున్నది జరుగును నీకు,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబక దండం పెట్టర నీవు అనుకున్నది జరుగును నీకు,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: వేల వేలే దండం నీకు దీవించగా రావే తల్లి,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: వైరే వైరే వైరే మాత వందే శకునం వైరే మాత,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: వైరే వైరే వైరే మాత వందే శకునం వైరే మాత,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే,
0: మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే మలయాళ భగవతి రావే,
0: అంబా పలుకు జగదంబా పలుకు, ఆయి పలుకు ఆయి తాయి పలుకు, సద్గుణాంబా పలుకు అనంత ప్రాణి పలుకు, యక్షిణి పలుకు అంబర పక్షి పలుకు, ఆకాశవాణి పలుకు కంచులో కామాక్షి పలుకు, మధురలో మీనాక్షి పలుకు, కాశీలో

0: విశాలాక్షి పలుకు, కాలి కింద భూదేవి పలుకు, కాండ్రకోట నూకాలమ్మ పలుకు, పెద్దాపురం మరిడమ్మ పలుకు, విశాఖపట్నం కనక మహాలక్ష్మి పలుకు, జగదంబ పలుకు, కాళీ పలుకు, భద్ర కాళీ పలుకు, మహంకాళీ పలుకు, కంచిలో కామాక్షి పలుకు, మధురలో మీనాక్షి పలుకు, కాశీలో విశాలాక్షి పలుకు, కాలి కింద భూదేవి పలుకు, నాలుక మీద సరస్వతీదేవి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాండ్రకోట నూకాలమ్మ పలుకు, పెద్దాపురం మరిడమ్మ పలుకు, విశాఖపట్నం కనక మహాలక్ష్మి పలుకు, కాళీ పలుకు, భద్ర కాళీ పలుకు, మహం కాళీ పలుకు. జయం జయం జయం జయం పలకాలి మహారాజా, జయం పలకాలి. అంబరావి జగదంబారావే కొంబు కంజరి కాళీ రావే,
1: అంబరావి జగదంబారావే కొంబు కంజరి కాళీ రావే,
0: అంబరావి జగదంబారావే కొంబు కంజరి కాళీ రావే,
1: అంబరావి జగదంబారావే కొంబు కంజరి కాళీ రావే.
0: మహారాజ రాజా మహర్తండ తేజ రవికల్ప భోజ రాజా సూత్రధామ బుడబొక్కల వారం వచ్చాం మహారాజా, బుడబొక్కల వారం వచ్చాం మహారాజా, మంచి ముచ్చట్లు చెబుతాము వినండి మహారాజా. ఈ ఊరికి ఉత్తరాన రావి చెట్టు పక్క ఇంట్లో 90 ఏళ్ళు పడుచుగలదు. నన్ను చూసి పకపకలాడి కిలకిల నవ్వుతూ ఎన్నో చిత్రాలు, ఎన్నో విడ్డూరాలు, ఎన్నో విచిత్రాలు మాకు చెబుతుంది. అవి ఏమిటి అని నన్ను అడగబోతారు మహారాజా. అవి ఏమిటనగా, పాములు కప్పల్ని మింగడం, పిల్లులు ఎలకల్ని మింగటం, బల్లులు పకపక నవ్వటం, బెల్లానికి చీమలు పట్టును, మంచానికి నలులు పట్టును, పిల్లలు పాలు కేడుస్తారు, తల్లులు ప్రతి ముద్ద ముద్దుకి నోరు తెరుస్తారు. ఈ బుడబొక్కల వారు అంతా నిజమే చెప్తారు మహారాజా. మేము వేకువజామున లేచి వ్యాపారులతో ముఖవార్జన చేసి విభూతి రేఖ పెట్టి కుంకుమ రేఖ పెట్టి కాళ్లకు కడియాలు తొడిగి కళ్లకు కాటుక పెట్టి అలాగే జరియంచు పంచ కట్టి తలపాగా చుట్టి తురాయిని పెట్టి కాళ్లకు అందెలు తొడిగి నడుముకు జేగంట కట్టి నల్ల కోటు వేసి నల్లమారమ్మ అంటే ఎర్ర నల్లమారమ్మ గంధం చేతబట్టి పొలిమేరకు వచ్చి అన్ని గ్రహాలకు మరమరాలను పోసి మంత్రం చదివి యంత్రం వేసి గ్రహాలను కడతాం మహారాజా, గ్రహాలను కడతాం. అంబరావి జగదంబారావి,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీ రావే,
0: వైరే వైరే మాత వందే శకునం వైరే మాత,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీ రావే.
0: మహారాజా మహారాజా మహారాజా, పొలిమేరకు వచ్చి పొలిమేర గ్రహాలను కడతా మహారాజా. ఏమేం గ్రహాలని అడగబోతారు? చండి గ్రహాన్ని కడతాం, మొండి గ్రహాన్ని కడతాం, భూత బేతాళ గ్రహాన్ని గట్టి, వట్టి గ్రహాన్ని కట్టి, చండి గ్రహాన్ని కట్టి, బాల గ్రహాన్ని కట్టి, పిలక గ్రహాన్ని కట్టి, తైల గ్రహాన్ని కట్టి, మర్రి గ్రహాన్ని కట్టి, ఈత గ్రహాన్ని గట్టి, ముని గ్రహాన్ని కట్టి, జగముండి గ్రహాన్ని కట్టి, శాకిని ధాకిని కామిని క్రోధిని లంకిని శంకిణి భంకిణి కొంకిణి దయ్యంబులకు, రక్తం త్రాగే రక్త పిశాచులకు, పిల్ల దయ్యంబులకు, గ్రామ దేవతలకు ముడుపులు కడతాం మహారాజా, ముడుపులు కడతాము. అవేమీ కూడా ఊళ్ళోకి రాకూడదని చెప్పి ఈ బుడబొక్కల రామజోగి అవన్నింటికి కూడా ముడుపులు కట్టి అప్పుడు మేము గ్రామంలోకి వస్తాం మహారాజా. గ్రామంలోకి వచ్చి పడుకున్న వాళ్లను లేపి ఇలా అంటాం మహారాజా, అంబా శాంభవి గంభీర భైరవి అంటూ పిలుస్తూ తమ వంటి దాతలను చూసి జరిగేది జరగబోయేది కన్న కలలు విన్న ముచ్చట్లు తలంచిన తలపులు తమ వంటి దాతలను చూసి ఈ విధంగా చెప్తుంటాం మహారాజా. మహారాజా భూత భవిష్యత్తు వర్తమానం చెప్పేవారే ఈ బుడబొక్కల రామజోగి. ఈ బుడబొక్కల వారు ఇప్పుడు పుట్టిన వారు కాదు మహారాజా. కృతాయుగంలో పరమేశ్వరునికి ఏకధాటిగా పరమేశ్వరునికి త్రిపురాసురులను అనే రాక్షసులను ఏ విధంగా సంహరించాలో ఉపాయాన్ని చెప్పింది మేమే మహారాజా. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఉంబికాసురుడు అనే రాక్షసుని వధించి వాడి డింబమును డమురకము చేసి వాడి నరములను

0: తాళ్లగా చేసి వాడి చర్మమును మూతలుగా వేసి మహారాజా వాడి మెదడు మైనముగా చేసి బుడబొక్కల వారి యొక్క వేషం వేసుకుని భూలోకానికి వచ్చి అయోధ్య నగరాన్ని ఏలే మహారాజు దగ్గరికి వచ్చి, ఓ అయోధ్య నగరాన్ని ఏలే దశరథ మహారాజా మీకు జోస్యం చెప్తాము అని చెప్పి, ఓ మహారాజా మీకు సంతానం లేక చాలా బాధపడుతున్నారు కనుక ఋషశృంగి మహారుషిని రప్పించి పుత్ర కామేష్టి యాగము చేసిన ఎడల మీకు పుత్రులు పుడుదురు అని చెప్పిన వారము మేమే. అందుకే అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే.
0: మహారాజా మహారాజా, మేము ఇప్పుడు ఇల్లు తిరుగుతూ ఆ ఇంటిలో ఉన్న వారిని దీవించుతూ వారి కష్టాలను వారి నష్టాలను తావీదులు కడుతూ పోతా ఉంటాం మహారాజా. మహారాజా, ఈ ఊరికి ఉత్తరాన 12 కొమ్మలతో ఒక జటా వృక్షము ఉన్నది మహారాజా. ఆ వృక్షము పైన 2 పక్షులు గలవు, ఒకటి చక్రవాకము, రెండవది గుడ్లగూబ. ఈ 2 పక్షులు ఒకటి మేలు చేస్తుంది, ఇంకొకటి కీడు చేస్తుంది మహారాజా. ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి కీడు పక్షుల కోసం చెప్పుకుందాం మహారాజా. ముందుగా అంటే కీడు పక్షులు చెప్పుకునే ముందు మేలు పక్షుల కోసం కూడా చెప్పుకుందాం మహారాజా. అందుకే మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే.
0: మహారాజా మహారాజా వినండి మహారాజా, ఇప్పుడు మేలు పలికే పక్షులు, ఒకటి నెమలి, ఒకటి హంస, చిలుక, పూరేడు, గువ్వ, వాయనం, పాలపిట్ట, గరుక్మంతుడు, చక్రవాకం, భరతపిట్ట, జముడు కాకి, వడ్రంగి పిట్ట, వేలాసి పిట్ట, తురాయి పిట్ట, చాతక పక్షి, భైరవి, కిన్నెర పక్షి, ఇవన్నీ కూడా మేలు పలికే పక్షులు మహారాజా.
1: అంబరావే కంబు కంజరి కాళీరావే, అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే, అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే.
0: మహారాజా మహారాజా మహారాజా, ఇప్పుడు కీడు పలికే పక్షుల కోసం చెప్పుకుందాం మహారాజా. అవేమిటనగా తీతువ పక్షి, జిలుకు, పులుగు, గుడ్లగూబ, కొనసాగి కొంగ, ఎర్రకాళ్ళ కొంగ, మబ్బు కొంగ, స్వాతి కొంగ, కోడి, అడవి కోడి, కారు కోడి, నీటి కోడి, చెదలబాతు, అలాగే చెదర కోడి, పుల్లా కోడి, కొండిగాయి, నత్తకోటి, నారిగాడు, చుక్క కోడి, పావురాలు, పశువు పిట్ట, పచ్చగువ్వ, తోక పిట్ట, గబ్బిలాయి, కముజు పిట్ట, లావంక, చెడ్ము, ఉల్లి కోడి, గులకం కోడి, రాయిబాతు, ఉల్లితి పిట్ట, వేతు పిట్ట, చుప్పనాతి పిట్ట, ఈసుబాతు, వసపిట్ట, కాళ్ళ పిడుగు, ఇవన్నీ కూడా కీడు పలికే పక్షులు మహారాజా. కీడు పలికే పక్షులు
1: అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే, అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే, అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరా, అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే.
0: మహారాజా మహారాజా, మీ సొమ్ము మాకు రూపాయి వద్దు మహారాజా, కానీ మీ ఇంట్లో గాలి తిరుగుతుంది మహారాజా, గాలి మీకు చెడు చెయ్యాలని చూస్తుంది మహారాజా, దాన్ని పట్టి బంధిస్తాను. మీ సొమ్ము రూపాయి వద్దు మహారాజా. 6 కేజీల బియ్యం 100 రూపాయలు గుమ్మం బయట పెట్టి చూడండి మహారాజా మా విద్య, ఈ బుడబొక్కల రామజోగి విద్య చూడండి మహారాజా. అందుకే వైరే వైరే వైరే మాతా వందే శకునం, వైరే మాతా
1: వైరే వైరే వైరే మాతా వందే శకునం, వైరే మాతా వైరే వైరే వైరే మాతా వందే శకునం, వైరే మాతా.
0: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే.
0: మహారాజా ఈ యొక్క సూర్యవంశం చెబుతాం వినండి మహారాజా. సూర్యవంశం అనగా శ్రీహరి నాభి కమల మందు బ్రహ్మ, బ్రహ్మపుత్రుడు మరీచుడు, మరీచునికి కశ్యపుడు, కశ్యపునికి జగతాత్ముడు, జగతాత్ముడికి మనువు, మనువుకు ఇక్ష్వాకు.

0: ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకునికి ఇకూక్షి, ఇకూక్షికి అక్షరాత్మజుడు, అక్షరాత్మజుడికి బాణుడు, బాణుడికి నరవరేణ్యుడు, నరవరేణ్యుడికి త్రిశంకుడు, త్రిశంకుడికి హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడికి లోహితాశుడు, లోహితాశుడికి యువనాశుడు, యువనాశునికి దృతసంగుడు, దృతసంగుడికి సామంజేయుడు, సామంజేయుడికి ఢిల్లీవుడు, ఢిల్లీవుడికి బాషువు, బాషువుకి అజువు, అజువుకి రఘువు, రఘువుకి దశరథ మహారాజు, దశరథుడికి శ్రీరాముడు, శ్రీరాముడికి లవుడు, లవునికి బిందువు, బిందువుకి శతానీకుడు, శతానీకుడికి విజయార్కుడు, విజయార్కుడికి నందనుడు, నందనుడికి నందగోపాలుడు, నందగోపాలుడికి శ్రీల గోపాలుడు, శ్రీల గోపాలుడికి వసుదేవుడు, వసుదేవునికి శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడికి మన్మధుడు, మన్మధుడికి అనిరుద్ధుడు. ఇట్టి సూర్యవంశ వల్ల కూడా మిమ్మల్ని చల్లగా దీవించాలి బాబు.
1: రావే అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే
0: లక్ష్మీ పద్మ లయా పద్మ కమలాశ్రీ హరిప్రియ మా రమా మంగళదేవత భార్గవి లోకజనని క్షీర సాగర కన్యకా పరమేశ్వరి మీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా చల్లగా దీవించాలి మహారాజా. జయం జయం జయం కలగాలి మహారాజా. మహారాజా మహారాజా ఇప్పుడు చంద్రవంశం కోసం చెప్పుకుందాం మహారాజా. ఈ చంద్రవంశం ఏమిటనగా గరిమి భరద్వాజ నందనుడు ద్రోణుడు, ద్రోణుడు అనగా ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుల కుమారుడు అశ్వర్ధామ, అశ్వర్ధామ తల్లి కృపి, కృపి అన్న కృపాచార్యుడు, కృపాచార్యుడు స్నేహితుడు భీష్ముడు, భీష్ముడు అన్న వేదవ్యాసుడు, వేదవ్యాసుల కుమారుడు ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు తమ్ముడు పాండురాజు, ధృతరాష్ట్రుడు తమ్ముడు పాండురాజు, పాండురాజు కుమారుడు ధర్మరాజు, ధర్మరాజు తమ్ముడు అర్జునుడు, అర్జునుడు కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడు కుమారుడు పరక్షన్ మహారాజు, పరక్షన్ మహారాజు కుమారుడు జన్మేజయుడు, జన్మేజయుని కుమారుడు విష్ణువర్ధనుడు, విష్ణువర్ధనుడు కుమారుడు శ్రీ రాజరాజ నరేంద్రుడు, ఈ రాజరాజ నరేంద్రుడు కుమారుడు సారంగుడు. ఇట్టి వంశంతో పూర్తయింది మహారాజా. అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: వైరే వైరే మాతా వందే శకునం, వైరే మాతా
1: వైరే వైరే వైరే మాతా వందే శకునం, వైరే మాతా
0: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే.
2: మహారాజా మహారాజా భృంగి మహర్షి శాపం చేత బ్రహ్మదేవునికి భూలోకంలో పూజా నమస్కారాలు లేకుండా పోయినది. బ్రహ్మ కపాలం చేతబట్టి పరమేశ్వరుడు చంద్రయానం ధరించాడు. ఈశ్వరుని మీద పుష్పబాణం వేసి మన్మధుడు భస్మమైపోయినాడు. మన్మధుని పుట్టిల్లు ఎత్తుకెళ్లి శంబకాసురుడు అనే రాక్షసుడు నిష్కారణంగా చనిపోయాడు. ప్రతివ్రత భంగమై చేసి విష్ణువు శాలిగ్రహమునైనాడు. శివ దోషణ చేసి దక్షుడు యంగభంగుడైనాడు. విష్ణు దోషణ చేసి హిరణ్యకశ్యపుడు నరసింహస్వామి చేతిలో పోయినాడు. వేదములు ఎత్తుకుపోయిన సోమకాసురుడు మత్యము చేతిలో పోయినాడు. గురుశాపం చేత చంద్రుడు కళాహీనుడైనాడు. వీరభద్రుని ఎదిరించి సూర్యుడు దంతహీనుడైనాడు. సూర్యుని మింగబోయి హనుమంతుని మూతి వంకరపోయింది. హనుమంతుని కొట్టబోయి అక్షయ కుమారుడు శిరస్సు గతుడయ్యాడు. తన మహిమ తనకు తెలియక
0: మహాప్రభో ఈనాడు తమ వంటి దాతలను మాలాంటి బుడబొక్కల వారికి సహకారం చేయడం వల్ల మేము అభివృద్ధి చెందుతాము. అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరవేణి బాలారావే భకులముకి మా పాలిట రావే,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే.
0: అంబర దేని బాలారావే భకులు ముఖి మా పాలిట రావే ఉమా కాచాయని గౌరి కాళి హైమవతీశ్వరి శివ భవాని రుద్రాణి శార్వాణి సర్వమంగళ అపర్ణ

0: పార్వతి, మృణాళి, చండిక, అంబిక, గిరిజ, మేనకాత్మజం, సహస్రనామాలు కలిగినటువంటి కనకదుర్గా భవాని మీ ఇంటిలో నివసించి చలచల్లగా ఉంటూ ఆ పరమేశ్వరుడు మీకు సకల ఐశ్వర్యం ఇవ్వుగాక. ఈ బుడబొక్కల రామజోగి ఇంకేమి చెప్తాడయ్యా అనగా,
1: శ్రీరామరత్న సింహాసనము కలిగి, బౌరాజ్య పాలన పదవి కలిగి, మణికరములు మత్తేబులు కలిగి, ధవళతాపత్రిలో తేజంబులు కలిగి, మేలు సామ్రాజ్యంబు మేలు కలిగి, ఘనతాకిన వస్త్రాభరణాలు అమరగలిగి, శుభోజయము కలగాలి మహారాజా, జయం కలగాలి. అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
2: అంబరావి జగదంబారావే కంబు కంజరి
1: కాళీరావే,
2: అంబరావి జగదంబారావే.
1: మహారాజా మహారాజా మహారాజా, ఇరువులు వృక్షములు, వృక్షములకు వైరి అగ్ని, అగ్నికి వైరి ఉదకముకు ధరించిన వాడు మేఘుడు, మేఘుని అధిపతి ఇంద్రుడు, ఇంద్రుని కుమారుడు వాలి, వాలితోక కట్టబడిన వాడు రావణాసురుడు, రావణాసురుడి పురము లంక, లంకను తగలబెట్టిన వాడు హనుమంతుడు, హనుమంతుని తమ్ముడు భీమసేనుడు, భీమసేనుడి బామ్మర్ది శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడి కుమారుడు మన్మధుడు, మన్మధుడికి వైరి ఈశ్వరుడు, ఈశ్వరుడికి మనవడు బుధుడు, బుధుడి తాత సముద్రుడు, సముద్రంలో పుట్టింది శ్రీ మహాలక్ష్మి. అట్టి శ్రీ మహాలక్ష్మి మిమ్మలను సదా రక్షించును కాక మహారాజా, సదా రక్షించును. అంబారావే కంబు కంజరి కాళీరావే, అంబరావే జగదంబారావే కంబు కంజరి కాళీరావే.
0: అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడు బుచ్చనయమ్మ, ధనులో నమ్మిన వేల్పుటమ్మ, మనమూల నిన్నడి అమ్మ, దుర్గమాయమ్మ, ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నీ కూడా మీకు కలగాలి మహారాజా, కలగాలి మహారాజా.
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే, అంబరవేణి బాలారావే భకుల ముఖి మా పాలిట రావే,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: కృపా కలిగి ఉండవి నీవు అగ్నిదేవరా సహాదేవరా,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: బ్రహ్మ ఈశ్వరి పటు వాక్కు నీవు అగ్నిదేవరా సహాదేవరా,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: మూల ఇంటిలో ముద్దుల గుమ్మ ముచ్చటలాడగ పంతము ఎలా,
1: అంబరావి జగదంబారావే కంబు కంజరి కాళీరావే,
0: పాల పక్షి ఓ గరుడ పక్షి కోయిల వంటి గాత్రము నీది, అంబకు దండం పెట్టర నీవు అనుకున్నది జరుగును నీకు, వేల వేల దండం నీకు దీవించగా రావే తల్లి, వైరే వైరే వైరే మాత వందే శకును వైరే మాత, మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే.
0: ఆ మహారాజా మహారాజా, ఏనాయన రిక్కమనగా,
3: రిక్కమనగా రిక్కము, రిక్కమనగా నక్షత్రం, నక్షత్రం తోడబుట్టింది ఉత్తర, ఉత్తర అన్నాడు ఉత్తరుడు, ఉత్తరుడు భయంతించిన వాడు అర్జునుడు, అర్జునుడు తండ్రి దేవేంద్రుడు, దేవేంద్రుడు ఎక్కేది ఐరావతం, ఐరావతం పుట్టిల్లు సముద్రము, సముద్రంలో పుట్టిన తామర కమలము, తామర కమలు భక్షించేది హంస, హంస వాహన గల్లవాడు బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి మేనత్త లక్ష్మీదేవి, మరి అలాంటి లక్ష్మీదేవి మన ప్రభు వారిలో ఉండి మరి చల్లగా కాచి కాపాడాలని మహారాజా మహారాజా
0: మహారాజా, వైరే వైరే వైరే మాత వందే శకునం వైరే మాత, మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
0: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే.
0: ఆ పరమేశ్వరుడు చల్లగా దీవించి మిమ్మల్ని దీవించునుగాక.
4: ఆలను అనుకున్నవాడు భీష్ముడు, భీష్ముడు తల్లి గంగ, గంగ పైన బట్టి సముద్రము, సముద్రంలో పుట్టినవాడు మైనాకురుడు, మైనాకురుడు అక్క పార్వతి, పార్వతి మనోహరుడు పరమేశ్వరుడు,

0: అత్త పరమేశ్వరుడు ఇచ్చిన వారిని చూసి మెప్పించిన కనికా పరమేశ్వరుడు మీ ఇంట నివసించి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో శుభ ఆశీర్వాదాలతో ఎల్లవేళంగా కాచుతూ కాపాడుతాడని ఈ యొక్క సాయా బుడబక్కల రామజోగు వాడు ఆశీర్వదిస్తున్నాడు.
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
2: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే.
1: కృపా కలిగి ఉండవి నీవు అగ్నిదేవరా సహాదేవరా, అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే.
1: మూల ఇంటిలో ముద్దుల గుమ్మ ముచ్చటలాడగ పంతము ఏలా,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే.
1: పాల పక్షి ఓ గరుడ పక్షి కోయల వంటి గాత్రము నీది,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
1: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే.
1: అంబా పలుకు, జగదంబ పలుకు, ఆయి పలుకు, ఆయి తాయి పలుకు, సద్గుణాంబ పలుకు, అనంత శ్రేణి పలుకు, యక్షిణి పలుకు, అంబర పక్షి పలుకు, ఆకాశవాణి పలుకు, కంచిలో కామాక్షి పలుకు, మధురలో మీనాక్షి పలుకు, కాశీలో విశాలాక్షి పలుకు, కాలి కింద భూదేవి పలుకు, నాలుక మీద సరస్వతి పలుకు, బెజవాడ కనకదుర్గ పలుకు, కాండ్రకొట నూకాలమ్మ పలుకు, పెద్దాపురం మరిడమ్మ పలుకు, విశాఖపట్నం కనకమహాలక్ష్మి పలుకు, జగదంబ పలుకు, కాళీ పలుకు, భద్ర కాళీ పలుకు, మహంకాళీ పలుకు, జయం జయం జయం పలకాలమ్మ. జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
1: కంపు కంజరి కాళీ రావే. వైరే వైరే మాత వందే శకను వైరే మాత, మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
2: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
1: మలయాళ భగవతి రావే, మలయాళ భగవతి రావే,
2: మలయాళ భగవతి రావే, మలయాళ
1: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
1: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
2: అంబరావి జగదంబారావే.
1: అంబర వేణి బాలారావే బొకల ముఖి మా పాలిట రావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే,
1: అంబర వేణి బాలారావే బొకల ముఖి మా పాలిట రావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే.
1: కృపా కలిగి ఉండవి నీవు అగ్నిదేవరా సహాదేవరా,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే.
1: బ్రహ్మ ఈశ్వరు ఒక వాక్కు నీవు అంబరావి జగదంబారావే,
2: అంబరావి జగదంబారావే కంపు కంజరి కాళీ రావే.
1: ఆ బుడబొక్కల వారం, బుడబొక్కల వారం, జయం జయం జయం జయం కలగాలి, జయం కలగాలి.
3: స్థితించి అంతమైన మాటలు అంతమైన ఆలోచనలు మీకు జయం కలిగి మాకు నయం కలిగి పట్టాము ప్రజాపతి, జయం జయం జయం జయం కలుగు.
4: మీరు ఇంతవరకు బుడబుక్కల వేషం పగటి వేషాలు శ్రీ వీర్నాల శ్రీనివాస బృందం నిర్వహణలో విన్నారు. పాల్గొన్నవారు శ్రీమతి వి మహాలక్ష్మి, శ్రీ వి సాయికృష్ణ, శ్రీ వి శోభాకృష్ణ, శ్రీ వి వరం, శ్రీ వి మనోహరి, శ్రీ వి ప్రకాష్, శ్రీమతి వి ప్రభావతి గారు జానపద రంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. ఇవే అలవరసలపై రెండో ప్రసారం ఈ సాయంత్రం 5 గంటలకు. అంతవరకు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 27 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్జెస్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

యువవాణి యువజనుల కార్యక్రమం. నేటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం ఏఐతో పోటీ కాదు, ఏఐతో కలిసి ప్రయాణం. టెక్నాలజీ మనిషిని భర్తీ చేయడానికి వచ్చిందా?

లేక మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చిందా? ఇది నేటి యువత ముందున్న ముఖ్యమైన ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకప్పుడు సినిమాల్లో, కథల్లో మాత్రమే కనిపించిన ఈ సాంకేతికత ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. చదువు, ఉద్యోగం, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, కమ్యూనికేషన్, ఇలా ఎన్నో రంగాల్లో ఏఐ తన ప్రభావాన్ని చూపిస్తోంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిత్రగీతం విందాం. కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, స్వీకర్ దామిని పాడిన పాట వింటారు.

ంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొంతమంది యువతలో ఒక ఆందోళన కూడా కనిపిస్తోంది. ఏఐ వస్తే మన ఉద్యోగాలు పోతాయా? ఏఐ మనకంటే ఎక్కువ పని చేయగలిగితే మన అవసరం ఏమిటి అనే సందేహాలు యువతలో కలుగుతున్నాయి. అయితే ఏఐని మనకు పోటీగా చూడడం కంటే మన సామర్థ్యాలను పెంచే ఒక సాధనంగా చూడడం మరింత ఉపయోగకరం. ఇప్పుడు చిత్రగీతం విందాం. నరసింహ చిత్రం నుండి శ్రీరామ్ బృందం పాడిన పాట వింటారు.

ఒక యువకుడు తన చదువులో ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఒక విషయం గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి, ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. అదేవిధంగా ఒక యువ పారిశ్రామికవేత్త తన వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఒక కళాకారుడు కొత్త ఆలోచనలను అన్వేషించవచ్చు. ఒక రైతు సాంకేతిక సమాచారం పొందేందుకు డిజిటల్ సాధనాలను ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏఐ మనకు సహాయం చేయగలదు, కానీ ఆలోచించాల్సింది మనమే. ఏఐ సమాచారాన్ని అందించగలదు, కానీ సరైన నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఇప్పుడు చిత్రగీతం విందాం. భద్రాచలం చిత్రం నుండి శంకర్ మహదేవన్ చిత్ర పాడిన పాట వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. అందుకే భవిష్యత్తులో యువతకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, నిర్ణయ సామర్థ్యం, నిరంతరం నేర్చుకునే అలవాటు ఎంతో అవసరం. ఏఐని భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో దానిపై పూర్తిగా ఆధారపడటం కూడా మంచిది కాదు. ఏఐని ఉపయోగించాలి, కానీ విచక్షణతో. ఏఐ నుంచి నేర్చుకోవాలి, కానీ మన ఆలోచన శక్తిని కోల్పోకూడదు. ఏఐతో పనిచేయాలి, కానీ మన సృజనాత్మకతను ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చిత్రగీతం విందాం. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

నేటి యువతకు నిజమైన పోటీ ఏఐతో కాదు, నిన్నటి మనతోనే. ప్రతిరోజు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటూ, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే ఏఐ ఒక భయం కాదు, ఒక గొప్ప అవకాశం. కాబట్టి యువమిత్రులారా, ఏఐని చూసి భయపడకండి, ఏఐతో పోటీ పడాలని అనుకోకండి, ఏఐని అర్థం చేసుకోండి, ఉపయోగించుకోండి. ఇప్పుడు చిత్రగీతం విందాం. మిస్టర్ నోకియా చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట వింటారు.

మీ ప్రతిభకు ఏఐను తోడుగా మార్చుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో విజయం సాధించేది ఏఐని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి మాత్రమే కాదు, ఏఐని తెలివిగా ఉపయోగించి తన మానవీయ విలువలు మరియు సృజనాత్మకతను కలిపి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మాత్రమే. ఏఐతో పోటీ కాదు, ఏఐతో కలిసి ప్రయాణం, ఇది నేటి యువతకు కొత్త విజయ మంత్రం. మీరు ఇప్పటివరకు యువవాణి యువజన కార్యక్రమం విన్నారు. నేటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట భద్రా చిత్రం నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ప్రేమయుద్ధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట హృదయాంజలి చిత్రం నుండి కెఎస్ చిత్ర బృందం పాడిన పాట వింటారు.

0: అవునన్నా కాదన్నా చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట విన్నారు. ఇంతటితో సంధ్యారాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉద్యోగ సమాచారం. ఇప్పుడు జి పద్మగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 105,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్

0: ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మాజీ సైనికులు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన, భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి: సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు, అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్కు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జీఎస్టీ రోడ్ చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరింతవరకు ఉద్యోగ సమాచారం కార్యక్రమంలో జి పద్మగారు అందించిన ఉద్యోగ వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ శాఖ ఈరోజు సాయంత్రం అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం అతిస్వల్పంగా నమోదైంది. గాలిలో తేమ 79%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.3 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 1.7 మిల్లీలీటర్లు. గాలిలో తేమ 68%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. సెప్టెంబర్ 7 నుండి 11 వరకు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎలాంటి వాతావరణ హెచ్చరిక లేదు. బంగాళాఖాతంలో కూడా సెప్టెంబర్ 7-8 తేదీల్లో ఎలాంటి హెచ్చరిక లేదు. సెప్టెంబర్ 9 తేదీన దక్షిణ తమిళనాడు తీరంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలిలో వేగం 65 కిలోమీటర్ల వరకు పెరగవచ్చు. అందువల్ల ఆ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు. సెప్టెంబర్ 10-11 తేదీల్లో ఎలాంటి హెచ్చరిక లేదు. తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి తీరాల్లో సముద్ర ప్రవాహాలు బలంగా ఉండే అవకాశం ఉన్నందున హార్బర్ సముద్ర కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పరమశివగారు తెలియచేస్తారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో సొమాటిక్ ఎకో యాంగ్జైటీ, హీట్, ఎయిర్ అండ్ ఫిజికల్ పెయిన్ గురించి డాక్టర్ నళిని బిక్కినా గారి ప్రసంగం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: कुछ नहीं,
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: बेटी,
3: EMI అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, RBI అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు.

0: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని, అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడిస్తూ,
1: బడుగు బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాం. మహిళ, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాం. మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏది. పెట్టుబడులు తెచ్చి అభివృద్ధికి అధికంగా ఖర్చు చేస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో కేంద్రాలుగా పెట్టుకుని ఆ ప్రాంత ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పోలవరం, అమరావతిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 0 వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుత 913 పోస్టులతో కలిపితే మొత్తం 2207 పోస్టుల నియామకాలు పూర్తవుతాయని వివరించారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులున్నాయని మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుందని, జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్టిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు జరుగుతాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణభారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న గ్రామీణ భారత వికాస స్వప్నాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ సాకారం చేస్తోందని ప్రశంసించారు. సమాజ సేవలో వెంకయ్యనాయుడు తరిస్తున్నారని, గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని కొనియాడారు.
2: సేవా, సంస్కార్ ఔర్ సమాజ్ హిత్ కే సంకల్ప్ కే సాథ్ 25 వర్షో కీ యే యాత్రా నిశ్చిత్ రూప్ సే అభినందనీయ హై ఔర్ పూరే సమాజ్ కే లియే ప్రేరక్ హై. మై ఇస్ అవసర్ పర్ విశేష రూప్ సే స్వర్ణ భారత్ ట్రస్ట్ కీ స్థాపనా కే లియే ప్రేరణా దేనే వాలే ఆదరణీయ శ్రీ ఎం వెంకయ్య నాయుడు జీ కే ప్రతి అప్నా ఆభార్ వ్యక్త కర్నా చాహూంగా. మిత్రో, మే ఆజ్ యహాన్ ఏక్ సంజోగ్ కీ చర్చా కర్నా చాహూంగా.
0: కాగా యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, అంకితభావం, పట్టుదలతో విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ కాజీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆడిటర్లు సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చింది. సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు ఈ నిబంధనల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా ఈ నిబంధనలను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ పట్టణ పరిధిలో రహదారులు పక్కన వ్యర్థాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఈరోజు కలెక్టర్ డి

0: పర్యవేక్షించాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తి బకాయి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అతడిని నిర్బంధించి వీధుల్లో తిప్పిన ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇందుకు బాధ్యులైన 5 హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన, చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆరోహణ ఏఏ ఫెలోషిప్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ ఈరోజు ప్రారంభించారు. తొలి విడతలో 50 గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య గోవాయా పణజీ నగరే పశ్చిమక్షేత్రీయ పరిషద 28వ ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తత్ర గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇతి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర లగ్జంబర్గ్ దేశస్య ఉపప్రధానమంత్రిణా జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. రాష్ట్రీయ రాజధాన్యా సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య 7 యావత్ ఉపాగత. దిల్లీ నగర నిగమస్య దక్షిణక్షేత్రస్య ఉపాయుక్తం సమేత్య 4 అభియంతారః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ బిహార్, మధ్యప్రదేశ్, పూర్వోత్తరప్రదేశ, ఉత్తరాఖండ, పశ్చిమబంగాళ, పూర్వోత్తర భారత్ ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనాస్తి. విశ్వదివ్యాంగధనుర్విద్యాశృంఖలాయాం శీతలదేవీ అంతిమచక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతీ. అపి చ టెన్నిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సవాలింకా అథ కార్లోస్ అల్కరాసః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్యచక్రే స్వస్థానం రక్షితవంతౌ. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య గోవాయాః పణజీ నగరే పశ్చిమక్షేత్రీయ పరిషదః 28వ ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. పరిషది గోవా గుజరాత్ మహారాష్ట్రైస్సహ కేంద్రశాసిత ప్రదేశౌ దాదరా నగర హవేలీ దమనదీవ్ ఇత్యేతౌ చ సమ్మిలితౌ స్తః. ఉపవేశనే గోవాయాః ముఖ్యమంత్రి

ప్రమోద సావంత గుజరాతస్య ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల మహారాష్ట్రస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస చ భాగం గృహీతవంత. దాదరానగర హవేలీ దమన్ దీవ్ ఇత్యేతయోః ప్రతినిధయ అపి ఉపవేశనే భాగం గృహీతవంత. ఉపవేశనస్య కార్యసూచౌ కేంద్రరాజ్యయోః మధ్యే సామాన్య హిత సంబద్ధాని ప్రకరణాని అథ సంయుక్తరూపేణ కార్యాచరణం చ సదృశాః విషయాః సమావిష్టాః ఆసన్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ తలేగాం స్థితే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం ఇత్యస్మిన్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇతి విశిష్టధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇతి ధ్వజ రాష్ట్రపతి కా నిషాన్ ఇతి నామ్నా అపి ప్రఖ్యాతః. సహ కస్మైచిత్ ఆరక్షిబలాయ ప్రదీయమానేషు సర్వోచ్చ సమ్మానేషు అన్యతమః అస్తి. అనేన సమ్మానేన గోవారక్షిబలస్య రాజ్యస్య జనాన్ ప్రతి సమర్పిత సేవా అనుశాసనం ప్రతిబద్ధత చ సమ్మానితా భవతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ సంప్రతి ప్రచలితే అస్మిన్ సమారోహే భాగం గృహ్ణాతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః గుజరాత్ మహారాష్ట్రయోః యాత్రాయై ప్రస్థాస్యతి. వడోదరాయాం ప్రధానమంత్రి 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కృత్వా ఏతాని రాష్ట్రాయ సమర్పయిష్యతి. మహారాష్ట్రస్య ముంబై నగరే ప్రధానమంత్రి ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనద్య యువానః మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య విరుద్ధం సుదృఢం పక్షం స్వీకర్తుం మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణే చ సక్రియతయా యోగదానం దాతుం ఆహూతవాన్. అసమస్య గువాహాటీ విశ్వవిద్యాలయే ఆయోజితే కార్యక్రమే విద్యార్థినః సంబోధయన్ ఉపరాష్ట్రపతిః యువకేభ్యః మాదక ద్రవ్యాణాం విరుద్ధే సంఘర్షే ప్రతిబద్ధతయా స్థాతుం ఆగ్రహం కృతవాన్. సహ ఉపస్థితాన్ జనాన్ మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణాయ కార్యం కర్తుం సంకల్పం కారితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉక్తవాన్ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జమబర్గ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. డాక్టర్ జయశంకరః అద్య మధ్యాహ్నే నవదిల్ల్యాం లగ్జంబర్గ దేశస్య ఉప ప్రధానమంత్రిణా విదేశ వ్యాపార మంత్రిణా చ జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనావధౌ వక్తవ్యమిదం ప్రదత్తవాన్. డాక్టర్ జయశంకరః వర్షస్య ప్రారంభే కృతాం స్వకీయాం లగ్జంబర్గ యాత్రామపి స్మృతవాన్. విదేశమంత్రి ఉక్తవాన్ యత్ వాణిజ్యం నివేశః విత్తీయ సహకారశ్చ ఉభయోః దేశయోః సంబంధానాం కృతే కేంద్రే స్థితాః సంతి. జేవియర్ బెటల్ స్వీయ సంబోధనే ఉక్తవాన్ యత్ లగ్జంబర్గ దేశస్య భారతస్య చ మధ్యే విశ్వసనీయాః సుదృఢాశ్చ సంబంధాః సంతి. శ్రీ బెటల్ అద్య ఉషః కాలే భారతస్య త్రిదివసీయ యాత్రాయై నవదిల్ల్యాం సంప్రాప్తవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతనక్షేత్రే భవనపతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య 7 యావత్ ఉపగతా వర్తతే. అఖిల భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థానేన విజ్ఞాపితం యత్ దుర్ఘటనాస్థలాత్ 12 జనాః చికిత్సాలయం నీతాః. తేషు షణ్ణాం పూర్వమేవ మృత్యుః అభవత్. ఏకశ్చ ఉపచారావసరే ప్రాణం అత్యజత్. ఎయిమ్స్ ప్రశాసనేన ప్రత్యపాది యత్ ఏతేషు త్రయః అతీవ సంకటాపన్నాయాం స్థితౌ వర్తంతే. ద్వయోః అవస్థా స్థిరా వర్తతే. అత్రాంతరే అస్యాః దుర్ఘటనాయాః అనంతరం దిల్లీ సర్వకారేణ దృఢం ప్రశాసనిక పదక్షేపం ఉత్థాపయత దిల్లీ నగర నిగమస్య దక్షిణక్షేత్రస్య ఉపాయుక్తః రాకేశ కుమారః అధీక్షణ అభియంతా రణవీరసింహః కార్యపాలక అభియంతా లలితకుమారః సహాయక అభియంతా సునీల చౌహానః అథ చ ఏకః కనిష్ఠ అభియంతా ఇతి
पञ्चाधिकारिणः तात्कालिक

0: प्रभावेण निलंबिताः। नेपाल तिब्बत इत्येतयोः सहसा आगतेन विनाशकारिणा जलाप्लावेन मृतकानां संख्या 55-13 यावत् वर्धिता। राष्ट्रीय आपत् संकट न्यूनीकरण प्रबंधन प्राधिकरणस्यानुसारं सर्वाधिकाः जनाः चितवन नगरे मृताः। अनन्तरं नवलपरासी पूर्व इत्यस्य स्थानमस्ति। भारतर्तुविज्ञानविभागेन संसूचितं यत् श्वः यावत् बिहार मध्यप्रदेश पूर्वोत्तरप्रदेश उत्तराखण्ड पश्चिमबंगाल पूर्वोत्तरभारत इत्येतेषां केषुचित् भागेषु च अतिवृष्टेः संभावना अस्ति। ऋतुविभागेन उक्तं यत् श्वः यावत् आन्ध्रप्रदेश झारखण्ड ओडिशा छत्तीसगढ़ तमिलनाडु राज्येषु मेघगर्जनेन सह वृष्टेः संभावना वर्तते। अहमदाबादे अद्य समायोज्यमानायाः विश्व दिव्यांग धनुर्विद्याशृंखलायाः तृतीय चरणस्य तृतीये दिवसे वर्तमान विश्वविजेत्री शीतल देवी अन्तिमचक्रे प्रवेशं लब्ध्वा भारतस्य कृते पदकं सुनिश्चितवती। उभयोः भारतीययोः मध्ये संजाते उपान्त्यद्वन्द्वे जम्मूप्रदेशस्य शीतल देव्या स्वदेशीया सरिता 45.43 शतांकैः पराजित्य सुवर्णपदकस्य निर्णायकस्पर्धायां स्वस्थानं सुनिश्चितम्। टेनिस्स्पर्धायां पूर्वतनविजेतारौ अरीना सबालेंका अथ कार्लोस अल्कराज़ः यूएस ओपन प्रतियोगितायाः प्रागुपान्त्यचक्रे स्वस्थानं रक्षितवन्तौ। एकवारं पुनः मुख्याः वार्ताः। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य गोवायाः पणजीनगरे पश्चिमक्षेत्रीयपरिषदः 28तमस्य उपवेशनस्य अध्यक्षतां कृतवान्। तत्र गोवारक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति विशिष्टध्वजसम्माननं प्रदत्तवान्। विदेशमन्त्री डॉ एस जयशंकरः लक्जमबर्ग देशस्य उपप्रधानमन्त्रिणा जेवियर बेटल इत्यनेन सह उपवेशनं कृतवान्। उक्तवान् च यत् यदा सम्पूर्णं विश्वम् अनिश्चिततां प्रति चिन्तितमस्ति तादृशे काले भारत लक्जमबर्ग देशयोः मध्ये विश्वसनीयाः सम्बन्धाः। राष्ट्रीय राजधान्याः सत्यनिकेतन क्षेत्रे भवनपतनेन मृतानां संख्या संवर्ध्य 7 यावत् उपगता वर्तते इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. నేటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశాలు ఫిట్నెస్ మంత్ర శీర్షికలో నీరు తగినంత తాగడం ఎందుకు ముఖ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటాం. ఇక వికాసం శీర్షికలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ గురించి జి నందినీదేవి గారు తెలియచేస్తారు. తర్వాత ప్రేరణ, ఇంకా వ్యక్తిత్వం తదితర అంశాల గురించి సాయం సమీరం కార్యక్రమంలో తెలుసుకుంటాం. ముందుగా ఫిట్నెస్ మంత్ర ఈ శీర్షికలో నీరు తగినంత తాగడం ఎందుకు ముఖ్యం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మన జీవితానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన శరీరంలో కూడా నీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. శరీరంలోని దాదాపు ప్రతి భాగం సక్రమంగా పనిచేయడానికి నీరు అవసరం. మొదటగా జీర్ణక్రియకు నీరు ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, శరీరం పోషకాలను గ్రహించడానికి నీరు సహాయపడుతుంది. రెండవది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి ఆ సమయంలో తగినంత ద్రవాలు తీసుకోవడం అవసరం. మూడవది, మూత్రపిండాల పనితీరుకు నీరు చాలా ముఖ్యం. శరీరంలో ఏర్పడే కొన్ని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో నీరు సహాయపడుతుంది. తగినంత ద్రవాలు తీసుకోవడం మూత్రపిండాల సాధారణ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర

వ్యవసాయానికి చురుకుదనాన్ని అందించడంలో కూడా నీరు సహాయపడుతుంది. శరీరంలో నీరు తగ్గినప్పుడు దాహం, నోరు పొడిబారటం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగడం మంచిది. వ్యాయామం చేసేవారికి నీరు మరింత ముఖ్యమైనది. నడక, పరుగు, ఆటలు లేదా వ్యాయామం సమయంలో చెమట ద్వారా ద్రవాలు కోల్పోతాం. వాటిని భర్తీ చేయడానికి నీరు అవసరం. నీరు ఎంత తాగాలి అని అనుకుంటే అందరూ రోజుకు తప్పనిసరిగా ఒకే పరిమాణంలో నీరు తాగాలి అనే నియమం లేదు. వయస్సు, శారీరక శ్రమ, వాతావరణం, ఆహారం, ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలపై అవసరం మారుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత నీరు తాగడం, భోజనాల మధ్య నీరు తీసుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు నీటి సీసా వెంట తీసుకువెళ్ళడం వంటి చిన్న అలవాట్లు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం కంటే రోజంతా కొద్ది కొద్దిగా తాగడం మంచిది. అవసరానికి మించి బలవంతంగా నీరు తాగాల్సిన అవసరం కూడా లేదు. మన ఆరోగ్యం కోసం ఖరీదైన వస్తువులే అవసరం లేదు. మనకు సులభంగా లభించే స్వచ్ఛమైన నీటిని సరైన మోతాదులో తీసుకోవడం కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం. దాహాన్ని నిర్లక్ష్యం చేయకండి. నీటిని మీ రోజువారీ ఆరోగ్య అలవాటుగా మార్చుకోండి. నీరు తాగండి, చురుగ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఫిట్నెస్ మంత్ర శీర్షికలో నీరు తగినంత తాగడం ఎందుకు ముఖ్యం అనే అంశం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. గోదావరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా వికాసం శీర్షికలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ గురించి జి నందినీదేవి గారు తెలియజేస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడటంలో, సరిహద్దు నేరాలను అరికట్టడంలో వివిధ దేశాల పోలీస్ వ్యవస్థల మధ్య అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 7 అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవాన్ని జరుపుకోవాలి అని ప్రకటించింది. ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశాలు నేరాల నియంత్రణ, ఇంటర్పోల్ సభ్య దేశాల పోలీసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోలీసింగ్ వ్యవస్థపై మానవ హక్కులపై నమ్మకం కల్పించడం. అయితే ప్రజల భద్రతను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత. కానీ ఈ రోజుల్లో దేశంలో జరిగే నేరాలకు సరిహద్దులు లేవు. ఒక దేశంలో జరిగే నేరానికి మరో దేశంతో సంబంధం ఉండవచ్చు. అంటే సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు వంటి వాటిని ఒక్క దేశంలోని పోలీసులు మాత్రమే ఎదుర్కోవడం చాలా కష్టం. కాబట్టి దేశాల మధ్య పోలీస్ సహకారం ఎంతో అవసరం. అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలోని పోలీస్ న్యాయ అమలు సంస్థలు పరస్పరం సహకరించుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం, సరిహద్దులు దాటి జరిగే నేరాలను అరికట్టడం. అంటే ఇప్పుడు ఒక నేరస్తుడు ఒక దేశంలో నేరం చేసి మరో దేశానికి పారిపోతే ఎలా పట్టుకోవాలి? అతన్ని పట్టుకోవాలి అంటే ఆ రెండు దేశాల మధ్య ఉన్న పోలీసుల సమన్వయం చాలా అవసరం కదా. అలాగే ఒక సైబర్ నేరగాడు ఒక దేశంలో నుండి మరో దేశంలోని వ్యక్తులను మోసం చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో దేశాల మధ్య సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం, దర్యాప్తు సహాయం అనేది చాలా కీలకం. అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి నేరాలు కూడా అనేక దేశాలను దాటి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నేరాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం తప్పనిసరి. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వలసదారులు, శరణార్థులు, దివ్యాంగులు వంటి వారు నేరాలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. వీరికి రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర అవసరం. అయితే మంచి పోలీసింగ్ అంటే నేరస్తులను పట్టుకోవడం మాత్రమేనా? కాదు కదా. ఎదురైన సమస్యలను భయపడకుండా పోలీసులకు చెప్పగలగాలి. పోలీసులు కూడా ప్రజల సమస్యలను ఓపిగ్గా వినగలగాలి. విని చట్ట ప్రకారం స్పందించాలి. న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం, మానవ హక్కుల గౌరవం ఇవన్నీ ఉంటేనే పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. ముఖ్యంగా నేరాలకు సరిహద్దులు లేకపోతే నేరాలపై పోరాటానికి కూడా సరిహద్దులు ఉండకూడదు. సమాజ భద్రత

0: అనేది ప్రజల బాధ్యత కూడా అనేది గుర్తుంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతగా ఉపయోగించాలి. నమ్మకం, న్యాయం, మానవత్వం ఉంటే సమాజం మరింత సురక్షితంగా మారుతుంది. ప్రజల రక్షణ కోసం నిరంతరం పోలీస్ సిబ్బంది ప్రజలకు న్యాయమైన సేవలను అందించాలి.
1: మీరింతవరకు వికాసం శీర్షికలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ గురించి జి నందినీదేవి గారు తెలియచేసిన విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఇప్పుడు చిత్రగీతం విందాం. అంకురం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మనలోని ప్రతిభను గుర్తించి మన లక్ష్యం వైపు అడుగులు వేయించే చిన్న సందేశమే ప్రేరణ. విజయం సాధించిన ప్రతి వ్యక్తి ప్రయాణం వెనుక ఎన్నో సవాళ్లు, ఎన్నో వైఫల్యాలు ఉంటాయి. కానీ ఆ వైఫల్యాల దగ్గర ఆగిపోకుండా వాటినే విజయానికి మెట్లుగా మార్చుకున్నవారే మనకు నిజమైన స్ఫూర్తి. ఈరోజు ప్రేరణ కార్యక్రమంలో అలాంటి ఓ స్ఫూర్తిదాయకమైన కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓ చిన్న గిరిజన ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టిన రాణి సోయామోయి గురించి తెలుసుకుందాం. ఆమె కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. చదువుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. అయినప్పటికీ చదువుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆమె తన ఆశలను వదులుకోలేదు. చదువుకుంటూ తన లక్ష్యం వైపు ముందుకు సాగారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేశారు. ఆమె జీవితం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన కలలను వదులుకోకూడదు. డబ్బు లేకపోవచ్చు, అవకాశాలు తక్కువగా ఉండొచ్చు, కానీ పట్టుదల, కృషి ఉంటే మన జీవితంలో మార్పు తీసుకురావచ్చు. మనకు ఎదురయ్యే కష్టాలు మనల్ని ఆపడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి. అందుకే మన కలలను నమ్ముదాం, ప్రతిరోజు ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, మన లక్ష్యం వైపుకు ముందుకు సాగుతాం. ఎందుకంటే పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు, మన పట్టుదలే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇప్పుడు చిత్రగీతం విందాం. గాయం చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో వ్యక్తిత్వం శీర్షికలో ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు అనే అంశం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిభ, కృషి, పట్టుదలతో పాటు ఎంతో అవసరమైన మరో లక్షణం ఆత్మవిశ్వాసం. నేను చేయగలను అనే నమ్మకం మనలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఆత్మవిశ్వాసం ఉంటే మన సామర్థ్యాలను మనం గుర్తించి మనపై మనకు నమ్మకం కలిగి ఉండటం, ఇది అహంకారం కాదు, మన బలాలు, బలహీనతలను తెలుసుకొని తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగటమే నిజమైన ఆత్మవిశ్వాసం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అపజయాలు ఎదురవుతాయి. ఒకసారి ఓడిపోయామని ప్రయత్నాన్ని ఆపేస్తే విజయం మనకు దూరం అవుతుంది. కానీ ఈసారి సాధించలేకపోయాను, మరోసారి మరింత బాగా ప్రయత్నిస్తాను అనే ఆలోచన మనలో ఉంటే ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. గుర్తుంచుకోండి, విజయం మొదట మన ఆలోచనలో పుడుతుంది. నేను చేయగలను అనే నమ్మకమే ఆ విజయానికి తొలి అడుగు. అందుకే మనల్ని మనం నమ్ముదాం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. ఇప్పుడు చిత్రగీతం వింటారు. కొత్త బంగారు లోకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

సాయం సమీరం. నేటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పరమశివ గారు తెలియచేస్తారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, రాత్రి 8:00 స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. అలాగే రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో సొమాటిక్ ఎకో యాంగ్జైటీ హీట్ ఎయిర్ అండ్ ఫిజికల్ పెయిన్ గురించి డాక్టర్ నళిని బిక్కన గారి ప్రసంగం వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈరోజు రాత్రి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం భారతీయుల కీర్తింపుము బృందగానం వింటారు. రచన శ్రీ ఆర్ శరత్బాబు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజా సూరి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 6:35 పొలం పనులు. ఈ కార్యక్రమంలో సాగులో వేప వాడుక గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియచేస్తారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, తెలుగు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అలాగే ప్రఖ్యాత భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఇక పుస్తక సమీక్ష శీర్షికలో తెలుగులో చాటు పద్యాలు గురించి డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం వింటారు.

0: ఇంకా భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి ఎడవల్లి భావన పాడిన భక్తి గీతాలు వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. 8 గంటలకు హిందీ వార్తా ప్రసారం సమాచార్ ప్రభాత్. 8:30 శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి గారిచే అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ వేదుల గౌరీ రామ్మోహన్ గారి గాత్రం వింటారు. వయలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 తిరిగి 10:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అలాగే 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. మొదటి భాగం పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి కార్యక్రమంలో అక్షర జ్యోతి అనే అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారు తెలియచేస్తారు. ఇక 2:31 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో బృందావనం సీను నుండి శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ జి సీతారామనాయుడు. 5:55 జి పద్మగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు. 6:30 సాయం సమీరాలు. ఈ కార్యక్రమంలో లలిత సంగీత కార్యక్రమం, శ్రీ కళ్యాణం రామ్మోహన్ రావు గారు పాడిన లలిత గీతాలు వింటారు. ఇంకా ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షిక గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యత, ఉపయోగాల గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఇప్పటివరకు ప్రసార విశేషాలు విన్నారు. మరికొద్ది క్షణాలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటీ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. 16 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6 అక్టోబర్ పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు

0: జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ధి సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 KVKల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవ రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కి పోలీస్ కి కతార్ మే ఖడీ హై. ఈ గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కి పోలీస్ కో మిలా వో పోలీస్ కే గౌరవశాలి ఇతిహాస్ సాహస్ ఔర్ సమర్పణ కే కారణ్ హీ రాష్ట్రపతి మహోదయ నే గోవా కో ప్రెసిడెంట్ కలర్ సే సన్మానిత్ కర్నే కా కామ్ కియా.
0: అంతకుముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotting. There is no shortage of budget.
0: InSpace Chairman పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో

0: పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి వింటారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు.
2: రైతు సోదరులకు నమస్కారాలండి. మనం ఇప్పుడు వరి పంటను ఆశించేటటువంటి వివిధ రకాల చీడపేడలు, వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి చేయవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం. సాధారణంగా వరి పంట దిగుబడులు తగ్గడానికి గల అనేక కారణాల్లో చీడపీడలు కూడా ప్రధానమైనవి. ఈ చీడపీడల వలన దాదాపుగా 37% నష్టం కలుగుతుంది. చీడపీడలు మొదటగా చూసినట్లయితే తెగుళ్ళు ముఖ్యమైనవి. ఈ తెగుళ్ళలో అగ్గి తెగులు అనేది ప్రధానమైన తెగులు. ఇది సాధారణంగా రబీ సీజన్లో వస్తుంది. ఇది మ్యాగ్నోపోర్టే వరైజీ అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఈ తెగులు మనకి సాధారణంగా పంట లేనటువంటి సమయంలో ఈ శిలీంధ్రము విత్తనం ద్వారా కానీ కొన్ని రకాల కలుపు మొక్కలు, ఓదర, తొంగ, గరికి లాంటి కలుపు మొక్కల మీద ఆవాసం చెంది అనుకూలమైన పరిస్థితుల్లో మన వరి పంట మీద తెగుళ్ళ లక్షణాలు కలుగజేస్తుంది. ఈ లక్షణాలు చూసినట్లయితే మొదట ఆకుల మీద ముదురు గోధుమ లేదా నలుపు రంగు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో వచ్చి తెలుపు రంగు లేదా బూడిద రంగులో ఉండడం మనం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఇవి వాటి యొక్క సైజు పెరిగి నూలకండ ఆకారంలో కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ తీవ్రత పెరిగే కొద్దీ ఒక మచ్చ ఇంకొక దానితో కలవడం వలన ఆకు అంతా ఎండిపోవడం జరుగుతుంది. అందువలన ఇది మనకి దూరం నుంచి పొలాన్ని చూసినట్లయితే తగలబడినట్లుంటుంది. అందువలన దీన్ని అగ్గి తెగులు అంటారు. ఇంకా ఇంకొక రకమైన లక్షణాలు ఏంటంటే ఈ తెగులు లక్షణాలు కాండం యొక్క కణుపుల మీద ఏర్పడినట్లయితే కణుపుల మీద ముదురు గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం, అక్కడ కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన కణుపుల వద్ద ఇరగడం వలన పిలకలు కూడా వాలి పడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ తెగులకు సంబంధించిన లక్షణాలు

వెన్ను తీసేటప్పుడు వెన్ను యొక్క మెడభాగం మీద కూడా ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడి అక్కడ మెడ దగ్గర కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన మెడ దగ్గర విరిగిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని మెడ విరుపు అంటారు.

తో కూడినటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా ఈ తెగులు రావడానికి అనుకూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితులు సాధారణంగా మంచుతో పడే వాతావరణం నవంబరు మొదటి వారం నుంచి మనకు ఫిబ్రవరి చివరి వారం వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అగ్గి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ తెగులు సాధారణంగా విత్తనాల ద్వారా కానీ, ఇంకా భూమిపైన ఉండేటటువంటి ఎండుగడ్డి మీద కానీ, కొన్ని రకాల కలుపు మొక్కలైనటువంటి ఊదర, తుంగ, గరిక లాంటి ఒక మొక్క నుంచి వరి మొక్కలను ఆశించి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఈ తెగులు నివారణ కొరకు మనము తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. తెగులు తట్టుకునే రకాలైనటువంటి నెల్లూరు మషూరి కానీ, నెల్లూరు NLR 3354 కానీ, ఇంకా IR 64 కానీ, MTU 1121 కానీ, 1156 కానీ, అటువంటి తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకున్నట్టయితే మనకు వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విత్తనాలను కూడా స్వీకరించేటప్పుడు అంతకుముందు సీజన్లో ఏ పొలంలో అయితే తెగులు లేదో అటువంటి పొలం నుంచి మాత్రమే విత్తనంను తీసుకొని మనం విత్తనం నాటుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంధ్రాన్ని మనం అరికట్టవచ్చు. ఈ విత్తన శుద్ధి కొరకు తడి విత్తన శుద్ధి అయితే 1 కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటి తీసుకొని దాంట్లో 1 గ్రాము కార్బండిజం అనే మందును కలిపి నానబెట్టి దాంట్లో 1 కిలో విత్తనాన్ని నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఎన్ని కిలోలు అయితే విత్తనాన్ని నానబెడుతున్నారో అన్ని గ్రాములు మందును అన్ని లీటర్ల నీళ్ళలో నానబెట్టి ఆ మందు ద్రావణంలో ఈ విత్తనాలను నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. ఇది తడి విత్తన శుద్ధి. అది కాకుండా పొడి విత్తన శుద్ధి కొరకైతే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు కార్బండిజం అనే మందును కలుపుకొని నారుమళ్ళలో చల్లుకోవాలి. నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వాడకూడదు. ఖచ్చితంగా పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొదట్లో ఒకసారి అంకుర దశలో ఒకసారి వేసుకున్నట్లయితే ఈ పొటాష్ ఎరువు వలన మొక్కకు తెగులు తట్టుకునే శక్తి పెరిగి తద్వారా తెగుల నుంచి కాపాడబడుతుంది. నత్రజని ఎరువులను సిఫార్సు మించి వేసుకోకూడదు. ఖచ్చితంగా సిఫార్సు మించి వేసుకోకుండా సిఫార్సు మేరకు ఏ ప్రాంతాల్లో ఎంతెంత సిఫార్సు ఉండేవో ఆ మేరకు మాత్రమే నత్రజని ఎరువును వేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా తెగుల నుండి కాపాడుకోవచ్చు. ఇంకా ఈ తెగులు ఇందాక చెప్పుకున్నట్లుగానే వరి మొక్కనే కాకుండా ఇంకా వేరే రకాల కలుపు మొక్కలైనటువంటి ఊదర కానీ, తుంగ కానీ, గరిక కానీ వంటి కలుపు మొక్కల మీద ఆశించి తర్వాత వరి పంట నాశిస్తుంది కాబట్టి అటువంటి కలుపు మొక్కల్లో గట్ల మీద కానీ లేకపోతే వరి పొలంలో కానీ లేకుండా సరైనటువంటి సమయంలో కలుపు యాజమాన్య చర్యలు చేపట్టాలి. అగ్గి తెగులు సోకినట్టు పొలంలో ఆరకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మెడవిరుపు దశలో ఆరగడుతుంటారు రైతులు. అట్లా ఆరగడితే మెడవిరుపు దశలో తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నీళ్లు కూడా ఆ దశలో ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆరినట్లయితే కూడా అగ్గి తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి నీటి యాజమాన్యం కూడా పాటించాలి. తర్వాత మందులకు వచ్చినట్లయితే ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ప్రారంభ చిహ్నాలు అంటే మొదట చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి, అటువంటి సమయంలోనే గుర్తించి ఈ ట్రైసైక్లోజోల్ అనే మందును 120 గ్రాములు కానీ, ఐసోప్రోతల్ అనే మందును 300 మిల్లీలీటర్లు కానీ, కాసుకామైసిన్ అనే మందును 500 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసి మళ్ళా అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి మళ్ళీ అవసరమైతే ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ తెగులు పాము పొడ తెగులు. పాము పొడ తెగులు రైజోక్టోనియా సొలానే అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఇది వరి పండించేటటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్లో రావడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాల మీద కూడా రావడం జరుగుతుంది. అంటే దీన్ని తట్టుకునేటటువంటి రకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా రకంతో సంబంధం లేకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ తెగులు సాధారణంగా మొదట భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రం సంబంధించిన బీజాలు కానీ, లేకపోతే విత్తనంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలు కానీ, ఇంకా గట్లు మీద ఉండేటటువంటి కొన్ని కలుపు మొక్కలు, చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల మీద కానీ జీవించి ఉండేటటువంటి శిలీంధ్రము, దాని శిలీంధ్ర బీజాలు అనుకూలమైన పరిస్థితుల్లో వరి మొక్క యొక్క మొదటి భాగానికి చేరి తెగులను కలుగు చేస్తాయి. తెగులు కలుగు చేసినప్పుడు మొదట చిన్న చిన్న ఆకుపచ్చ బూడిద రంగులో ఉండేటటువంటి మచ్చలు, కాండం మొదటి దగ్గర ఉండేటటువంటి ఆకుల యొక్క వరల మీద చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు వలయాకారంలో ఉంటాయి. కొన్నిసార్లు నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంటాయి. క్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా కొంచెం పెద్దవయ్యి మనకి వాటి అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండడం, తర్వాత మధ్య భాగంలో బూడిద రంగులో ఉండి చూడడానికి పాము పడ మచ్చల్లాగా ఉంటాయి. ఈ మచ్చలన్నీ కూడా
వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఒకదానితో ఒకటి కలిసి ఇంకా కాండంలో ఉండే కింద ఆకుల నుంచి పై ఆకులకు వ్యాపించడం, ఇంకా తర్వాత కంకి భాగానికి వ్యాపించడం

జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పొలంలో మొక్కలు పిలకలు కట్టే దశలో ఉన్నట్లయితే గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. అదే మనకు కంకి దశలో ఉన్నట్లయితే తాలుగింజలు కూడా ఏర్పడడం మనం గమనించవచ్చు. అదేవిధంగా పాము పొట తెగులు వలన తెగులు చోకినటువంటి అన్ని భాగాల మీద, ఒక వేర్ల మీద తప్పకుండా, మిగతా భాగాలన్నిటి మీద ఈ స్క్లీరోషియా అనేటటువంటి గోధుమ రంగులో ఉండేటటువంటి ఆవగింజ పరిమాణంలో ఉండేటటువంటి శిలీంద్ర బీజాలను మనము గమనించవచ్చు. ఇవి పంట కోసే టైంలో కొన్ని భూమిలో పడి తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. కొన్ని విత్తనం ద్వారా కలిసి ఆ విత్తనం నుంచి కూడా తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. ఈ తెగులుకి అనుకూల పరిస్థితులు చూసినట్లయితే, ఎప్పుడైతే వాతావరణంలో అధిక తేమ ఉండి 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, అదేవిధంగా నత్రజని ఎరువులను అధికంగా వాడినప్పుడు ఈ తెగులు రావడం జరుగుతుంది. ప్రధానంగా తుఫాను గురిసినప్పుడు మొక్కలు ఏదైనా పడిపోతే కూడా తుఫాను నీళ్ల ద్వారా కూడా ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుంది. తెగులు సోకిన పొలం నుంచి ఈ శిలీంద్ర బీజాలు నీటి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందుతాయి. ఇంకా కలుపు మొక్కలు, చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల నుంచి కూడా తెగులు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనము తెగులు నివారణ కొరకు చేయవలసిన యాజమాన్య చర్యలు ఏమిటంటే, మొదట ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే తెగులకు సంబంధించినటువంటి శిలీంద్రం బీజాల యొక్క సంఖ్యను కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తనంతో కలిసేటటువంటి శిలీంద్రం ద్వారా కూడా తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కార్బనిజం అనే మందుతో తడి విత్తన శుద్ధి లేదా పొడి విత్తన శుద్ధి రూపంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత వివిధ రకాల కలుపు మొక్కల నుంచి, చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కలకు వచ్చి ఆ మొక్కల నుంచి పర్టికులర్గా గట్ల మీద ఉండే కలుపు మొక్కల నుంచి మొదట తెగులు రావడం, ఆ గట్లలో నుంచి కలుపు మొక్కలు పొలంలోకి వ్యాపించడం వలన దాని నుంచి శిలీంద్ర బీజాలు వరి మొక్కలు మొదట్లో చేరి తెగులు రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే గట్ల మీద ఉండేటటువంటి కలుపు మొక్కలు లేకుండా, ఇంకా పొలంలో కూడా కలుపు మొక్కలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం సిఫార్సు మాత్రమే నత్రజని ఎరువులను వేయాలి. ఖచ్చితంగా పొటాషి ఎరువును మొదటి దశలో ఒకసారి, మరలా అంకురం దశలో ఒకసారి, ఖచ్చితంగా 2 సార్లు వేసుకున్నట్లయితే మొక్కలకు తెగులు తట్టుకునే శక్తి వచ్చి తద్వారా పంటను తెగుల నుంచి కాపాడబడతాయి. ఇవి కాకుండా తెగులు సోకిన పొలం నుంచి ఆరోగ్యవంతమైన పొలానికి పంపించకుండా సపరేట్ కాలువల ద్వారా పంపించడం ద్వారా వ్యాధి యొక్క వ్యాప్తిని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చేరకుండా అరికట్టవచ్చు. తర్వాత మందుల విషయానికి వచ్చినట్లయితే, ఈ తెగులు మనము ప్రారంభ చిహ్నాలు గమనించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు కానీ, వ్యారిడామైసిన్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, లేదా అజాక్సిస్టోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే కాంబినేషన్ మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు కానీ ఒకసారి పిచికారీ చేసి మళ్ళీ అవసరాన్ని బట్టి 15 రోజులకోసారి ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక తెగులు కాండం కుళ్ళు తెగులు. ఇది కూడా భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు. ఇది స్క్లీరోషియం వైరాజియా అనే ఒక శిలీంద్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ తెగులు కూడా భూమిలో ఉండేటటువంటి శిలీంద్ర బీజాలు కానీ, విత్తనం ద్వారా వచ్చిన శిలీంద్ర బీజాలు కానీ అనుకూలమైన పరిస్థితుల్లో మొక్క మొదటి దగ్గరకు చేరి తెగులను కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు చూసినట్లయితే, మొదట నీటి మట్టానికి దగ్గరగా ఉండేటటువంటి కాండం యొక్క వరల మీద, అంటే తొడాల మీద, ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆకులు కూడా పసుపు రంగులోకి మారడం, క్రమేణ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ శిలీంద్రము ఆకులు వరల నుంచి కాండం మీదకు చేరి కాండం మీద కూడా ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. కాండం అంతా కుళ్ళిపోవడం కూడా మనం గమనించవచ్చు. చీలికలు చీలికలుగా కుళ్ళిపోతుంది. అటువంటి మనం కాండాన్ని చీల్ చూసినా కూడా లోపల మనకు తెల్లటి శిలీంద్రం ఉండడం, శిలీంద్ర బీజాలు కూడా నల్లగా ఉండేటటువంటి గుండుసూది పరిమాణంలో ఉండేటటువంటి శిలీంద్ర బీజాలను మనం గమనించవచ్చు. దాని ఆకులు కూడా పసుపు రంగుగా ఉండడం గమనించవచ్చు. ఈ తెగులు పిలకలు కట్టే దశలో వచ్చినప్పుడు అయితే, వ్యాధి తీవ్రత ఎక్కువగా వచ్చినప్పుడు మొక్కలు చనిపోవడం, అదే వెన్ను దశలో వచ్చినప్పుడు అయితే తెల్ల వెన్నులు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ తెగులు ప్రధానంగా ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి అధిక తేమ ఉన్నప్పుడు, ఇంకా పొలంలో ఎక్కువగా మురుగు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సిలికాన్, పొటాషియం లోపం ఉన్నటువంటి భూముల్లో ఎక్కువగా తెగులు రావడం, సల్ఫైడ్ ఇంజురీ ఉండేటటువంటి పొలాల్లో కూడా ఈ తెగులు ఎక్కువగా రావడం గమనించడమైంది. తెగులు సోకినటువంటి పొలం నుంచి మట్టి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందడం జరుగుతుంది. సాధారణంగా వరి పంటలో నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, అంటే
సాగునీటికి మురుగునీటికి సపరేట్ కాలువలు లేక

లేకపోవడం వలన ఆయకట్టులో పైభాగంలో ఉండేటటువంటి పొలంలో సాగునీరు మురుగునీరుగా మారిన తర్వాత దాని క్రింద పొలంలో తెగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సుడిదోమ కాండం తులుచు పురుగు సమస్య ఉన్నదో పురుగులు ఏర్పరిచినటువంటి రంధ్రాల ద్వారా ఈ శిలీంద్రం ఈజీగా లోపలకు ప్రవేశించి తెగులను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నది. దీని నివారణ కొరకు ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి ఖచ్చితంగా ఒక వేసవి దిక్కు చేసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యరశ్మి ప్రభావం వలన శిలీంద్రం యొక్క సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. రైతు సోదరులు పచ్చిరొట్టెలు ఎరువులు వేసుకునేటప్పుడు కూడా ఈ ట్రైకోడర్మా అనే పొడి మందును పేడ ఎరువులో కలుపుకొని కూడా వేసుకున్నట్లయితే భూమిలో ఉండేటటువంటి శిలీంద్రాన్ని మనకు కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తన శుద్ధిని ఖచ్చితంగా కార్బనిజన్ మందుతో తడి విత్తన శుద్ధి కానీ పొడి విత్తన శుద్ధితో చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంద్రాన్ని మనం అరికట్టవచ్చు. పొలంలో మురుగు ఏర్పడకుండా చూసుకోవాలంటే మురుగు నీటిని తెగులు సోకిన పొలం నుండి సపరేట్గా కాలువల ద్వారా తీసివేయడం ద్వారా ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా సరైన సమయంలో సుడిదోమ కాణం తులుసు పురుగును సరైన యాజమాన్యులు చేపట్టి నివారించాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే తెగులు కనిపించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు, వ్యాలిడామైసిన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, టెబికోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి అవసరాన్ని బట్టి మళ్ళా 15 రోజుల తర్వాత ఇంకోసారి చేసినట్లయితే ఈ తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి తెగులు మనకు ఎండాకు తెగులు. ఇది ఎండాకు తెగులు జాంతోమనాస్ వరైజ్ పీవీ వరైజ్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది దీని లక్షణాలు చూసినట్టయితే మొదట్లో నారుమడిలో ఆకుల చివరి భాగం నుంచి నీటితో తడిసినట్టు ఉండేటటువంటి మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకు అంతా కూడా పసుపు రంగులోకి మారిపోవడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని క్రెసక్ దశ అంటారు. తర్వాత పిలకలు గట్టే దశలో ఆకులు చివర నుండి అంచుల వైపుకు పసుపు రంగు లేదా ఎండుగడ్డు రంగులోకి మారడం క్రమేణ కిందకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మధ్య ఈయన భాగం మాత్రం అలా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కొన్నిసార్లు అంచుల భాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి మధ్య వీణ వెంబడి ఇటువంటి పసుపు రంగు లేదా ఎండుగడ్డు రంగు మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ ఆకులంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యాధి సోకినటువంటి ఆకుల మీద ఇట్లా మార్నింగ్ 7 గంటలకు గమనించినట్లయితే బ్యాక్టీరియా పసుపు రంగు జిగురు ముద్దలుగా కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత సూర్యరశ్మి ప్రభావం వల్ల గట్టిపడి గాలి వలన నీటిలో పడడం వల్ల నీటి ద్వారా ఇంకొక పొలానికి ప్రవేశించి అక్కడ తెగులను కలుగు చేస్తాయి. ఈ తెగులు వెన్ను దశలో వచ్చినట్లయితే కొన్ని వెన్నులు మాత్రమే పాక్షికంగా బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పంట కూడా కోతకు ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లక్షణాలు. వ్యాధి సోకినటువంటి వ్యాధిని మనం నిర్ధారించట కొరకు ఈ తెగులు సోకినటువంటి ఆకులను మనము ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఈ తెగులు సోకినటువంటి ఆకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి గ్లాసులో వేసినట్లయితే కొద్దిసేపటి తర్వాత నీటి యొక్క గాఢత పెరిగినట్లయితే ఇది ఎండాకు తెగులని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ తెగులు అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం, తుఫానుతో కూడిన గాలులతో కూడిన వర్షాలు పడడం, ఇంకా మనకు గాలిలో ఎక్కువ తేమ శాతం ఉండడం, ఎక్కువ నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం, ఇంకెక్కడైనా నీడ ప్రాంతంలో కూడా ఎక్కువగా తెగులు రావడం జరుగుతుంది. ఈ తెగులకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఇంకా కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కానీ ఒక

ఆరోగ్యవంతమైన పొలానికి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. తర్వాత పొట్టకొళ్ళు తెగులు అనే ఒక తెగులు, ఇది సారోక్లేడియం వరైజీ అనే ఒక శిలీంద్రం వల్ల వస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే పొట్టను ఆవరించుండేటటువంటి ఆకు యొక్క వరల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు యొక్క అంచు భాగము గోధుమ రంగులో ఉంటుంది, మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది, కొన్నిసార్లు మచ్చలంతా కూడా గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వలయాకారంలో కానీ నిర్దిష్ట ఆకారం లేనటువంటి ఆకారంలో కానీ ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన పొట్ట లోపల భాగం కుళ్ళిపోయి వెన్ను బయటికి రాకపోవడం లేకపోతే పాక్షికంగా రావడం జరుగుతుంది. అటువంటి వెన్నులో రంగు మారిన గింజలు ఉంటాయి, తాలు గింజలు కూడా ఏర్పడడం జరుగుతుంది. అటువంటి ఆకు యొక్క వరల భాగం లోపల భాగాన్ని గమనించినట్లయితే తెల్లటి పొడి రూపంలో శిలీంద్రాన్ని మనం కూడా మనం గమనించవచ్చు. ఇది ప్రధానంగా అనుకూల పరిస్థితులు ఎక్కడైతే దగ్గరగా నాట్లు వేస్తారంటే సిఫార్సు కంటే కూడా తక్కువ దూరంలో నాట్లు వేయడం వలన అంటే క్లోజ్డ్ స్పేసింగ్ వాడడం వలన ఎక్కువగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. వాతావరణంలో ఎక్కువ తేమ శాతం, పర్టికులర్గా బిర్రు పొట్ట ఎన్ను దశలో తేమ శాతం ఎక్కువగా ఉండి 20 నుంచి 28 డిగ్రీల టెంపరేచర్స్ ఉండడం, వర్షాలు పడడం అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే పొట్ట ఎన్ను దశలో ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. మనం నివారణ కొరకు ఖచ్చితంగా నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి, పొటాషియం ఖచ్చితంగా అప్లై చేయాలి. పొట్ట దశలో ఒకసారి ఈ కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి, లేదా ప్రొపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే కార్బండిజము మ్యాంకోజబ్బు రెండు కలిగిన మిశ్రమ మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం పంటను ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు. మళ్ళీ 10 నుంచి 15 రోజులకు ఒకసారి అవసరమైతే ఇంకోసారి కూడా స్ప్రే చేసి పంటను కాపాడవచ్చు. తర్వాత మానిపండు తెగులు, వడ్ల పండు అని మానిపండు అని మానికాయలని రైతులు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది ఇస్టిలాజినాయిడే విరెన్స్ అనే ఒక శిలీంద్రం వలన వస్తుంది. దీని లక్షణాలను మనం గమనించినట్లయితే వెన్నులో గింజలకు బదులుగా శిలీంద్ర బీజాలు ముద్దలు ముద్దలుగా ఏర్పడడం మనం గమనించవచ్చు. సాధారణంగా ఈ శిలీంద్ర బీజ ముద్దలు మొదట పసుపు రంగులో ఉంటాయి, తర్వాత క్రమేణంగా నలుపు రంగులు కానీ లేదా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం మనం గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా గింజ నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు తీవ్రంగా తెగులు వచ్చినట్లయితే క్వాంటిటీ కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని కొరకు మనకు యాజమాన్య చర్యలు చూసినట్లయితే నత్రజని సిఫార్సు మేరకు వేసుకోవాలి, ఖచ్చితంగా పొటాష్ ఎరువులు వేసుకోవాలి, అంటే గట్ల మీద కానీ పొలంలో కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే మధ్యస్థ పొట్టదశలో ఉన్నప్పుడే ఒకసారి కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి, లేదా ప్రొపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మళ్ళీ 10 రోజుల తర్వాత, అంటే 10-15 రోజుల తర్వాత సగం ఎన్ను తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసినట్లయితే ఈ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఆకుమచ్చ తెగుళ్ళు అనే తెగుళ్ళు, ఇవి 2 రకాల శిలీంద్రం వల్ల వస్తాయి. ఒకటి ఫస్ట్ కాకిలియోబోలస్ వరైజీ అనే శిలీంద్రం వల్ల మచ్చలు గోధుమ రంగులో ఉండేటటువంటి వలయాకారం లేదా నిర్దిష్ట ఆకారం లేనటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటుంది. వెన్ను దశలో ఈ తెగుళ్ళు వచ్చినట్లయితే కూడా వెన్నుల మీద గింజల మీద కూడా ఇటువంటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ తెగుల్ని తర్వాత సీజన్లో ఈ విత్తనాలు వేసుకున్నట్లయితే ఆ పంటకు కూడా వచ్చే అవకాశం ఉంది. సర్కోస్పోరా వరైజీ అనే ఇంకొక రకమైనటువంటి శిలీంద్రం వల్ల ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు చారలు చారలుగా ఉండేటువంటి మచ్చలు కూడా మనం గమనించవచ్చు. ఈ మచ్చలు మనం గమనించి యాజమాన్యుల చర్యలు చేపట్టాలి. యాజమాన్యులు సాధారణంగా ఈ తెగులు ఎక్కడైతే జింకు కానీ పొటాష్ కానీ లోపం ఉందో అటువంటి నేలల్లో ఆకుమచ్చ తెగుళ్ళు రావడం గమనించడం అయింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సకాలంలో జింకు 20 కిలోల జింకును మొదటి దశలో ఎప్పుడైతే మొదట నాట్లు వేసేటప్పుడు 20 కిలోలు వేసుకోలేదు, తర్వాత కూడా కనిపించిందంటే పైపాటుగా 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి జింకును స్ప్రే చేసుకోవాలి. తర్వాత పొటాష్ కూడా ఖచ్చితంగా మొదటి దశలో 15 నుంచి 20 కిలోలు, తర్వాత అంకురం దశలో 15 నుంచి 20 కిలోలు పొటాష్ ఎరువును వేసుకోవాలి. తర్వాత పిచికారీ మందులకు వచ్చినట్టయితే మ్యాంకోజబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇంతవరకు మనము వివిధ రకాల తెగుళ్ళ గురించి, వాటి నుండి పంటను కాపాడవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరి పంట నాశించేటటువంటి వివిధ రకాల పురుగుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైన పురుగు కాండం తులుసు పురుగు. ఈ కాండం తులుసు పురుగు సాధారణంగా నారుమడిలో పిలకలు కట్టే దశ నుంచి చిరుపట్ట దశ వరకు రావడం జరుగుతుంది. మొదట
నారుమడిలో కానీ పిలకలు కట్టే దశలో కానీ పురుగు మొక్క చివర మీద గుడ్లను సముదాయం కందిగించే పరిమాణాలు ఉండేటువంటి గుడ్లను పెట్టి తర్వాత ఒక వారం రోజుల్లో ఈ గుడ్లు

పిగిలి పిల్ల పురుగులు కాండం లోపలికి ప్రవేశించడం వలన మువ్వలు చనిపోవడం, అదే వెన్నుదశలో అయితే కూడా తెల్ల కంకిలు రావడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పగటిపూట సూర్యరశ్మి 7 గంటల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ కాండం తొలిచి పురుగు ఆశించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు మనము వేసవి దిక్కులు చేపట్టినట్లయితే కోశిస్త దశలో ఉన్నటువంటి ఈ పురుగును మనం నివారించవచ్చు. ఇంకా నాట్లు వేసుకునేటప్పుడు కొసలు తుంచినట్లయితే ఆ కొస భాగంలో గుడ్లు సముదాయాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించవచ్చు. తర్వాత మనకు ఎప్పుడైతే పొలంలో 5% మువ్వలు చనిపోయడం గమనించామో లేదా 1 చదరపు మీటర్కు 1 తల్లిపురుగు కానీ గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ మందుల కొరకు ఈ క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 మిల్లీలీటర్లు 1 ఎకరాకి, లేకపోతే కార్టా హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు 1 ఎకరాకి స్ప్రే చేసి మనం ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఆకుముడత పురుగు, దీన్ని నామాలు తెగులని తెల్ల తెగులు అని అంటారు. పురుగు యొక్క గొంగళి పురుగు ఆకు మీద చేరి ఆకుల అంచు భాగాన్ని కూడా చుట్టవడం వల్ల చుట్టేసి లోపల ఉండేటటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లగా ఏర్పడి ఎండిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని రైతులు తెల్ల తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడి ఒకసారి మళ్ళా 1 వారం రోజుల తర్వాత ఎక్కువ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఇంకా పొలం చుట్టూ నీటి స్థావరాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు రావడం మనం గమనించడం జరిగింది. ఈ తెగులు నివారణ కొరకు మనము పొలంలో ఒకసారి తాడు కట్టుకొని తాడుని లాగి 2-3 సార్లు లాగిన తర్వాత దానిలో ఆకు ముడతలో ఉండేటటువంటి పురుగులు కిందకు పడిపోవడం జరుగుతుంది. అప్పుడు మందులైనటువంటి ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు కానీ, లేకపోతే క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 ml కానీ పిచికారీ చేయాలి, లేకపోతే ఫ్లూబెండమైడ్ అనే మందును 20 ml పిచికారీ చేసి సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ఇంకా సుడిదోమ, సాధారణంగా గోధుమ రంగులో ఉండేటటువంటి తల్లి పురుగు కానీ తెల్ల మచ్చల పురుగులు కానీ మొక్క మొదటి భాగాన చేరి ఈ రసాన్ని పీల్చడం వల్ల మొదట ఆకులన్నీ కూడా పసుపుగా మారడం, తర్వాత క్రమేణ మనకి సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని హాపర్ బాన్ అంటారు. దీనికి మనము నివారణ కొరకు ఖచ్చితంగా తట్టుకునే రకాలు ఉంటే వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఒక దుబ్బుకు 15-20 పురుగులు ఉన్నట్లయితే థయామెథాక్సం అనే మందును 50 గ్రాములు కానీ, ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే కలిసిన మందును 50 గ్రాములు కానీ, లేకపోతే పైమెట్రిజిన్ అనే మందును 100 ml కానీ పిచికారీ చేసుకోవాలి. అట్లా కాకుండా కోతకు 10 రోజుల ముందు అయినట్లయితే ఎక్కువగా 50-100 పురుగులు ఒక దుబ్బుకు గమనించినట్లయితే మనకు అటువంటి సమయంలో డైక్లోరోవాస్ అనే మందును 200 ml, దాంతోపాటు ఎథోఫిన్ ఫ్రాక్స్ అనే మందును 400 ml కలిపి పిచికారీ చేసినట్లయితే కాపాడుకోవచ్చు. ఇంకా ఈ నత్రజని ఎరువులు సిఫార్సు మాత్రమే వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదట్లో వేసుకోవాలి, చివరి అంకురం దశలో ఇంకోసారి వేసుకోవాలి. కొంతమంది రైతులు పొట్ట ఎన్ను దశలో కూడా ఎక్కువగా మరలా నత్రజని ఎరువులు వేయడం జరుగుతుంది. అట్లా వేసినట్లయితే కూడా ఈ దోమ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఎప్పుడైతే పొలంలో సాలిడు మీరుడు నల్లు లాంటివంటి పురుగులు ఉన్నప్పుడు, ఇవి మిత్ర పురుగులు, ఇవి ఉన్నప్పుడు పురుగు మందులు స్ప్రే చేయకుండా ఉండాలి. తర్వాత ఉల్లికోడిని దీన్ని గొట్టము లేదా దుంపు రోగం అంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి పురుగు తల్లి పురుగులు 100-150 గుడ్లను ఆకుల అడుగు భాగాన కానీ, లేకపోతే కింద కాండం మీద పక్క పిలకల మీద కానీ పెట్టి 2-3 రోజుల్లో పొదగడం వల్ల పిల్ల పురుగులన్నీ లోపల అంకురం దశలోకి పోయేసి అంకురం దశలోనే కోశిస్త దశ వరకు అంకురంలోనే ఉండి తర్వాత తల్లి పురుగు బయటకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడం వల్ల అంకురం భాగము మనకు ఆకుపచ్చని గొట్టంలాగా ఉల్లికోడులాగా బయటకు రావడం జరుగుతుంది. అటువంటి పిలకకు వెన్నులు ఏర్పడవు. ఎప్పుడైతే ఈ పిలకలు కట్టే దశ తర్వాత ఈ ఉల్లికోడు సోకడం జరగదు. ఈ ఉల్లికోడు నివారణ కొరకు మనకు నారుమడిలో అయితే నారు పీకేయడానికి 1 వారం ముందు ఈ పిప్రోనిల్ అనే గుళికను 1 సెంటు నారుమడికి 60 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అదే నాటేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత అయితే 1 ఎకరాకు 6.5-7 కిలోలు పిప్రోనిల్లనే గుళికలను కానీ, లేకపోతే 10 కిలోలు కార్బన్డిజం కార్బోఫిరాన్ గుళికలను కానీ 1 ఎకరాకు వేసుకొని 25 కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ ఉల్లికోడు నుంచి పంటను కాపాడవచ్చు. అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా ఈ సమగ్ర యాజమాన్య చర్యలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.

ఈరోజు సమగ్ర సస్యరక్షణ వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45:20 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
2: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
2: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
1: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
2: సరే, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా

0: నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు, అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు కానీ, తర్వాత ఆర్థిక ఇబ్బందులు కానీ, చదువులో వెనుక పడిపోవడం, ఉద్యోగంలో వెనుక పడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది, అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
1: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటారు?
0: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే దాని ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది అనమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు అట్లా. తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబం మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
1: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
0: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది, అంటే కొంచెం స్పెషల్గా కనబడతారు అండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి, అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట, అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులను కూడా, డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గానీ ఆహారపు అలవాట్ల విషయంలో గానీ చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు, పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
1: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
0: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి, ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి, నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి, సహాయం అతను కూడా కోరుకోవాలి, నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
0: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గానీ, ఒంటరిగా వదిలేయడం గానీ, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అనమాట. దాన్ని మనము ప్రేమతోటి, ఓర్పుతోటి మాట్లాడి, అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి, అంటే మంచి మార్గం వైపు కొనడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో కనుక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు

0: ఈ విధంగా సహకరించాలంటారు.
1: పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు. అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతికగా కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైంను వీటి మీద కేటాయిస్తారు. అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు కానీ కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
0: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
1: మెయిన్ గా సమాజం పాత్ర ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు, ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒక్కరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు. ప్రతి ఒక్కరు అంటే ఒకవేళ ఒక టీచర్ కు కనుక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి? ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖ 112 కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
1: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో లేకుంటే టాబ్లెట్ లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ళ పక్కనే ఉంటాయి ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రులని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అని అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతా ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 కు ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలు అనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతాయి. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసము, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసము వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయుతనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్త్ భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
0: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్తు భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్తు భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్త్ భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి

0: వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గులాబీ చిత్రం నుండి సునీత పాడిన పాట వింటారు.

స్వరమాలిక కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట బొంబాయి ప్రేడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

0: क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया।
1: अयो మిమ్మల్ని కాదండి, నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి.

స్వరమాలిక తెలుగు చిత్ర గీతాల కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

స్వరమాలిక కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి రేవంత్ హిప్ హాప్ సంజీత్ హెచ్ పాడిన పాట.

From the heart, I trust you. మీరింతవరకు స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మాదక ద్రవ్య వ్యతిరేక పోరాటానికి యువత కట్టుబడి ఉండాలని కోరారు. ఒక విద్యా సంస్థ విలువ ర్యాంకులను పొందడంలోనే కాక సమాజాన్ని మార్చే సామర్థ్యంలో కూడా ఉంటుందన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో మానవ వనరుల అభివృద్ధికి గౌహటి విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. గుజరాత్లోని వడోదర్లో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు, సుమారు 1,780 కోట్ల రూపాయల విలువైన 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు, 2,600 కోట్ల రూపాయల విలువైన గుజరాత్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే న్యూ సనంద్ నార్త్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్, ముంబైలోని న్యూ జేఎన్పిటి నుండి సరుకు రవాణా రైలు సర్వీసులను, వడోదర టాండా రోడ్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభిస్తారు. అలాగే ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత లక్సెంబర్గ్ల మధ్య విశ్వసనీయ సంబంధం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్న లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వాణిజ్య శాఖల మంత్రి జేవియర్ బెతెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బెతెల్ పర్యటన భారత లక్సెంబర్గ్ల మధ్య బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఈ సంబంధానికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. అంతరిక్షం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో కూడా ఇరుపక్షాలు సహకారం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆయన, కోవిడ్ మహమ్మారి తర్వాత భారత లక్సెంబర్గ్ల మధ్య సహకారం మరింత పెరిగిందని పేర్కొంటూ,
1: in terms of relationship, I think trade, investment, financial cooperation, that's at the heart of it. But beyond that, today we are looking at space, at digital, green technologies. We are interested in health. During COVID, we actually had a very, very important collaboration, which I'm glad to see has since grown even more. It is a relationship where we've done a lot, where we have the confidence in being able to do even more. And particularly, I think in terms of supply chain resilience,
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం మద్దతు అవసరమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా క్రమంలో 300 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల పరివర్తనకు బలం

0: ముఖ్యమైన కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల సమర్థవంతమైన అమలు అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ MTCR లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ వైద్య పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉపాధిని కల్పించడంతో పాటు అంతర్జాతీయ సద్భావనను సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంజీవని 2026 హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అందించడంలో దేశం ఒక ఉన్నత నాణ్యతా ప్రమాణాన్ని నెలకొల్పాలన్నారు. అతిథి దేవోభవ అనే సాంప్రదాయ స్ఫూర్తిని పాటిస్తూ ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువలతో వ్యవహరించాలని ఉద్ఘాటించారు. గతేడేళ్లలో 35 లక్షల మంది రోగులు భారత ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం పొందారన్న ఆయన, ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అంతర్జాతీయ రోగులకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత లాభాపేక్ష లేకుండా 100కు పైగా దేశాలకు మందులను, వైద్య పరికరాలను అందించిందని పీయూష్ గోయల్ తెలియజేస్తూ,
1: This third edition of Sanjeevani is bringing to the fore the potential contribution that we would like to make to serve the country, to serve the world. We will not compromise on healthcare to the people of India, in which we are ensuring that our people get quality healthcare, timely healthcare. Ayushman Bharat ensures all the poor people in the country, their families don't have to worry. If anybody falls sick, the government pays for their healthcare.
0: రానున్న బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా సన్నద్ధతను సమీక్షించేందుకు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు ఒక అంతరాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ మహాదేవ్ డూమ్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సదస్సు సమయంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన, సరిహద్దు నిఘా, రాకపోకల నిర్వహణ కోసం రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమన్వయం సజావుగా ఉండేలా చూడటం మొదలైన అంశాలపై దృష్టి సారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం లేదా భద్రతా సమాచారం అందినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకునేలా తమ సిబ్బందికి సూచించాలని, సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించామని పోలీసులు వెల్లడించారు. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు దేశ రవాణా, లాజిస్టిక్స్ రంగానికి వెన్నుముకగా నిలుస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారని తెలిపారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, సూరత్ భిలిమోరా విభాగాన్ని వచ్చే ఏడాదిలోగా కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాపి నుండి సూరత్ వరకు విస్తరించి ఉన్న సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. బుల్లెట్ రైల్ కోచ్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని, తొలి టెస్ట్ కోచ్ ఇప్పటికే సిద్ధమైందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ప్రోగ్రెస్ బహుత్ అచ్చా హై. బుల్లెట్ ట్రైన్ మే జో అగ్లే సాల్ కే లియే టార్గెట్ రఖా హై, సూరత్ సే బిలిమోరా పహలా సెక్షన్ షాయద్ ఉస్సే జ్యాదా హీ హోగా. లగ్తా హై కి వాపీ సే సూరత్ తక్ కా కంప్లీట్ హోనే కో ఆయా హై. ఇస్ ఆనే వాలే దిసంబర్ మే సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ హో జాయేగా ఔర్ ట్రైన్ కా మ్యానుఫ్యాక్చరింగ్ భీ బహుత్ తేజీ సే చల్ రహా హై. బల్కి పర్సో మేనే రివ్యూ జబ్ కియా థా తో ట్రైన్ కా కంప్లీట్ జో ఫస్ట్ కోచ్ జిస్కీ టెస్టింగ్ హోగీ వో టెస్టింగ్ వాలా కోచ్ ఆల్రెడీ బన్ గయా హై ఔర్ బహుత్ అచ్చీ ప్రోగ్రెస్ హై. అగ్లే సాల్ ఆప్ సబ్
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23న మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని నాగ్పూర్లో నిర్వహిస్తామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేదంపై ఆధారాలతో కూడిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలన్నారు. భారతదేశ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్ళారు.

0: ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం ఒక కీలక స్తంభంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందు చూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు. రాజ్కుమార్ చిత్రం నుండి.

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగ వాద్యం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి ఈవసుధ సహానా రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గానం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చేసినదెల్ల మరచితివో తోడిరాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

కీర్తన వ్యాఖ్యానం శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 6:35 పొలం పనులు కార్యక్రమంలో సాగులో వేప వాడుక గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియచేస్తారు. ఇక 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అలాగే తెలుగు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ప్రఖ్యాత భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఇక పుస్తక సమీక్ష శీర్షికలో తెలుగులో చాటు పద్యాలు గురించి డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం వింటారు. ఇంకా భక్తి సంగీత కార్యక్రమంలో కుమారి ఎడవల్లి భావన పాడిన భక్తి గీతాలు వింటారు. వైలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఇక ఉదయ సమీరాలు కార్యక్రమంలో పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి గారిచే అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ వేదుల గౌరీ రామ్మోహన్ గారి గాత్రం వింటారు. వైలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 తిరిగి 10:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 12:10 మధుమంజరి. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:30 మహిళా వాణి కార్యక్రమంలో అక్షర జ్యోతి అనే అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారు మాట్లాడతారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో బృందావనం సీను నుండి శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ జి సీతారాం నాయుడు. 5:00 సంధ్యారాగాలు, క్షమించాలి, సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 జి పద్మగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు. ఇక సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ కళ్యాణం రామ్మోహన్ రావు గారు పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ శ్రీ కె హరి, తబలా శ్రీ జె రామ్మూర్తి. ఇక ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికలో వరల్డ్ డే ఆఫ్ ఫిజియోథెరపీ గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యత, ఉపయోగాల గురించి కొండెంపుడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 8:00 స్వరమాలిక, రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాతావరణ సమాచారం. ఈరోజు రాత్రి విశాఖపట్నం వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.3 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం స్వల్పంగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 1.7 మిల్లీమీటర్లు. స్థానిక వాతావరణం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.0 డిగ్రీల సెల్సియస్. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక.

సెప్టెంబర్ 7 నుండి 11 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎలాంటి వాతావరణ హెచ్చరిక లేదు. సెప్టెంబర్ 9 దక్షిణ తమిళనాడు తీరంలో, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆయా సముద్ర ప్రాంతాల్లోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి తీరాల్లో సముద్ర ప్రవాహాలు వేగంగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:16:14. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్జెస్ ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz పై ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.